గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు.
1: 90.8 కమ్యూనిటీ రేడియో, మన విజ్ఞాన చిరిజిల్లు, సమాజ వికాస హరివిల్లు.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే JNTU-AKE అనుబంధంగా ఇన్నాళ్ళు స్వయం పాలిత స్థితిలో ఉన్న మన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అదేనండి మన ఎంఐటిఎస్, ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. ఎంఐటిఎస్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మన ఎంఐటిఎస్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లి ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మన మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.

శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ.

0: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి, విజ్ఞానం వినోదం సమాజ వికాసం కోసం.
1: శుభోదయ స్వరాలులో వేదవ్యాసుడు పార్ట్ 4.
2: సన్నామివ మహాకీర్తి పూజామివ పరీక్షీణాం ఆశాం ప్రతిహతామివ, అవుతుంది ఈ పని తప్పకుండా అని ఆశ పెట్టుకున్నాడు. ఆ పని జరుగుతుంది తప్పకుండా అనుకున్నది భగ్నమైపోయింది. ఇప్పుడు ఎలా ఉంటాడు? అలా ఉంది సీతమ్మ. మానసికంగా మీరు ఊహించి దాన్ని సీతమ్మగా చూస్తూ ఉండాలి. అంటే అయిపోయింది 13 ఏళ్ళు, ఇంకొక ఏడాది ఇంటికి వెళ్ళిపోతాను. ఆవిడ ఎంత సంతోషపడిపోయిందో, బంగారు జింకని కూడా రామా తోలు తీసుకొచ్చేసేయండి మనం ఇంటికి పట్టుకెళ్ళిపోదాం. ఇంకంతా ఆవిడ పెట్టి సర్దేసుకుంటోంది. తీరా అంతా పెట్టి సర్దేసుకున్న సమయానికి రావణుడు ఎత్తుకుపోయాడు. ఆవిడ బాధ ఎలా ఉంటుందండి? కాదు, ఇంకొక కోణంలో ఆలోచించండి. సీతమ్మని నేను పొందుతానని రావణుడు అనుకుంటున్నాడు. పొందడం కాదు, వాడి ప్రాణాలు, వాడు, వాడి రాజ్యము అన్ని నశించిపోతాయి. ఎవరి ఆశ పోబోతోంది? వాడి ఆశ పోబోతోంది. అలా మహర్షి చెప్పారు శ్లోకంలో, చెప్పకుండా చెప్తారు శ్లోకంలో. ఇలా ఎందుకు జరుగుతోంది? పాపమే కారణం. మళ్ళీ ఒక్కటే తప్పుకి ఎన్ని వస్తున్నాయో చూడండి. కాబట్టి ఇన్ని ఫలితాలు తెచ్చే పాపం నీకు కావాలా? వద్దు. కాబట్టి వెళ్ళకూడదు జోలికి. ఎంత గొప్ప ప్రతిపాదన చేస్తుందో సుందరకాండ. అందుకే అది పారాయణ కాండైంది, ఉపాసన కాండైంది. కాబట్టి ఈ మాటలని ఇలా నేను ఎన్ని శ్లోకాలు చెప్పను, ఎక్కడ పూర్తవుతుంది? కాబట్టి ఆయన పైనుంచి చూస్తున్నారు తల్లిని. చూసి, ఓ ఏమి గొప్ప తల్లిరా ఈ సీతమ్మ, నిజంగా తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రఘవోర్హతి వైదేహీం తం చేయమసి తే క్షణ. శ్రీరామాయణంలో నాకు ప్రాణ సమానమైన శ్లోకాల్లో ఇదొకటి. నేను మంచి గాఢ నిద్రలో ఉండగా వచ్చి తుల్య అంటే నేను ఈ శ్లోకం పూర్తి చేస్తాను. అంటే నాకు అంత ఇష్టమైన శ్లోకం ఇది. ఒకప్పుడు ఈ శ్లోకం వస్తోంది అంటే నేను సుందరకాండ చెప్పడం గురించి కొంచెం పరిచయం ఉన్నవాళ్ళు, ప్రత్యేకించి ప్రధానంగా మా అబ్బాయి, మా అమ్మాయి, మా ఆవిడ ఎప్పుడు నన్ను మాట అడుగుతుండేవారు, తుల్యశీలాం దాటారా అని అడిగేవారు. తుల్యశీలాం దాటాడు అంటే వీడు సుందరకాండ పూర్తి చేస్తాడని. అంత ప్రీతి. తుల్యశీలాం అన్న ఒక్క శ్లోకాన్నే నేను 3 గంటలు ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. తుల్యశీలావయో వృత్తాం, సీతారాముల ఇద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యతని, వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని విచారణ చేస్తున్నారు హనుమ. శీలమునందు, వయస్సునందు, వయోవృత్తాం నడవడియందు, తుల్యాభిజన లక్షణాం వంశమునందు, ఈ 5 యందు కూడా వాళ్ళిద్దరూ సమానమైన వారు, ఒకరికొకరు తగినవారు. తుల్యశీల, శీలము అన్న మాటకు అర్థం స్వభావము అని. స్వభావరీత్యా సీతమ్మ తల్లి మహాకరుణామయి, ఎంత దయ కలిగిన తల్లో. రాముడు మహాదయ కలిగినవాడు. దయ ఉండడం ఒకెత్తు, దయ ఉండి ఆదుకోగలిగిన శక్తి ఒకే. ఆదుకుంటారా? ఎప్పుడూ ఆదుకుంటారు. అందుకే రామచంద్రమూర్తికి ఒక విచిత్రమైన పేరుంది, విజయరాఘవ అని. మన వాళ్ళకి అక్కర్లేదు. ఆంధ్రదేశంలో వాళ్ళకి పనికి మాలిన పేర్లు పెట్టుకోవడానికి మనంత ప్రసిద్ధి లేదు. దక్షిణ దేశంలో మీరు పెడితే విజయరాఘవన్ అని పెట్టుకుంటారు వాళ్ళు. ద్రవిడ దేశంలో, తమిళ దేశంలో పేరు పెట్టుకుంటే చక్క విజయరాఘవన్ అని పేరు పెట్టుకుంటారు వాళ్ళు. విజయరాఘవ అంటే అర్థం ఏంటంటే ఆయన ఎప్పుడూ కోదండం పట్టుకుని ఉంటారు. దేనికి పట్టుకుంటారంటే ఆయన కోసం కాదు, రామాని ఎవరైనా అనగానే వాళ్ళని ఆదుకుంటారు. ఆదుకునేటప్పుడు రాముడు ఓడిపోవడం అన్నది లోకంలో ఉండదు. మీరు రామా అన్నారంటే మిమ్మల్ని ఆదుకుని తీరుతారంటే, ఒకవేళ మీరు చెడుగా ఉంటే మిమ్మల్ని మార్చి ఆదుకుంటారు, మిమ్మల్ని మంచివాణ్ణి చేస్తారు. అందుకే ఎప్పుడూ విజయం సాధించే రాఘవుడు కాబట్టి ఆయన విజయరాఘవ అని పేరు ఆయనకి. అటువంటి రామచంద్రమూర్తి ఉన్నారే, ఆయన అందరినీ రక్షించేటటువంటి స్వభావం ఉన్నవారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, ఆపదలను తీసేసి ఆయన వరములనిస్తారు. అంతటి మహానుభావుడు. సీతమ్మో అంతకన్నా కరుణామయి, మహాతల్లి. నిజంగా ఎంత సౌజన్యమూర్తో మా అమ్మ జానకీదేవి, అటువంటి తల్లి. కాబట్టి తుల్యశీల, వాళ్ళిద్దరి స్వభావములు సరిపోయాయి ఒకళ్ళకొకళ్ళకి. వయో, భర్త కన్నా భార్య చిన్నదై ఉండాలి, లేకపోతే భర్తకి ఆయుక్షీణం. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి కన్నా 6 సంవత్సరములు చిన్నది. కాబట్టి వాళ్ళిద్దరికి వయసు రీత్యా సరిపోయింది. ఎక్కడ ఎవడు పుట్టించాడో నాకు తెలియదు, నన్ను తరత అడుగుతుంటారు సీతమ్మ రాముడి కన్నా పెద్దది కదా అని. అంత అసహ్యకరమైన విషయాలు రామాయణంలో జరగను జరగవు. వాల్మీకి వాటిని రచన చేయను చేయరు నిజంగా అలా జరిగితే. 6 ఏళ్ళు చిన్నది సీతమ్మ. కాబట్టి వయో వృత్తాం నడవడి, ఇద్దరిది ఎంత గొప్ప నడవడో, నేను వెంటనే వదిలేస్తున్నాను ఆ మాట, లేకపోతే నేను దానికి ఏమాత్రమైన ప్రేరణ చెందానో ఇక ముందుకు వెళ్ళదు. వృత్తాం తుల్యాభిజన లక్షణం, ఇద్దరి యొక్క వంశములు అటువంటి. ఆయన ఇక్ష్వాకు వంశములకు చెందినవాడు, ఆవిడ విదేహ వంశములకు చెందిన. ఇద్దరి వంశములు అంత గొప్ప వంశములు. అందుకని తుల్యాభిజన లక్షణం రఘవోర్హతి వైదేహీం, ఈ రాఘవునకు ఈ వైదేహి అన్ని విధములుగానూ కూడా సరిపోయినటువంటి ఇల్లాలు. తంచేయమసి తే క్షణ, ఈ నల్ల కన్నులున్న సీత. ఏమి మళ్ళీ ఆ మాట ఎందుకు అంటే, మా రామయ్య కన్నులు అప్పుడప్పుడు కొంచెం ఎర్రబడతాయి, సీతమ్మ కన్నులు అసలు ఎరుపెక్కవు, ఇన్ని బాధలు పెట్టినా నలుపే. అంటే అంత దయ కలిగిన తల్లి, అంత చల్లని చూపులున్న తల్లి. కాబట్టి సీతమ్మయే రాముని కన్నా ఒక మార్కు ఎక్కువ అంటున్నారు హనుమ. ఎవరు పరమరామ భక్తుడు. తంచేయమసి తే క్షణ రాజ్యం వా స్త్రిషు లోకేషు సీతావా జనకాత్మజాం త్రయోక్య రాజ్యం సకలం సీతాయాం అప్నుయాత్కవాం అన్నారు. మూడు లోకములలో ఉండేటటువంటి సమస్త రాజ్య వైభవములను తెచ్చి తక్కెట్లో ఓ పక్కన పెడితే సీతమ్మ తల్లికున్న పాతివ్రత్య వైభవంలో 16 వంతుకి అవన్నీ కలిపి సరిపోవు. అంత గొప్పది సీతమ్మ. దుష్కరం కృతవాన్ రామో యయిమాం మత్తకాసినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. హనుమ కన్నా గొప్ప రామభక్తుడు ఉన్నాడు అని లోకంలో ఎక్కడా చెప్పరు. అసలు రామచంద్రమూర్తి యొక్క హృదయము తెలుసున్న వాళ్ళు లోకంలో ముగ్గురే అంటారు. అందులో మొట్టమొదటి వారు పరమశివుడు, రెండవది సీతమ్మ, మూడు హనుమ. అటువంటి హనుమ అంతటి రామభక్తుడు చెట్టు మీద కూర్చుని అంటున్నారు సీతమ్మని చూశాక, ఏమో మా రామయ్య తండ్రి అంటే కరుణామూర్తి కరుణామూర్తి అనుకున్నాను, మా రామచంద్రమూర్తి గుండె గుండె కాదు బండ. ఇంత గొప్ప సాధ్వీమణి, ఇంతటి పతివ్రతాశిరోమణి అయినటువంటి భార్యని విడిచిపెట్టి కూడా ఇన్నాళ్ల నుంచి ప్రాణాలతో ఉన్నాడంటే ఆయన గుండె గుండె, అది గుండె కాదు బండ. దుష్కరం కృతవాన్ రామో ఏమాత కాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి అని. ఓ మరి సీతమ్మ ఎలా బతికుంది అటువంటి రాముణ్ణి విడిచిపెట్టి? నాకు అర్థమైందన్నారు. అందుకు సీతారాముల మూర్తిని శుభలేఖ మీద వేస్తారు. సీతారాముల మూర్తి శుభలేఖ మీద వెయ్యకుండా కన్యాదానం చేసిన కన్యాదాతంత కృతజ్ఞుడు లోకంలో ఇంకోడు ఉండడు. సీతారాముల మూర్తి లేని శుభలేఖ వెయ్యకూడదు అని శాస్త్రం. ఎందుకంటే దాంపత్యం అంటే నరుడికి నేర్పింది సీతారాముడి. వాళ్ళ ఫోటో ఏ ఎక్కర్లేదంటే నీ మోహన్ నీకు నీ కూతురు ఎంత గొప్పగా సంసారం చేయాలో నీకేం తెలిసేయాలి, ఇంకెందుకు నువ్వు పెళ్లి చేయడం. కాబట్టి ఆయన అంటున్నారు, అస్యా దేవ్యా యథా అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి. రాముడి మనసు రాముడి దగ్గర లేదు, సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు. వాళ్ళిద్దరి మనసులు ఎవరి మనసులు వాళ్ళ దగ్గరే ఉంటే వాళ్ళు ఎప్పుడో శరీరాలు పడిపోయి ఉండేవి. ఆవిడ మనసు ఆయన దగ్గరుంది, ఆయన మనసు ఆవిడ దగ్గరుంది, అందుకే వీళ్ళిద్దరూ ఇప్పటికీ బతికుండగలిగారు అన్నారు. ఇది దాంపత్యం అంటే. దాంపత్యం అంటే ఎప్పుడు ఒరుసుకు పూసుకు తిరగడం కాదు. ఆయన మనసు ఆవిడ దగ్గర ఉండాలి, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉండాలి. 6:25కి ఏమాయ్ అంటే ఏమంటే తెస్తున్నాను ఉత్తరీయం అనగలగాలి. ఆయన ఖచ్చితంగా ఉత్తరీయమే మర్చిపోతాడు. ఆ పక్కన గోడ మీదో తలుపు మీదో వేస్తాడు పంచి కట్టేసుకుంటూ. ఆఖరణ కింద కుర్చీలు అవి అన్నీ వెతికి ఉత్తరీయం ఎక్కడుందని అడగడానికి 6:25కి గట్టిగా పిలిచాడు అంటే ఖచ్చితంగా ఉత్తరీయం కోసమే అని చూశాను. ఇందాక తలుపు మీద వేశాడు అందనుకోండి, ఆయన మన ఆవిడ మనసు ఆయన ఎందున్నది అని గుర్తు. 25 సంసారం చేసిన తర్వాత కూడా 6:25కి ఏమాయ్ అంటే ఎందుకు అంటే ఇంకెందుకు అలా అన్నది దాంపత్యం కాదు. ఉత్తరీయం తలుపు మీద ఉన్నది అన్నది దాంపత్యం. అప్పుడు పొంగిపోవాలి భర్త. నాకు సీతారాముల లాంటి దాంపత్యం నేను రామున్నో కాదో తెలియదు, కానీ అనుకూలవైతిన అనుకూలవతి అయిన సతినిత్యావు ఈశ్వర నీకు నమస్కారం అని చెప్పవలసి ఉంటుంది అప్పుడు. కాబట్టి అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం సచి ధర్మాత్మ ముహూర్తమపి జీవతి అని ఆయన అన్నారు. తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథశ్చరతిర్యథ. అమ్మవారి వంక చూసి అంటున్నారు, తాం నీలకేశీం అబ్బా ఎంత నల్లని జుత్తు అమ్మది, బింబోస్తీం ఎంత ఎర్రటి పెదవి. అధరము అన్న మాటకు అర్థం పై పెదవి కాదు కింద పెదవి. కాబట్టి బింబోస్తీం తాం నీలకేశీం బింబోస్తీం సుమధ్యాం ఎంత సన్నటి నడుము, సువ్యవస్థితాం ఎంత బాగా కూర్చుంది, పద్మపలాసాక్షీం ఎంత అందమైన కన్నులు, మన్మథస్య రతిర్యథ రతీదేవి మన్మధుడికి ఎలా తగినదో అలా అలా అనొచ్చా హనుమ. అలా ఎందుకన్నారు, అంటే రావణుడు అన్నట్టన్నది కాదు, మనము అంటాం ఆ మాటలు తెల్లవారి లేస్తే. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు మన అందరం అంటలా నీలచికురాయి నమః అంటాం అమ్మవారిని. నీలచికురాయి నమః అంటే నల్లని జుత్తు కలిగినటువంటి తల్లి అని. అసలు అమ్మవారికి జుత్తు మీద ఎన్ని మూర్తులు ఉన్నాయో, సుగంధ కుంతలాంబ, నీలకుంతలాంబ, ఘనకుంతలాంబ, శ్యామల కుంతలాంబ, ఇవన్నీ అమ్మవారి జుత్తు మీద ఉన్న పేర్లతో ఉన్న తల్లులే అవన్నీ. అమ్మవారి జుత్తు మీద సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు శ్లోకమే ఇచ్చారు. కాబట్టి ఎవరు అమ్మవారి జుత్తుని ఎంత భక్తితో చూస్తారో వాళ్ళకి అజ్ఞానం విచ్చిపోతుంది. ధునోతుద్ధాంతన్న స్థులిత దళితైంది వరమనం అంటారు శంకరుడు సౌందర్య లహరిలో. కాబట్టి అమ్మా ఓం నీలచికురాయై నమః ఆయన పైనుంచి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. సుమధ్యాయై నమః, సువ్యవస్థితాయై నమః, పద్మనేత్రే నమః. అమ్మవారిని చూసి ఆయన పొంగిపోయి చేసినటువంటి స్తోత్రం. కాబట్టి తాం నీలకేశీం బింబోస్తీం సుమధ్యాం సువ్యవస్థితాం పద్మపలాచాక్షీం సీతాం మన్మథశ్చరతిర్యథ. రావణుడైతే ఈ అందం తనకి కావాలంటాడు. ఆయన అలా అనలేదు, అమ్మా రాముడికి తగిన ఇల్లాలివమ్మా, రాముడు మన్మథుడు లాంటి వాడివి అయితే నువ్వు రతీదేవి లాంటి వాళ్ళవి, మీ ఇద్దరిదేనమ్మా దాంపత్యం అన్నారు. ఇది పవిత్రం హృదయం, అందుకని స్తోత్రం. అది రావణుడు మాట్లాడితే అలా ఉండదు, ఆ అందం నాకు కావాలంటాడు. అక్కడ రావణ హృదయం. కాబట్టి ఈ మాట చెప్పి ఆయన అన్నారు, అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్టవం రామస్య యథారూపం తం చేయం అసితేక్షణ. అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్టవం రామస్య యథారూపం. ఆయన పైనుంచి చూసినప్పుడు రామచంద్రమూర్తి యొక్క అంగ ప్రత్యంగములు ఎలా ఉంటాయో సీతమ్మ తల్లి యొక్క అంగ ప్రత్యంగములు కూడా అలాగే ఉన్నాయి అన్నారు. అది కుదిరే విషయమే. ఒక పురుషుడు ఉంటాడు, ఆ పురుషుడి యొక్క తమ్ముడు పురుషుల్లా ఉంటాడు. కూతురికి అప్పుడప్పుడు ఆ తండ్రి గారి పోలికలు ఉంటాయి. నాకు చెప్పులు సైజు దొరకవు, మా అమ్మాయికి దొరకవు. నా పాదాలు ఎంత పెద్దవో మా అమ్మాయి పాదాలు అంత పెద్దవి. తండ్రిని పోలిన కూతురు ఉంటుంది, అథవా తండ్రిని పోలి అంటే పురుషుణ్ణి పోలి మేనకోడలు ఉంటుంది. అన్నదమ్ములు ఉంటారు, అన్నదమ్ముల బిడ్డలు ఉంటారు. అంతేకాని కోటేశ్వరారు ఎలా ఉంటారో, అచ్చు వాళ్ళ ఆవిడ ఎలా ఉంటారండి అంటారు ఆ లోకంలో ఎక్కడైనా. అలా ఎలా ఉంటుంది? అలా ఉండదు. కానీ హనుమ అంటున్నారు, అంగ ప్రత్యంగ సౌష్టవం రామస్యక యథారూపం. రాముడు ఎలా ఉంటాడో అలాగే ఉంది ఆవిడ. అలా ఎలా కుదురుతుంది అంటే విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి. ఎక్కడో ఈశ్వరుణ్ణి చూడటం కాదు, ఆభరణములలో బంగారం ఉన్నట్టు, ప్రభిదలలో మన్నున్నట్టు ఇక్కడే ఈ విశ్వమునందే విశ్వనాథుడు ఉంటాడు, భగవానుడు ఉంటాడు. అలా చూడగలిగినటువంటి ప్రజ్ఞా విశేషానికే సీతమ్మ తల్లిలో రామచంద్రమూర్తిని చూడడం, అది అద్వైత దర్శనం. అలా చేసిన వాడే యోగి, రెండు కాక ఒకటిగా కనపడడం అద్వైతం. కాబట్టి అటువంటి స్థితిని మహానుభావుడు పొందారు. పొంది ఆయన అన్నారు, మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. ఎంతంత పెద్ద మాటలేసేస్తారో. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య, గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగినటువంటి లక్ష్మణస్వామి చేత నమస్కరింపబడి ఆరాధింపబడేటటువంటి బుద్ధి వైభవము కలిగిన సీతమ్మ తల్లి. గురుప్రియ, గురు అంటే గురుప్రియ అంటే గురువులు అంటే పెద్దలు అని, పెద్దలైన వారు అంటే వయసు చేత అని కాదు, శాస్త్రమర్యాద ఎరిగిన వారు అని. శాస్త్రమర్యాద ఎరిగి ధర్మమునందు అనురక్తి కలిగి ధార్మికమైన నడవడి కలిగిన వారు ఎవరున్నారో అటువంటి వారు ఆమెని అభిమానిస్తుంటారు. ఎందుకు అభిమానిస్తారు? ఆమె అంత ధర్మనిష్ట కలిగినది కనుక. ఆమె పరమధార్మికుడైన రామచంద్రమూర్తికి ఇల్లాలు. గురువుల చేత శిక్షింపబడిన బుద్ధి కలిగినటువంటి లక్ష్మణస్వామి చేత ఆరాధింపబడేటటువంటి బుద్ధి వైభవము కలిగినటువంటి ఆచరణ కలిగినటువంటి తల్లి. పెద్దలైనటువంటి వారు, ధర్మమునందు అనురక్తి కలిగిన వారు, శాస్త్రమునందు పండితులు, విద్వాంసులు, భగవద్భక్తులు అభిమానించేటటువంటి స్వరూపము కలిగినటువంటి తల్లి. ఇటువంటి తల్లి ఇది సీతాపి దుఃఖార్త, ఆమె కూడా దుఃఖానికి లోనై. అంటే ఇంత ధర్మ సంబంధం ఉన్నటువంటి తల్లే దుఃఖాన్ని పొందితే కాలోహి దురతిక్రమ. కాలము ఎవరిని మాత్రం విడిచిపెడుతుందిరా? కాలమును దాటడం ఎవరికి సాధ్యం కాదు. అనుభవంలోకి వచ్చినప్పుడు ఎవరైనా బాధపడవలసిందే అని క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి అరక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతి క్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే. ఏమి తల్లి ఆమె? ఆవిడే సామాన్యమైన తల్లి. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, భూమి నుంచి పుట్టినటువంటి తల్లి, అయోనిజ భూజాత. అటువంటి తల్లి ఎంత ఓర్పో. నిజంగా రావణుడిలా మాట్లాడుతున్న అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు చుట్టూ పరివేష్టించి పలకవలసినటువంటి పలుకు ఒక్కటి పలకకపోయినా ఆవిడ క్షమించిందంటే భూమికి కూతురు కాబట్టి భూమికి ఉన్న ఓర్పు ఆవిడకి వచ్చింది అన్నారు. మనం చూడండి, ఇల్లు కట్టుకోవాలంటే తల్లి అయిన భూమి గుండెల మీద గుణపాలు పెట్టి గొయ్యి తీసి కన్నం పెట్టి ఆ శంకుస్థాపన చేస్తాం. మన నోటికి అన్నం కావాలంటే అమ్మ గుండెల మీద నాగలి చాటితో గీతలు గీస్తాం. ఎన్ని గాయాలు చేస్తామో, నిద్ర లేచామంటే అమ్మ మీద కాలు పెడతాం, మలమూత్రములు అమ్మ మీద విసర్జిస్తాం. ఇన్ని తప్పు పనులు చేస్తున్నా, ఇన్ని అపచారములు చేస్తున్నా, చిన్నతనంలో స్తన్యమిచ్చి పాలు పడుతున్న అమ్మ యొక్క స్తన్యము తాగుతున్న పిల్లవాడు అమ్మకి ప్రాణం కన్నా ఎక్కువైన మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుని లాగుతున్నా, క్షమించి అరచేతిని మంగళసూత్రం నుంచి విడితీసి ముద్దు పెట్టుకుని క్షమించిన కన్న తల్లిలా, ఇన్ని అపచారములు చేసినా క్షమిస్తున్న భూదేవి ఉందే, ఆ భూదేవికి కూతురు కాబట్టి అమ్మా సీతమ్మా నీకింత ఓర్పు వచ్చిందమ్మా అన్నారు హనుమాన్.
1: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డా.
0: మిడ్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 పిఎం టు 7 పిఎం ఓన్లీ ఆన్ మన మిడ్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ల ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
1: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM to 1 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు. పుట్టింది మదనపల్లెలో, ప్రభావం ప్రపంచమంతా. సమసమాజం, నవ సమాజం కోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. ఆధ్యాత్మిక, విజ్ఞాన, వినోద సమాచారం, కార్మిక, కర్షక, మహిళా, బాల ప్రపంచం, సంగీత, సాహిత్య, సమాజ చైతన్యం అంశం ఏదైనా మీ ముందుంచే సమగ్రమైన రేడియో మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మీ మొబైల్లో ఇప్పుడే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయండి, వింటూ సాగిపోండి.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTEAకి అనుబంధంగా ఇన్నాళ్లు స్వయం పాలిత అటానమస్ స్థితిలో ఉన్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ MITS ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. మిట్స్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మిట్స్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లె ప్రాంతానికే కాదు, ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఉంటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: മിത്സ് കമ്മ്യൂണിറ്റി റേഡിയോ 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే JNTU-A కి అనుబంధంగా ఇన్నాళ్ళు స్వయం పాలిత స్థితిలో ఉన్న మన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అదేనండి మన ఎంఐటిఎస్, ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. ఎంఐటిఎస్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మన ఎంఐటిఎస్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లి ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మన మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. జీవితంలో అనేక ఒత్తిళ్ల మధ్య చిరునవ్వు మాయమవుతుంది. కాసేపు నవ్వుకున్నందుకు కామెడీ ట్రాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు స్కిట్స్ను దాటి జీవితంలోని సంఘటనల నుంచి కామెడీని పండిస్తున్నారు స్టాండప్ కమెడియన్స్. తారలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు సైతం వీరికి అభిమానులుగా మారుతున్నారు. వీళ్లు వేసే జోకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ వేదికలతో పాటు అనేక నగరాల్లో లైవ్ స్టాండప్ కామెడీ షోలు హౌస్ఫుల్ అవుతున్నాయి. జకీర్ ఖాన్ చెప్పే జోకులకు సినిమా స్టార్లు కూడా పడి నవ్వుతారు. అందుకే అతడిని సినిమా ఫంక్షన్లకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన స్క్రీన్ అవార్డు ఫంక్షన్లో జకీర్ ఖాన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాడు. స్టాండప్ కామెడియన్లుగా అతడు పేల్చిన జోకులకు ఆహుతులంతా పొట్ట చెక్కలేయాలా నవ్వారు. 14 క్రితం కామెడీ సెంట్రల్ పోటీ ద్వారా నవ్వుల ప్రపంచానికి పరిచయమైన జకీర్ ఆన్ఎయిర్ విత్ ఏఐబి కామెడీ షోతో పాపులారిటీ సంపాదించాడు. హక్సే సింగిల్, కక్షా గార్వి, తదాస్తు, డెలులు, ఎక్స్ప్రెస్ స్టాండప్ స్పెషల్స్ ద్వారా నవ్వులు జల్లులు కురిపించాడు. ఇండోర్కు చెందిన ప్రసిద్ధ సారంగీ విద్వాంసుడు ఉస్తాద్ మెయినుద్దీన్ ఖాన్ మనవడే జకీర్ ఖాన్. ఒకవైపు ఢిల్లీలో మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూనే స్టాండప్ కామెడీపై దృష్టి సారించాడు. అతడి యూట్యూబ్ ఛానల్కు 70 లక్షల మంది వీక్షకులున్నారు. న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ ద్వారా హిందీలో ప్రదర్శనించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. పాపా యార్ టూర్తో భారతీయ నగరాల్లో పర్యటించి కామెడీ ప్రియులను అల్లరించేందుకు సిద్ధమవుతున్నాడు. వీరదాస్ జోక్ పేలిస్తే భారతీయులే కాదు, చికాగో, మాడిసన్, లండన్, బ్యాంకాక్, హాంకాంగ్, మలేషియా ఇలా అన్ని దేశాల్లోని ప్రవాస భారతీయులు కూడా కడుపుబ్బ నవ్వాల్సిందే. స్టాండప్ కామెడియన్గా విదేశీ టూర్లు వేయడంలో తెగ బిజీగా ఉంటాడు. మే నెలలో హే స్ట్రేంజర్ టూర్లో భాగంగా థాయిలాండ్, హాంకాంగ్, సింగపూర్, కౌలాలంపూర్లో కామెడీ షోలున్నాయి. మరోవైపు సౌండ్స్ ఆఫ్ ఇండియా టూర్ ఢిల్లీ, పూణెల్లో ఉంది. 40 ఏళ్ల వీర్దాస్ డెహ్రాడు నివాసి. ఇప్పటిదాకా 100కు పైగా స్టాండప్ కామెడీ షోలు చేశాడు. తనకు వచ్చిన పాపులారిటీతో 18 సినిమాల్లో కూడా నటించాడు. వాటిల్లో ఢిల్లీ పెళ్లి, బద్మాష్ కంపెనీ వంటివి ఉన్నాయి. ఢిల్లీలోని ప్రముఖ హోటల్స్లో స్టాండప్ కామెడీగా కెరీర్ ప్రారంభించి నెట్ఫ్లిక్స్కు అనేక కామెడీ షోలు చేశాడు. అమీర్ఖాన్ నిర్మాణంలో గత సంవత్సరం హ్యాపీ పటేల్ సినిమాకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఒక స్టాండప్ కామెడీకు 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అతడి సత్తా ఏమిటో తెలిసిపోతుంది. నిత్య జీవితంలో నుంచి సంఘటనలు తీసుకుని అందులో నుంచి నవ్వులను సృష్టిస్తాడు. అతడి వేసే జోకులు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి, తెగ నవ్విస్తాయి. మానవ సంబంధాలు, టెక్నాలజీపై కూడా కామెడీ అస్త్రాలు సంధిస్తాడు. సమకాలీన హాస్యాన్ని తన షోలో భాగం చేసుకుంటాడు. సృజనాత్మకంగా జోకులను పేల్చడం అభిషేక్ ప్రత్యేకత. అతడి టాక్సిక్ లైవ్ షోకు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గోవాల్లో అభిమానులున్నారు. సోషల్ ప్లాట్ఫామ్స్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. క్రైమ్ అండ్ కాస్మోస్, మ్యారేజ్ అండ్ ఇండియన్ ఇంగ్లీష్, ఢిల్లీ, ముంబై అండ్ రీచ్ పీపుల్ షోలకు యూట్యూబ్లో లక్షలాది వీక్షకులున్నారు. పాపులర్ కామెడీ షో కపిల్ శర్మ షోలో కూడా పాల్గొని అందరినీ తన పంచులతో కడుపుబ్బ నవ్వించాడు. వెటకారపు వన్ లైనర్స్ వేయడంలో ఘనాపాటిగా పేరు తెచ్చుకున్నాడు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా తీసుకుని కొన్నేళ్లుగా బుద్ధిగా ఉద్యోగం చేశాడు. 2013 సంవత్సరంలో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని నవ్వుల కళను పండించుకునేందుకు స్టాండప్ కమెడియన్ అయ్యాడు. ఆ తర్వాత వెన్నుదిరిగి చూసుకోలేదు. నిరంతరాయంగా నవ్వులు పండిస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. టీచర్స్ వర్సెస్ స్టూడెంట్స్ అంటూ పాఠశాలల నేపథ్యంలో ఆశీష్ సోలంకి వేసే జోకులు వింటే తెగ నవ్వుతాం. అత్యధిక వీక్షులన యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఆశీష్ తన స్టాండప్ కామెడీ ప్రదర్శనను పోస్ట్ చేస్తుంటాడు. ఢిల్లీ నుండి బురారీకి చెందిన ఈ కమెడియన్ దేశంలో వివిధ నగరాల్లో సోలోగా ప్రదర్శనలు ఇస్తుంటాడు. తాజాగా టెల్లింగ్ లైస్ పేరిట ఆల్ ఇండియా టూర్ చేస్తున్నాడు. కామిక్స్థాన్ సీజన్ 3 విజేతగా గుర్తింపు తెచ్చుకుని ఆ క్రేజ్తో స్టాండప్ కామెడియన్గా స్థిరపడ్డాడు. ఇంజనీరింగ్ చదివి మ్యాథ్స్ సీజన్గా కొన్నేళ్లు పనిచేసిన తర్వాత స్టాండప్ కామెడీ వైపు అడుగులు వేశాడు. ఒక అంశాన్ని కామెడీగా చెప్పడంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించే ఆశీష్ జోక్ వేస్తే నవ్వని వారుండరు. అందుకే అతడి షోలన్నీ హౌస్ఫుల్ అవుతుంటాయి. ముఖ్యంగా టెక్కీలు బాగా ఎంజాయ్ చేస్తారు. మారుతున్న సంస్కృతిని, కుటుంబ సంబంధాలను బాగా పరిశీలించి వాటిల్లో నుంచి కామెడీని రాబడతాడు. కామిక్స్థాన్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన టాప్ 10 స్టాండప్ కామెడియన్లలో ముంబైకి చెందిన ఐశ్వర్య మోహన్ రాజ్ ఒకరు. ఆన్ ఎయిర్ విత్ AIB ద్వారా అనేక జోకులు వినిపించి అందరినీ నవ్వించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ప్రసారం చేసే కామిక్స్థాన్లో సున్నితమైన జోకులు వేసిన ఈ బొద్దుగుమ్మ ఇటీవల సన్నబడింది. నలుగురిని నవ్వించే అదృష్టం చాలా కొద్దిమందికి దక్కుతుంది. చూడటానికి సింపుల్గా అనిపించినప్పటికీ తెర వెనుక మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది. కామెడీ రచన చేసి దాన్ని సరైన సమయంలో ప్రదర్శించకపోతే అబాసు పాలవుతారు అంటున్న ఐశ్వర్య సన్నబడిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో షోలు చేస్తుంది. సోషల్ మీడియాలో ఈమెకు 7 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అమ్మాయిలు కూడా అద్భుతంగా హాస్యాన్ని పండిస్తారు, అమ్మాయిలు కూడా జోకులు బాగా వేస్తారు అని నిరూపించుకున్న వారిలో స్టాండప్ కమెడియన్ సుమికి సురేష్ ముందు వరుసలో ఉంటారు. అమెరికన్ ప్రముఖ నటి కమెడియన్ టీనాఫేతో సుమికిని పోల్చుతారంటే ఆమె టాలెంట్ను అర్థం చేసుకోవచ్చు. నాగపూర్లో పుట్టి పెరిగిన ఈ కామెడీ స్టార్ గ్రాడ్యుయేషన్ కోసం బెంగళూరుకు వెళ్లారు. అక్కడే ఆమెకు తనలో దాగి ఉన్న టాలెంట్కు తగ్గ వేదిక దొరికింది. కామెడీ షో వేదిక ది ఇంప్రూవ్లో ఆమెకు స్థానం లభించింది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే తనలోని కళలకు మెరుగులు దిద్దుకున్నారు. ది ఇంప్రూవ్ సభ్యురాలుగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై, స్వీడన్లలో 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 2015 సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేసి స్టాండప్ కామెడీనే కెరీర్గా ఎంచుకుని దూసుకుపోతున్నారు. ఆమె చేసిన అను ఆంటీ, డోంట్ టెల్ అమ్మా పాపులర్ అయ్యాయి. ఈ కామెడీ స్టార్కు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఆయన హార్వర్డ్ గ్రాడ్యుయేట్, ఫిలాసఫీలో PhD చేశారు. ఇదంతా తండ్రి సంతృప్తి మేరకే. ఆయనలో సహజంగా హాస్యచిత్రత ఉంది. ఆ ఫైర్ నిలకడగా ఉండనీయలేదు. ఫలితంగా స్టాండప్ కామెడియన్ అవతారం ఎత్తాడు. ఆయనే రాజశేఖర్ మామిడన్న, RSM. లెజెండ్ ఆఫ్ ఫ్రామ్ అంటే హైదరాబాదీయులకే కాదు, దేశవ్యాప్తంగా అనేక నగరవాసులు పెదవులపై చిరునవ్వులు పూస్తాయి. రామాయణాన్ని వినోదాత్మకంగా ఎవరిని నొప్పించిన రీతిలో చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. మ్యూజికల్ కామెడీ, క్రౌక్ ఇంటరాక్షన్ కామెడీలో అద్భుతాలు చేస్తారు. కుటుంబ సమేతంగా ఆయన కామెడీ షోలకు హాజరవుతారు. అంటే అంత క్లీన్ కామెడీ ఉంటుందన్నమాట. ఇప్పటిదాకా మన దేశంలోనే వివిధ నగరాల్లో 200కు పైగా ప్రసరణ ఇచ్చారు. విదేశాల్లో సైతం రాజశేఖర్ షోలకు క్రేజ్ ఉంది. కామెడీ క్లబ్లు, థియేటర్స్, కార్పొరేట్ ఈవెంట్స్లో ఆయన స్టాండప్ కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. రాజశేఖర్ డాక్స్మెన్ అండ్ ఉమెన్, కిడ్స్ అండ్ గవర్నమెంట్ ఆఫీసర్స్, ఫైనల్ డెస్టినేషన్ HR, హారబుల్ సింగిల్ వీడియోలు యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి. కామిక్స్థాన్ 2nd సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన మరో స్టాండప్ కామెడియన్ ఆకాష్ గుప్తా. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆకాష్కు చిన్నప్పటి నుంచి హాస్యంపై పట్టుంది. ఢిల్లీ యూనివర్సిటీలో చదివిన ఆకాష్ కాలేజీ ఫంక్షన్లో జోకులు వినిపించి అరంగేట్లం చేశాడు. థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో నాటకాలు కూడా వేశాడు. 2014 సంవత్సరంలో రేడియో మంత్రంలో ఇంటర్న్షిప్ చేశాడు. 2017 సంవత్సరంలో తన మొదటి స్టాండప్ కామెడీ వీడియోను యూట్యూబ్లో విడుదల చేశాడు. ట్రైన్ జర్నీస్ అండ్ హనీమూన్ ట్రిప్స్, క్లబ్బింగ్ అండ్ కాక్టెయిల్స్ పేరు తెచ్చాయి. భాయ్ కుష్ రహ్కర్ సోలో స్టాండప్ కామెడీ ప్రదర్శనతో ఈ రంగంలో స్థిరపడ్డాడు. డాగ్స్ ఫాలోడ్ బై సరోజినీ నగర్ కామెడీ యూట్యూబ్లో ట్రెండింగ్గా నిలిచి సంచలనం సృష్టించింది. కమెడియన్ సునీల్ గ్రోవర్తో కలిసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో LOL హాసితో ఫసీ కామెడీ రియాలిటీ షో చేశాడు. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. ఆకాష్ కామెడీ షోలకు 534 మిలియన్ల వ్యూస్ ఉన్నాయంటే అతడి కామెడీ టైం ఎలాంటిదో అర్థమవుతుంది. ప్రకటనలకు, టీవీ షోలకు రచయిత్రిగా పనిచేసిన నీతి ఫల్దా ఆ అనుభవంతోనే నెమ్మదిగా కామెడీ రంగంలోకి అడుగిడింది. తన చుట్టూ ఉండేవారిని జోకులు వేస్తూ అస్తమానం నవ్విస్తుండే నీతికి కామెడీనే కెరీర్గా ఎంచుకుంటే బాగుంటుందనిపించింది. స్టాండప్ కామెడియన్గా మారి తనలోని కామెడీ రచయిత్రికి మెరుగులు దిద్దింది. వేదికలపై ఆమె వేసే జోకులు బ్రహ్మాండంగా పెలాయి. కొంట కోణింగంగా పేరు తెచ్చుకున్న నీతి రావో జెట్ ఫెస్ట్లో ఉత్తమ స్టాండప్ కామెడియన్గా ఎంపికైంది. మెల్బోర్న్లో జరిగిన అంతర్జాతీయ స్టాండప్ కామెడీ ఫెస్టివల్లో మన దేశం తరపున పాల్గొని సత్తా చాటింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో పుట్టి పెరిగిన నీతి ఆల్మోస్ట్ సంస్కారి టీవీ షో హాస్పిటల్ను అలంకరించింది. మొదట్లో ఇంగ్లీష్లో కామెడీ షోలు మొదలుపెట్టి నెమ్మది నెమ్మదిగా హిందీలో చేస్తూ అత్యధిక ఆదరణ పొందుతున్నాడు కెన్నీ సెబాస్టియన్. కేరళకు చెందిన కెన్నీ తండ్రి ఇండియన్ నేవీలో పనిచేయడం వల్ల చిన్నతనం నుంచే ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్ని నేర్చుకున్నాడు. బెంగళూరులోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నప్పుడు తనలోని హాస్యతత్వాన్ని గుర్తించాడు. తొలుత కెన్నీ సింగ్ ఫర్ మీతో పాపులర్ అయిన కెన్నీ ఇతర స్టాండప్ కామెడియన్స్తో కలిసి షోలు చేసేవాడు. ఆ తర్వాత సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని కామెడీ సిరీస్ చేయడం ప్రారంభించాడు. గాయకుడు కూడా కావడంతో కామెడీ షోకు అదనపు ఆకర్షణను తీసుకొస్తాడు. విదేశాల్లో ఎక్కువగా ప్రదర్శనలిస్తున్నాడు. మన దేశంలో స్టాండప్ కామెడీకి వేదికలు చాలానే ఉన్నాయి. వీటికి ఉన్న క్రేజ్ దృష్ట్యా పలు సంస్థలు లైవ్ షోలు ఏర్పాటు చేస్తున్నాయి. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, గోవా తదితర నగరాల్లో బుక్ మై షో, స్టార్ క్లించ్ ఇతరత్ర ఆన్లైన్ బుకింగ్లు జరుగుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్లలో స్టాండప్ కామెడీ షోలకు క్రేజ్ బాగా ఉంటుంది. పలువురు స్టాండప్ కామెడియన్స్ వీటితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కామెడీ ప్రీమియం లీగ్లు కూడా నిర్వహిస్తున్నారు. పలు నగరాల్లో కామెడీ క్లబ్లు ఉన్నాయి. హ్యాబిటేట్ ముంబై, ది జెస్పాట్ ముంబై, ది కామెడీ క్లబ్ హౌస్ పూణే, ది లాస్ట్ క్లబ్ చండీగఢ్, మినిస్ట్రీ ఆఫ్ కామెడీ బెంగళూరు వాటిలో కొన్ని. నవ్వించడం యోగం, నవ్వడం భోగం, నవ్వలేకపోవడం రోగం అన్నారు. అందుకే ఈ స్టాండప్ కామెడియన్స్ నవ్వించేటప్పుడు పరిసరాలను, అటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అన్నీ అనుకూలించుకొని స్టాండప్ కామెడీలు చేస్తే వివాదాలు జల్లికెళ్లకుండా నవ్వు 4 విధాల చేటు అనేది పోయి నవ్వు 40 విధాల గ్రేటు అనే స్థాయికి ఎదుగుతారు. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిర్చి కమ్యూనిటీ రేడియో 90.8.
3: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి. విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.
4: హలో, మదన్పల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మీరు వింటున్నారు మిట్స్ రేడియో 90.8. నేను మీ ఆర్జీ అంజలి. ప్రేమకు భాషలు ఉన్నాయి తెలుసా మీకు? నేను చెప్తాను, వినండి. రాధా రవికి పెళ్ళయ్యి 7 అవుతోంది. రవికి రాధంటే చాలా ప్రేమ. తన ప్రేమను వ్యక్తం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాచీలు, ఆభరణాలు, దుస్తులు ఇచ్చి ఆశ్చర్యపరిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. కొత్త ఐఫోన్ మార్కెట్లోకి రాగానే తెచ్చి ఇచ్చాడు. ఆమె పుట్టినరోజు నాడు డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చాడు. అయినా రాధకు అసంతృప్తిగానే ఉంది. కానం రవికి అర్థం కావడం లేదు. ఒకరోజు రాధని అడిగాడు, నువ్వు నాకు టైం ఇవ్వడం లేదు అని సమాధానం వచ్చింది. ఏం చెయ్యాలో అర్థం కాక రవి తల పట్టుకుంటున్నాడు. అభిస్వాదిది మరో రకమైన సమస్య. ఆఫీస్ పనితో ఎంత బిజీగా ఉన్నా సరే అభికి ఇష్టమైంది చేసే పెట్టేందుకు స్వాతి ప్రయత్నిస్తుంది. వీలైనంత వరకు అతనితో గడిపేందుకు ప్రాధాన్యమిస్తుంది. అయినా అభికి అసంతృప్తి లేదు. ఎందుకని అడిగితే, ఎప్పుడు నేను హగ్ చేసుకోవడమే తప్ప ఒక్క రోజైనా నీకు నవ్వుగా హగ్ ఇచ్చావా అని అడిగాడు. అదేంటి, మనం బాగే ఉన్నాం కదా అని అడిగింది. సంసారం అంటే అదొక్కటే కాదు, మామూలుగా కూడా హగ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఇలాంటి సమస్య మీకు ఎదురైందా? ఏం చేస్తే మీ భాగ్యస్వామి సంతోషపడతారో తెలియక తల పట్టుకుంటున్నారా? డోంట్ వరీ. 5 ప్రేమ భాషలు. గ్యారీ చాప్మన్ ప్రేమ భాషల సిద్ధాంతం ప్రకారం ప్రతి మనిషికి ప్రేమను అనుభవించే, వ్యక్తపరిచే విధానం భిన్నంగా ఉంటుంది. అందులో ప్రధానమైన 5 రకాలున్నాయి. అవి మాటలు, సేవలు, బహుమతులు, సమయం, స్పర్శ. జంటలు ఒకరి ప్రేమ భాషను ఒకరు అర్థం చేసుకోకపోతే అది అపార్థాలకు, విభేదాలకు దారితీస్తుంది. అందుకే ప్రేమ భాషల గురించి తెలుసుకుందాం. ప్రేమను సరైన రీతిలో పంచుకుందాం. భాగస్వామి ప్రేమను గెలుచుకుందాం. ప్రశంసలు. కొందరికి ప్రేమ అంటే ప్రశంసలే. 100,000 రూపాయలు డైమండ్ రింగ్ కంటే కూడా ఐ లవ్ యూ అనే 3 పదాలే వారికి ముఖ్యం. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీతో ఉంటే నాకు టైం పాస్ తెలియదబ్బా, నీకంటే ముఖ్యమైనది మరి ఏదీ లేదు అనే మాటలు వారికి మనసును కష్టపెడతాయి. సేవ ద్వారా ప్రేమ. మరికొందరికి మాటల కన్నా చేతల సేవలు ముఖ్యం. ఐ లవ్ యూ అని కబుర్లు చెప్తే సంతోషించరు. ఇంటి పనిలో సాయం చేయకుండా తలనొప్పి వచ్చినప్పుడు మన మర్దనం చేయడం వల్ల, తన పనులు చేసినప్పుడు పెట్టడం వల్ల ఇలాంటి ప్రేమలు ఉన్నట్లు భావిస్తారు. బహుమతులు అందించడం. కొన్ని జంటలు ప్రేమను బహుమతుల ద్వారా వ్యక్తీకరిస్తారు. ఇక్కడ మాటలు చేతలు కున్నా కూడా బహుమతులే ముఖ్యం. 2 ప్రాయల గులాబీ పువ్వు కావచ్చు, 1 మంచి డ్రెస్ కావచ్చు, 1 బంగారం ఉంగరం కావచ్చు, ఏదో ఒక బహుమతి ఇవ్వడమే ప్రేమకు నిదర్శనం భావిస్తారు. ప్రేమ భాషను గుర్తించండి. మీరు ప్రేమిస్తే సరిపోదు. మీ ప్రేమను వ్యక్తపరచనే విధానం మీ భాగ్యస్వామి అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అంటే మీ భాగ్యస్వామి ప్రేమ భాష మీకు తెలిసి ఉండాలి. ప్రేమ భాషను నేర్చుకోవడం వల్ల ఒకరి భావాలను ఒకరు మరింతగా అర్థం చేసుకుంటారు. భావోద్వేగాలు అందరూ వ్యక్తపరచడం ద్వారా అనుబంధం పడుతుంది. వైవాహిక జీవితంలో అనేక సందర్భాలు అపార్థాలు తలెత్తవచ్చు. ప్రేమ భాషను అవగాహన చేసుకుంటే మీ భాగస్వామి అవసరాలకు అర్థం చేసుకోవడం సులభం అవుతుంది, అపార్థాలు దూరం అవుతాయి. మీ ప్రేమ భాషను పట్టించుకోవడం, పాటించడం జంటల మధ్య సున్నితాన్ని, సంస్కృతిని పెంచుతుంది. ధన్యవాదములు.
5: చెప్పుకుంటూ కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డా.
3: మిట్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
6: హలో గాయ్స్, ఐ యామ్ యువర్ ఆర్జే పఠాన్ అస్లం ఖాన్. నౌ యు ఆర్ లిజనింగ్ MITS కమ్యూనిటీ రేడియో 90.8. టుడే టాపిక్ ఈస్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ర్యాగింగ్, ఆర్ ద టిప్స్ టు బి ర్యాగింగ్ ప్రూఫ్. ర్యాగింగ్ ఆఫన్ అసోసియేటెడ్ విత్ ఇనిషియేషన్ ప్రాసెస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ బి స్ట్రెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ న్యూ స్టూడెంట్స్. హియర్ ఆర్ సమ్ టిప్స్ టు హెల్ప్ యూ టు బి ర్యాగింగ్ ప్రూఫ్ ఆర్ టు బి మేనేజ్ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ సచ్ సిచ్యువేషన్స్. ద ఫస్ట్ వన్ ఈస్ నో యువర్ రైట్స్. ఇన్ దిస్ ఫెమిలరైజ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఇన్స్టిట్యూషన్ పాలసీస్ అగైనెస్ట్ ర్యాగింగ్. మోస్ట్ యూనివర్సిటీస్ హ్యావ్ స్ట్రిక్ట్ యాంటీ ర్యాగింగ్ రూల్స్ అండ్ నోయింగ్ దిస్ కెన్ ఎంపవర్ యూ టు స్పీక్ అప్. స్టే అలర్ట్ అండ్ అవేర్. బి కాషియస్ ఇన్ యువర్ ఇంటరాక్షన్స్, ఎస్పెషలీ డ్యూరింగ్ ద ఇనిషియల్ డేస్. పే అటెన్షన్ టు ద డైనమిక్స్ అరౌండ్ యూ అండ్ ఐడెంటిఫై పొటెన్షియల్ ట్రబుల్ మేకర్స్. ద అదర్ వన్ ఈస్ బిల్డ్ ఏ సపోర్ట్ నెట్వర్క్. కనెక్ట్ విత్ అదర్ ఫ్రెషర్స్ అండ్ అప్పర్ క్లాస్మెన్ హూ ఆర్ సపోర్టివ్. హ్యావింగ్ ఫ్రెండ్స్ కెన్ ప్రొవైడ్ సేఫ్టీ ఇన్ నెంబర్స్ అండ్ ఎమోషనల్ సపోర్ట్. ద నెక్స్ట్ వన్, మెయింటైన్ కాన్ఫిడెన్స్. ప్రాజెక్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ డిమోనియర్. ఆఫెన్ దోస్ హూ సీమ్ టైమడ్ మేనీ బికమ్ టార్గెట్స్. స్టాండ్ టాల్, మేక్ ఐ కాంటాక్ట్ అండ్ స్పీక్ అసర్టివ్లీ. అవాయిడ్ ఐసోలేషన్. స్టే ఇన్ పబ్లిక్ ఏరియాస్ అండ్ అవాయిడ్ బీయింగ్ అలోన్ ఇన్ స్కిల్డెడ్ ప్లేసెస్, ఎస్పెషలీ డ్యూరింగ్ ఈవెంట్స్ వేర్ ర్యాగింగ్ మైట్ అక్కర్. కమ్యూనికేట్ ఓపెన్లీ. ఇఫ్ యూ ఫీల్ థ్రెటన్డ్, టాక్ టు సమ్వన్ యూ ట్రస్ట్ టు బి యాజ్ అ ఫ్రెండ్, మెంటర్ ఆర్ ఫ్యాకల్టీ మెంబర్స్. షేరింగ్ యువర్ కన్సర్న్స్ కెన్ హెల్ప్ యూ ఫైండ్ సొల్యూషన్స్. యూజ్ హ్యూమర్. సమ్టైమ్స్ లైట్ హార్టెడ్ హ్యూమర్ కెన్ డిఫ్యూజ్ టెన్స్ సిచ్యువేషన్స్. ఇఫ్ యూ కెన్ లాఫ్, ఇట్ మే డిస్కన్ పొటెన్షియల్ అగ్రెషర్స్. డాక్యుమెంట్ ఇన్సిడెంట్స్. ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ఆర్ విట్నెస్ ర్యాగింగ్ డాక్యుమెంట్ ద ఇన్సిడెంట్స్ విత్ డేట్స్, టైమ్స్ అండ్ డిస్క్రిప్షన్స్. దిస్ కెన్ బి యూస్ఫుల్ ఇఫ్ యూ డిసైడ్ టు రిపోర్ట్ ఎనీ కేస్ అగైనెస్ట్ ఇట్. రిపోర్ట్ ఇన్సిడెంట్స్. డోంట్ హ్యాండిల్ హెజిటేట్ టు రిపోర్ట్ ర్యాగింగ్ టు అథారిటీస్. స్కూల్స్ యూజువల్ హ్యావ్ మెకానిజమ్స్ ఇన్ ప్లేసెస్ టు హ్యాండిల్ సచ్ కాంప్లిమెంట్స్ కాన్ఫిడెన్షియలీ. స్టే ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ లైక్ క్లబ్ ఈవెంట్స్, స్పోర్ట్స్, అదర్ యాక్టివిటీస్ వేర్ యూ కెన్ మీట్ లైక్ మైండెడ్ ఇండివిజువల్స్. ప్రాక్టీస్ సెల్ఫ్ డిఫెన్స్. కన్సిడర్ లెర్న్ బేసిక్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్. వైల్ ఫిజికల్ కాన్ఫ్రంటేషన్స్ షుడ్ బి అవాయిడెడ్, నోయింగ్ హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ కెన్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. సీక్ కౌన్సిలింగ్స్. ఇఫ్ యూ ఫీల్ ఓవర్వెల్డెడ్, టాకింగ్ టు ఏ కౌన్సిలర్ కెన్ హెల్ప్ యూ ప్రాసెస్ యువర్ ఫ్యాసిలిటీ అండ్ డెవలప్ కోపింగ్ స్ట్రాటజీస్. అండ్ ద ఫైనల్ కన్క్లూజన్ ఈస్ స్టే విజిట్ అండ్ building a supportive network and knowing your rights can significantly reduce the risk of ragging. Remember, you are not alone and there are resources available to help you navigate you these challenges. And thank you.
7: MITS 90.8 Community Radio. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు. పుట్టింది మదనపల్లెలో, ప్రభావం ప్రపంచమంతా. సమసమాజం నవసమాజం కోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. ఆధ్యాత్మిక విజ్ఞాన వినోద సమాచారం, కార్మిక కర్షక మహిళా బాల ప్రపంచం, సంగీత సాహిత్య సమాజ చైతన్యం అంశం ఏదైనా మీ ముందుంచే సమగ్రమైన రేడియో మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మీ మొబైల్లో ఇప్పుడే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయండి, వింటూ సాగిపోండి.
8: బామ్మ వంటకాలు, సంప్రదాయ వంటలు, వంటింటి చిట్కాలు, బ్యూటీ టిప్స్, లేడీస్ క్లబ్, ఆడవాళ్ళ ప్రపంచం, వీటన్నిటి సమాహారం మహిళలు మహారాణులు.
9: ప్రతిరోజు మధ్యాహ్నం 12 PM టు 1 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
10: ఆరోగ్యం మనవరం, ఎక్స్పర్ట్ డాక్టర్స్ చే సలహాలు సూచనలు లభించే మన వేదిక ఆరోగ్యం మనవరం ప్రతిరోజు మధ్యాహ్నం 1 PM టు 2 PM మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
11: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే జాశ్రిత గైక్వాడ్. బాగా తెలిసిన పండ్లే కొత్త రంగుల్లో, సరికొత్త రుచుల్లో ఉంటే ఎవరైనా కాస్త వింతగా చూడాల్సిందే. ఇదిగో ఇక్కడున్న తెల్లటి స్ట్రాబెర్రీ, ఎర్రటి సపోటా, గులాబీ, ద్రాక్ష అలాంటి పండ్లే, వాటి సంగతులేంటో చూసేయండి మరి. ఇది ఫైన్ బెర్రీ. స్ట్రాబెర్రీ అనగానే ఎర్రటి దాని రంగు, పుల్లపుల్లటి ఆ పండు రుచి గుర్తొస్తాయి కదూ. కానీ తెలుపు రంగుల్లో ఎర్రటి చుక్కలతో తీపి పులుపు కలగలిసిన ఫైనాపిల్ ఫ్లేవర్లతో ఉంటుంది. సరికొత్త రంగుతో ఫైన్ బెర్రీ రకం ఇది. దీని ప్రత్యేకమైన రుచి పుల్లగానే దానికి ఫైన్ బెర్రీ అనే పేరు పెట్టారు. రెండు స్ట్రాబెర్రీ రకాల్ని కలగలిపి ఈ నయా హైబ్రిడ్ వెరైటీని తయారు చేశారు. విదేశీ మార్కెటుల్లో బాగా పాపులర్ అయిన ఈ పండు ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసింది. మామూలు స్ట్రాబెర్రీ తోటల్లాగే ఈ తెల్లటి ఫైన్ బెర్రీ ఎక్కువగానే సాగు చేస్తున్నారు, బాల్కనీల్లో కూడా పెంచేస్తున్నారు. రంగులోనూ రుచిలోనూ కొత్తగా ఉండే ఈ పండుతో సి విటమిన్, ఫైబర్ అధిక మొత్తాదులో ఉంటాయట. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెరగడానికి, జీర్ణ వ్యవస్థకి, పనితీరుకు ఎంతో మేలు చేస్తాయి. ఈ అరుదైన స్ట్రాబెర్రీలో మాస్టర్ చెఫ్లు రకరకాల వంటలు చేస్తున్నారు. గులాబీ ద్రాక్ష, పింక్ గ్రేప్స్, ఈ పేరు వినగానే దీని ప్రత్యేకత ఏంటో అర్థమైంది కదూ. గులాబీ రంగులో ఈ ద్రాక్ష పండ్లు జపాన్కు చెందినవి. ఈ దేశంలో ఎక్కువగా కనిపించే అందమైన చెర్రీ పూల వర్ణంలో ఇవి ఉంటాయి. తీయటి ఈ పండ్లు గుండ్రంగా, పలుచటి తొక్కతో జ్యూసీ జ్యూసీగా ఉంటాయి. నిమ్మ, పీచు వాసనతో పాటు మల్లెపూలే పరిమళాన్ని వెదజల్లుతాయట ఇవి. ఈ కమ్మటి వాసనల వల్లే జపనీయులు రకరకాల వంటల్లో ఈ ద్రాక్ష పండ్లను వేస్తున్నారట. సంపదకు గుర్తుగా భావిస్తూ ఈ పింక్ గ్రేప్స్ ను పండుగలకు, ప్రత్యేక సందర్భాల్లో బహుమతులుగాను ఇచ్చిపుచ్చుకుంటున్నారట. తక్కువ క్యాలరీలతో, అధిక పోషకాలతో ఉంటాయి ద్రాక్ష పండ్లు. వీటిల్లోని సహజ చక్కెరలను, తక్షణ శక్తిని అందిస్తాయి, నీరసాన్ని పోగొడతాయి, శరీరానికి కావాల్సినంత నీటిని ఇస్తూ చర్మ నిగారింపు పెంచుతాయి ఇవి. ఇంకా వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పింక్ గ్రేప్స్ లో ముదురు గులాబీ, లేత గులాబీ రంగుల్ని చూడవచ్చు. ఈ అరుదైన గులాబీ ద్రాక్ష ధర కిలో 800 రూపాయల నుండి 3000 వరకు ఉంటుందట. బొప్పాయంట సపోటా, తీయగా నోట్లో వేస్తే కరిగిపోయే మెత్తటి గుజ్జుతో ఉండే సపోటా పండుని చాలా మంది ఇష్టపడుతుంటారు. వాటిల్లో మనకు ఎక్కువగా 1-2 వెరైటీలు కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు రెడ్ సపోటా అనే కొత్త రకము వచ్చింది. మెక్సికో, అమెరికాకు చెందిన ఈ మామే సపోటా అన్ని చోట్ల పండిస్తున్నారు. ఎర్రటి దీని రంగు వల్ల అలంకరణ మొక్కలోనూ దీని భాగాన్ని చేసేవాళ్ళు. ఔషధ గుణాలున్న ఈ పండును అప్పట్లో మందుల తయారీలో వాడేవారట. దీంట్లో సిఈ విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, ఫాస్ఫరస్ తదితర పోషకాలు దండిగా ఉంటాయి. చిన్న బొప్పాయంత సైజులో ఉండే ఈ పండును చూడగానే కాస్త వింతగా అనిపిస్తే పండు ఒలవగానే మరింత ఆశ్చర్యపోతాం. పండులోని మెత్తటి గుజ్జంతా ఎర్రటి రంగులోనే కనిపిస్తుంది. ఒకే పెద్ద గింజతో ఉండే ఈ పండును సులువుగా తినొచ్చు కూడా. అంతేకాదు, ఇది సాధారణ పండు కన్నా చాలా తీయగా, తేనె ఫ్లేవర్లో ఉంటుందట. ఈ ప్రత్యేకాలన్నిటిని వల్లనే ఫ్రూట్ సలాడ్లు, మిల్క్ షేక్లు, హల్వా తయారీలో ఎక్కువగా ఎర్రటి సపోటాల్ని వాడుతున్నారు.
12: మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ 19.8 రేడియో. నేను మీ ఆర్జే అఖిల. ఈ అభిరుచులను ప్రయత్నించండి. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. అభిరుచులే వారిని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. రొటీన్ వారిని కాసేపు పక్కన పెడితే ఇలాంటి హాబీలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపరిచేవి కూడా ఉన్నాయి. అలాంటి కొన్ని వెరైటీ హాబీలు ఇవి. ప్రయత్నిస్తే పోయేదేముంది? చుక్కలు లెక్క పెడతారు. చుక్కలు లెక్క పెట్టడం కూడా ఒక హాబీనా? అంటే అవుననే చెప్పాలి. దీనిని స్టార్ గేజింగ్ అంటారు. అంటే ఆకాశంలో చుక్కలు మాత్రమే చూడటం కాదు, విశ్వం అనంతం ఎంతో శోధించినా తరగదు. ఒక్కసారి నెట్లో ఆకాశం గురించి వెతికితే చుక్కల్లో వెతికేందుకు ఎన్ని ఉన్నాయో అర్థమవుతుంది. నక్షత్రాలను గుర్తించటం, చంద్రుణ్ణి పరిశీలించటం, గ్రహాలను చూడటం వంటివి ఎన్నో ఉంటాయి. ఒక్కసారి ఆసక్తి పెరిగితే ఈ హాబీని వదలరు. స్టార్ గేజింగ్లకు టెలిస్కోప్ అవసరం లేదు. నగరానికి దూరంగా కాంతి కాలుష్యం లేని చోటుకు వెళితే సరిపోతుంది. నక్షత్రాలను శాటిలైట్లను మరింత దగ్గరగా చూడాలనుకుంటే బడ్జెట్లో టెలిస్కోప్ను కొనుగోలు చేయవచ్చు. ఈ హాబీ ఒత్తిడిని దూరం చేస్తుంది, ప్రకృతితో అనుబంధం పెరుగుతుంది. ఈ అభిరుచిని ఎంచుకున్న వారిని స్టార్ గేజర్స్ అంటారు. డ్రోన్లకు రేసులున్నాయి. పరుగు పందెం నేలపైన కాదు, ఆకాశంలో. అలా అని విమానాలు నడపటం కాదు, నేలపై నుంచే ఆకాశంలో డ్రోన్లను పరిగెత్తించాలి. ఎవరి డ్రోన్ వేగంగా పరిగెత్తి గమ్యాన్ని చేరితే వారే విజేత. రాను రాను ఈ పందెం కోట్ల విలువ చేసే క్రీడగా మారుతోంది. డ్రోన్లను ఇష్టపడేవారు ఈ హాబీ గురించి ఆలోచించు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల డ్రోన్ రేసింగ్ కాంపిటీషన్లను నిర్వహిస్తున్నారు. మన దగ్గర కూడా డ్రోన్ రేసింగ్ లీగ్లను నిర్వహిస్తున్నారు. హౌస్తాహికులు ఆయా వెబ్సైట్లో వివరాలు తెలుసుకుని ఈ రేసింగ్ పోటీల్లో పాల్గొనవచ్చు. ప్రతి సీజన్లో డ్రోన్ పైలట్లు ఛాంపియన్షిప్ గెలవడానికి పోటీ పడుతున్నారు. దీని హాబీగా ఎంచుకుంటే డ్రోన్ రేసింగ్ లీగ్లో పాల్గొనవచ్చు. వినోదంతో పాటు సరికొత్త థ్రిల్ లభిస్తుంది. జియో క్యాచింగ్, ఇది మోడర్న్ డే ట్రేజర్ హంట్ అని చెప్పుకోవచ్చు. సాంకేతిక సాహసం, ప్రకృతితో కలిసి సాగే అభిరుచి ఇది ఈ మధ్యకాలంలో పాపులర్ అవుతున్న హాబీ. ఒక గ్రూపుగా ఏర్పడి ఆట ఆడుతారు. అందరి ఫోన్లలో జియా క్యాచింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారు. ముందుగా ఒక పెట్టెను దాచిపెడతారు. గ్రూప్ సభ్యులు ఆ పెట్టెను కనిపెట్టాల్సి ఉంటుంది. పెట్టెను చేరుకోవటానికి స్మార్ట్ ఫోన్లలోని యాప్ మార్గనిర్దేశం చేస్తుంది. జీపీఎస్ డైరెక్షన్లతో ఆ పెట్టెను చేరుకోవాలి. పెట్టెను కనుక్కున్న వారు వారి వివరాలు లాగ్ బుక్లో నమోదు చేయాలి. బోల్డెంత ఫన్ క్రియేట్ చేసే హాబీ ఇది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో జియో క్యాచింగ్ పాపులర్ యాక్టివిటీగా మారింది. బంతిలో దొర్లుతూ, న్యూజిలాండ్లో పుట్టిన ఫన్ థ్రిల్లింగ్ యాక్టివిటీ ఇది. అడ్వెంచర్ స్పోర్ట్స్గా చెప్పుకోవచ్చు. ఒక పెద్ద గాలి నింపిన ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బాటిల్లో నిల్చుకొని దొర్లించుకుంటూ వెళ్లే ఆట ఇది. ఈ హాబీకి ఒకసారి అలవాటు పడితే టీంలో చేరిపోయి కాంపిటీషన్లో పాల్గొంటారు. మనాలిలోని సొలంగం వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్లోని హజ్జర్, లోనావారాలోని డెల్లా అడ్వెంచర్ పాస్ గోవా, రిపికేస్ కర్ణాటకలోని దండేయి, కాశ్మీర్లోని పహలాంగ్లో ఈ సాహస క్రీడ అందుబాటులో ఉంది. 3 రకాల జోర్బింగ్ ఉంటుంది, నేల, నీరు, మంచు. ఈ 3 జోర్బింగ్ చేయవచ్చు. కాస్త భిన్నంగా ఉండాలని కోరుకునేవారు ఎంచుకోదగిన హాబీ ఇది. అగ్నిపర్వతంపై ఆట, ఇలాంటి హాబీ గురించి ఇంతకు ముందు విని ఉండరు. సాహస ప్రియులు బాగా ఆనందించే అవుట్డోర్ యాక్టివిటీ ఇది. అగ్నిపర్వతం వాలుపై సర్ఫింగ్ చేయటం మంచి కిక్కునిస్తుంది. ఈ మంచు పర్వతాలలో చేసే స్నో బోర్డింగ్ను తలపిస్తుంది. అయితే ప్రమాదం వెన్నుంటే ఉంటుంది. పడిపోతే రాళ్లకు తగిలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. తగిన రక్షణ చర్యలు లేకుండా ఈ సర్ఫింగ్ చేయటానికి సరైనది కాదు. హెల్మెట్ తప్పక ధరించాలి. యాక్టివ్గా లేని పర్వతాలు చెంత మాత్రమే సర్ఫింగ్ చేయాలి. విదేశాలలో చాలామంది ఒలాక్నోస్ సర్ఫింగ్కు సై అంటున్నారు. హాబీ కొత్తగా ఉండాలని కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ ఇది. అయితే మన దేశంలో అందుబాటులో లేదు. వేలాడే గూడారాల్లో కొండ అంచుల్లో గూడారాలన్నీ వేలాడదీసుకుని అందులో బస చేయటం మరచిపోలేని అనుభూతి. హెట్స్ అంటే భయం లేదనేవారు ఏం ఎంచుకోదగిన హాబీ. ఈ హాబీ సాహసోపేతంగా ఉంటుంది. అయితే ఒక్కరే సొంతంగా చేయడానికి ఉండదు, గ్రూప్గా వెళ్లాల్సి ఉంటుంది. నిపుణులపై సిబ్బంది తోడుగా ఉంటారు. గత కొన్నేళ్లుగా క్లిప్ క్లాపింగ్ బాగా పాపులర్ అవుతుంది. మహారాష్ట్రలోని సందన్ వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్లోని భారత్ వ్యాలీ, కేరళలోని మున్నార్, మహారాష్ట్రలోని వెస్ట్రన్ క్లిప్ క్లాపింగ్ అందుబాటులో ఉంది.
13: హాయ్ హలో, యు ఆర్ లిస్నింగ్ టు ద మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. దిస్ ఈస్ ఆర్జే లక్ష్మి. ఈక్వల్ పే ఫర్ వర్క్ ఆఫ్ ఈక్వల్ వాల్యూ రిప్రజెంట్స్ ద లాంగ్ స్టాండింగ్ ఎఫెక్ట్స్ టువర్డ్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ ఈక్వల్ పే ఫర్ వర్క్ ఆఫ్ ఈక్వల్ వాల్యూ. ఇట్ ఫర్దర్ బిల్డ్స్ ఆన్ ద యునైటెడ్ నేషన్స్ కమిట్మెంట్ టు హ్యూమన్ రైట్స్ అండ్ అగెనెస్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇంక్లూడింగ్ డిస్క్రిమినేషన్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ గర్ల్స్ అక్రాస్ ఆల్ రిలీజియన్స్. ఉమెన్ ఆర్ పెయిడ్ లెస్ దాన్ మెన్ విత్ ద జెండర్ పే గ్యాప్ ఎస్టిమేటెడ్ అట్ అరౌండ్ 20% గ్లోబలీ. Gender equality and the empowerment of women and girls continue to be held back owing to the persistence of historical and cultural unequal power relations between women and men. Poverty and inequalities and disadvantages in across to resources and opportunities that limit women's and girls' capabilities. Progress in narrowing that gap has been slow. While equal pay for women and women has been men and women has been widely endorsed, applying it is practice has been difficult. In order to ensure that no one is left behind, the sustainable development goals across to need to achieve gender equality and the empowerment of all women and girls. Further, the SDGs promote decent work and economic growth by seeking full and productive employment and decent work for all women and men, including for young people and persons with disabilities, and equal pay for work of equal value. Mainstreaming of a gender perspective is crucial in the implementation of 2030. Agenda for Sustainable Development. Achieving equal pay is an important milestone for human rights and gender equality. It takes the effect of the entire world community and more work remains to be done. The United Nations, including UN Women and International Labour Organization, invites member states and civil society, women's and community-based organizations and the farmist groups, as well as business and workers, employers organization, to promote equal pay for equal value and the economic empowerment of women and girls. Why does the gender pay gap persist? Inequalities causes the gender pay gap. Women, especially migrant women, are overrepresented in the informal sector, leading to low paying, unsafe working conditions without social benefits. Women also perform 3 more hours of daily care work than men, including household tasks and caring for children and the elderly. The motherhood penalty exacerbates pay inequity, with working mothers facing lower wages, particularly as the number of children they have increased. Gender stereotypes, discriminatory hiring practices, and promotion decisions also contribute to pay inequalities. Why should be done? The fight for equal pay and pay equity is urgent, as income inequality harm women the most. In United States, black women earn only 63.7 cents, native women 59 cents, and Latinas 57 cents for every dollar that white men earn. It is important to address underpaid and undervalued jobs in the care sector, where women make up 67% of workers. Equal Pay International Coalition. Equal Pay International Coalition is led by the ILO, UN Women and OECD. The coalition goal is to achieve equal pay for women and men everywhere by bringing together a diverse set of actors with different areas of focus and expertise. EPIC supports governments, employers, workers and their organizations to make concrete and coordinated progress towards this goal. EPIC is currently the only multi-stakeholder partnership working to reduce the gender pay gap at the global, regional and national levels. Did you know? Women earn 77 cents for every dollar. Men earn for work of equal value, with an even wider wage gap for women with children. Women are more likely to be unemployed than men worldwide, with wide disparities regionally. It is estimated that only 28% of women employed worldwide get to enjoy paid maturity level. Globally, nearly 65% of people above retirement age without any regular pension are women. Women carry out at least 2.5 times more unpaid household and care work than men. Events, Pay of the Future, Solutions to Close the Gender Pay Gap. EPIC hosts a high-level event to raise awareness of successful policies, initiatives and tools that are reducing the gender pay gap. The gender pay gap in health and care. COVID-19 has shown a light on the critical importance of health and care workers, who were applauded and celebrated. It also laid bare the extent of inequalities workers in this highly feminized sector have been facing for decades. It is for this reason that the International Labour Organization and the World Health Organization co-developed the first ever global sectoral gender pay gap report. Changing World, Changing Work. Realizing women's economic empowerment requires transformative change so that prosperity is equitably shared and no one is left behind. The international community has made this commitment in 2030. Agenda for Sustainable Development. Every woman should enjoy her right to decent work. As a global champion for women's empowerment, UN Women ask, what do we need to get there? Why do we mark international days? International days and weeks are occasions to educate the public on issues of concern, to mobilize political will and resources to address global problems and to celebrate reinforced achievements of humanity. The existence of international days predates the establishment of the United States, but the UN has embraced them as a power advocacy tool. We also mark the UN observances. Thank you.
14: Hi, hello, namaskaram. Meeru vintunnaru MITS Radio 90.8 Community Radio Station. Nenu mee Arji Divya. Meeku telusa ప్రపంచ స్థాయిలో ప్రతిమ బహుమతి ఎందుకు అనుకుంటున్నారా? సరే మరి వినేద్దాం. 10వ తరగతి పాఠాలు చెప్పే ఆ టీచర్ ఎదుట 9వ తరగతి చదువుతున్న కుర్రాడు నిల్చుని ఉన్నాడు. ఎందుకనగా అందురాలైన ఆమెకి తాను ఆవిష్కరించిన పరికరాన్ని ఇచ్చాడట. అయితే 5 నిమిషాలు అయ్యాక ఆమె ఆనందంగా చెప్పింది ఒక మాట, నన్ను సదా వేధించే ప్రశ్నల్లో ఒకటి, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు, వాళ్ళు ఎవరు అన్నదే దానికి నీ కళ్ళద్దాలు జవాబిస్తున్నాయి అని ఆమె ఆశీస్సుల ఫలితమేమో ఆ కుర్రాడు తరిగే రవికిరణ్ నేడు అంతర్జాతీయ వేదికల్లో మెరుస్తున్నాడట. 19 ఏళ్లకే తన ఆవిష్కరణలతో పారిశ్రామికవేత్తగానూ మారాడు. అయితే అందులకి సంబంధించిన నేడు ఎన్నో ప్రత్యేక కళ్ళద్దాలు మార్కెట్లో కనిపిస్తున్నాయి. 4 నుంచి 5000 దాకా ధరలు పలుకుతున్నాయి. కాకపోతే ఇవి చాలా వరకు ఇంటర్నెట్ సహాయంతోనే పనిచేస్తూ ఉన్నాయి. మన చుట్టూ ఎంతో మంది ఉన్నవారు చెబుతాయి, కానీ వాళ్ళెవరు, ఏమి చేస్తున్నారు, మన వైపు చూస్తున్నారు లేదు నిర్దిష్టంగా వివరించలేము కదా. పైగా చాలా వరకు ఇవి కళ్ళజోళ్ళ పైన చిన్న మిషన్ లాగా పట్టుకునే రకాలే వస్తున్నాయి. అదనంగా ఇయర్ ఫోన్ పెట్టుకుంటేనే పనిచేస్తున్నాయి. ఈ కళ్ళద్దాలు పుస్తకమే పేపరు చదువుతాయి, కానీ ఒక్కసారంటూ చదవటం మొదలు పెడితే ఇక ఆపవు. నాకు జస్ట్ హెడ్లైన్స్ చదివితే చాలు అంటే వాటికి అర్థం కాదు. ఈ లోపాలన్నింటినీ సవరిస్తూ ఏఐతో పనిచేసే బ్లైండ్ ఐ అనే ఆధ్యాత్మిక కళ్ళద్దాలన్నీ ఆవిష్కరించాడు తరిగే రవికిరణ్. పూర్తిగా ఏఐ ద్వారా పనిచేసే కళ్ళద్దాలివి. దాదాపు 180 డిగ్రీల కోణంలో 7 మీటర్ల దూరం వరకున్న ప్రతి వస్తువు గురించి ఇది పూసగుచ్చినట్టుగా వివరిస్తుంది. మనుషులు ఎవరెవరు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళా కాదా, ఆడ మగ, వయసు ఎంత ఉండొచ్చు, వాళ్ళు మనవైపు చూస్తున్నారా, వాళ్ళ ముఖంలోని భావమేంటి వంటి విషయాలన్నీ చెప్పేస్తాయి కళ్ళద్దాలు. సో అందువలన కళ్ళద్దాలపైన ఎక్కడా మిషన్ లాంటి పరికరం పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో కార్బన్ కండక్షన్ పద్ధతిలో నేరుగా మన చెవి ఎముకలకే శబ్దాన్ని పంపించేస్తుంది, కాబట్టి ఇయర్ ఫోన్స్ అవసరం రాదు. పుస్తకమే పేపరో మనం స్టార్ట్ అవ్వగానే మొదలు పెడుతుంది. హెడ్లైన్స్ మాత్రం చాలంటే వాటినే చదువుతుంది, రకరకాల భాషల ద్వారా మనతో కమ్యూనికేట్ చేస్తుంది. ఆ మధ్య యూనిసెఫ్ సంస్థ ఇమేజన్ వెంచర్స్ పేరుతో తుర్కీయే రాజధాని ఇస్తాంబుల్లో నిర్వహించిన ప్రపంచ స్థాయి ఇన్నోవేషన్ పోటీల్లో ఈ పరికరమే విజేతగా నిలిచింది. అందువలన భారత్ నుంచి ఒక గెలుపు సాధించిన తొలి ఆవిష్కరణగా గుర్తింపు సాధించింది ఈ పరికరం. ఈ పరికరంతో ఆవిష్కర్తగానే కాదు 17 ఏళ్లకే ఓ సోషల్ స్టార్ఫ్ని ప్రారంభించి వేల మంది అంధులకి సహాయపడుతున్నాడు రవికిరణ్. ఓ కుగ్రామంగా నుంచి మొదలై ఈ ప్రయాణం రవికిరణ్ది ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని సోనాలా అనే కుగ్రామం. ఇది ఇంట్లో 5 సంతానం, రవికిరణ్ 3వవాడు. తండ్రి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోలో క్లర్కుగా పనిచేసేవాడు. 5వ తరగతి దాకా సొంత గ్రామంలోనే చదివిన రవికిరణ్కి కాగజ్ నగర్లోని నవోదయ విద్యాలయంలో సీటొచ్చింది. అక్కడ విద్యార్థుల్ని ఆవిష్కర్తులుగా మార్చే అటల్ టింకరింగ్ ల్యాబ్ అతనిలోని సృజనని వెలికి తీసింది. అత్యాధునిక సెన్సర్ల రూపకల్పమైన దృష్టి సాధించాడతను. 9వ తరగతి నాటికి ఆ సెన్సర్ల సహాయంతో అందులకి సహాయపడాలని విఆర్ కళ్ళద్దాలంటిని రూపొందించాడు. దాన్ని ఆదిలాబాద్లో ఓ హై స్కూల్ టీచర్ వద్దకు చూపించాడట. ఆమె దాన్ని పట్టుకొని కాసేపుకు బయటకు వెళ్ళొచ్చి, ఓ చూపు లేని అమ్మాయిగా నేను బయటకు వెళితే చుట్టూ ఉన్న మగవాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు, నేను వేసుకున్న బట్టలు కుదురుగా ఉన్నాయో లేదన్న ఆందోళన నన్ను వేధిస్తూ ఉంటాయి. నీ పరికరం ఎవరెవరు మన వైపు చూస్తున్నారో వాళ్ళ భావమేంటో కూడా చెబుతుంది. శభాష్ అందట ఆమె. ఆమె మాటలు ఆ చిన్న వయసులో తనకెంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగించాయన్నాడట రవి. ఈ ఆవిష్కరణ ఆ ఏడాది ఐఐటి గువాహటిలో నిర్వహించిన టెక్ ఎక్స్పోలో ప్రథమ బహుమతిని అందుకుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి యంగెస్ట్ ఇన్నోవేటర్ అవార్డుని సాధించి పెట్టింది. అప్పుడే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టీ వర్క్స్ రవిని అక్కున చేర్చుకుంది. అక్కడ ప్రయోగాలు చేస్తూనే 10, 12వ తరగతుల్ని ముగించాడట రవి. గుజరాత్లో పారుల్ యూనివర్సిటీ అతనికి ఉచితంగా బీటెక్ సీటు కూడా ఇచ్చింది. ఇతనికి మరొక ఆవిష్కరణ, ఓవైపు ఇంజనీరింగ్ చేస్తూనే విఆర్ గ్రాడ్యుయేట్ లాంటి తన పరికరాన్ని చక్కటి సన్నటి స్మార్ట్ కళ్ళద్దాలుగా మార్చాడు రవి. దానికే ఇటీవల యూనిసెఫ్ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు అందులకి వాలింగ్ స్టిక్ అవసరం లేకుండా చిన్నగా జోబులో పెట్టుకునే వైబ్రేషన్ పరికరాలన్నీ పొందించాడు. నావీనాట్ అనే ఈ పరికరం అందులో ఎవరి సాయం లేకుండా నడవడానికే కాదు మెట్లు ఎగి ఎక్కి దిగటానికి కూడా ఉపయోగపడుతోంది. ఈ ఆవిష్కరణతోనే ఏలియన్ ఇన్నోవేషన్స్ అనే సోషల్ స్టార్టప్ ప్రారంభించాడు. వివిధ ఎనర్జీల ఓ సాయంతో ఇప్పటిదాకా వేల మంది అంధ విద్యార్థులకి దీన్ని ఉచితంగా అందించాడు రవి. తన బ్లైండ్ ఐ పరికరాన్ని కూడా ఇలాగే అందిస్తానని చెబుతున్నాడు రవి. ధన్యవాదములు.
10: రైతు నేస్తం మదనపల్లి ముచ్చట్లు లోకల్ టాలెంట్ ఓన్లీ ఆన్ మీట్స్ మార్నింగ్ కాఫీ ప్రతిరోజు మార్నింగ్ 7 AM to 9 AM మన మీట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
15: హాయ్, వెల్కమ్ మిట్స్ రేడియో 90.8. ఆర్జే చందలేఖస్. ఐఎమ్ డిస్కస్ అబౌట్ లీగల్ రైట్స్ ఆఫ్ ది ఉమెన్స్. ఇండియా వాస్ ది ఎక్స్టెన్సీ ఆఫ్ హిస్టరీ టు అవుట్ ది సెంచురిటీస్ లీగల్ సిస్టమ్ వాస్ ట్రాన్స్ఫర్డ్ టు రిఫ్లెక్ట్ ది ఎవాలింగ్ సోషల్ అండ్ కల్చర్ డైనమిక్ అవేర్ ది ఉమెన్ వాస్ ది హిస్టరికల్ ఫేస్ డిస్అడ్వాంటేజ్ అండర్ ది లా. అన్ఫార్చునేట్లీ సమ్ ఆఫ్ ది ఎక్స్టెన్సీ లా ఆఫ్ ది ఉమెన్స్ ఇన్ ఇండియా కంటిన్యూస్ ది డిస్క్రిమినేషన్ ఆఫ్ డిటర్మినెంటలీ దెర్ హ్యాస్ బీన్ మూమెంట్ ఏమ్ టు రీఫార్మింగ్ ఇండియా లా ఆఫ్ ది ఎన్జూరింగ్ ఫెయిర్నెస్ అండ్ ఈక్విటీ ఆఫ్ ఫర్ ఉమెన్. దిస్ మూమెంట్ హ్యాస్ అచీవ్డ్ ప్రోగ్రెస్ ఇన్ బ్రింగింగ్ అబౌట్ లాట్ ఆఫ్ చేంజెస్. నెవర్ లెట్ దెర్ స్టిల్ రిమైన్ టు లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్ హెడ్. This article aims to provide overview the status of the women right to India and law of the women's in India to place to protect them. Right to women in India. Right to maintenance. Every married woman has the right to receive support on legal terms. Maintenance from her husbands even if they are not live together. This right is protected by law for women in India such as Hindu Marriage Act 1955 and the Protection of the Women from Domestic Violence Act 2005. As per Section 24 of the HMA, neither the wife or husband can seek monetary assistance to be eligible for the support. The penitentiary must show that they do not have a source of income and support themselves. Right to equal pay. One of the most important labor rights is the concept of the equal pay of the same amount or equal amount work done. In India, of the Equal Remuneration Act of 1976 is a primary law of the ensure both male and female workers are paid equally for doing works which are the same for both. The ERN also prohibition discrimination against women based on gender in employment. Later matters like recruitment and promotion. Right to dignity and decency. Every woman should be lead a life of the respect, equity and decency, free from any form of fear, force, violence or discrimination. According to Article 21 of the Constitution of every citizen, including women, is entitled to the right to life and dignity. Section 354A of the Indian Penal Code, criminal harassment, the sexual harassment of the woman at the workplace, Act 2013, establishing of the frameworks for women to report, indicate the harassment in their workplace and seek measures to address them. Right to against domestic violence. Some of the others, it's always the news that a doctor's wife and daughter-in-law face harassment and abuse, not only sexual but physical and mental too. Domestic Violence Act provides protection of the women from domestic violence if any woman suffers such abuse and violence. Section 12 of the DYA becomes the applicable. Right to workplace. Each of the every woman is entitled to a work environment is safe and conducive. Their well-being. It is a cure that they are free from any from discrimination and harassment. The constitutions along with the legislation such as the Equal Remuneration Act 1975, Maternity Benefit Act 1961 and Sexual Harassment of Women at the Workplace Act 2013 graduate this right to women. Thank you, sir.
3: వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. సాయం చేసే గుణానికి స్ఫూర్తి మన రైతన్న. దేశం కోసం రైతు, రైతు కోసం మనం అంటూ రైతులకు సంబంధించిన అన్ని విషయాలు మాట్లాడుకునే మన వేదిక రైతు నేస్తం మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

0: మహాభారతంలో మహనీయులు, మన శుభోదయ స్వరాలులో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు
1: ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTEAకి అనుబంధంగా ఇన్నాళ్లు స్వయం పాలిత అటానమస్ స్థితిలో ఉన్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ MITS ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. మిట్స్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మిట్స్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లె ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఉంటేనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: Myths Community Radio 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జీ రాజేష్. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే JNTU-A కి అనుబంధంగా ఇన్నాళ్ళు స్వయం పాలిత స్థితిలో ఉన్న మన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అదేనండి మన ఎంఐటిఎస్, ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. ఎంఐటిఎస్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మన ఎంఐటిఎస్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లి ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మన మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. అన్నమయ్య జిల్లాలో అధిక శాతం రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం చేస్తున్న లాభాల కంటే నష్టాలే అధికంగా ఉన్నందున ఎక్కువ మంది రైతులు పాడి పశువులు గొర్రెలు మెపుతూ జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో పాడి రైతులకు నిలువున ముంచేయగా కుటుంబ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమం ధ్యేయంగా వారికి అండగా ఉండేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పశువులు మరణించినప్పుడు పాడి రైతులు ఆర్థికంగా నష్టపోరాదని పశు బీమా పథకంలో పలు మార్పులు చేసింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రైతు వాటా తగ్గించింది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం కింద బీమా చేస్తే ఏదైనా కారణాలతో పాడి పశువులు గొర్రెలు మేకలు మృతి చెందితే రైతులకు బీమా పరిహారం వస్తుంది. గత పాలనలో పాడి రైతు గరిష్టంగా 5 పశువులకు మాత్రమే బీమా చేసుకునే అవకాశం ఉండేది. కుటుంబ ప్రభుత్వం 10 పశువులకు పెంచింది. గొర్రెలు మేకలు 50కి మాత్రమే బీమా వెసులుబాటు ఉండగా ప్రస్తుతం 100కు పెంచారు. గతంలో రైతు ఏటా ప్రీమియం 20% ఉండగా ప్రస్తుతం 15% తగ్గించారు. గత ప్రభుత్వ హయాంలో బీమా ప్రీమియం చెల్లించిన సకాలంలో పశు నష్ట పరిహారం ఇవ్వలేదు. దీంతో చాలామంది బీమా చేయించడానికి ముందుకు రాలేదు. బకాయి సొమ్మును కుటుంబ ప్రభుత్వం వచ్చాక విడతల వారీగా విడుదల చేస్తోంది. గొర్రె మేక ఒక్కొక్క దానికి ఏడాదికి పెంపకందారుడి వాటాగా 27 రూపాయలు, 2 ఏళ్లకు 40 రూపాయలు, 3 ఏళ్లకు 50 రూపాయలు చెల్లించాలి. ఒక్కొక్కరు 100 వరకు బీమా చేయించుకోవచ్చు. ఒక్కో దానికి 6,000 బీమా సొమ్ము లభిస్తుంది. పశువుల బీమా ప్రీమియంలో ప్రభుత్వం రైతు వాటా తగ్గించడంతో పాడి రైతులకు ఎంతో ఉపయోగం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పశువులకు బీమా చేయించుకోవాలని తెలియజేస్తున్నారు అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై. అన్నమయ్య జలాశయం పేరు చెబితే సర్వం కోల్పోయిన 6 గ్రామ పంచాయతీల ప్రజల రోదన వినిపిస్తుంది. వరదల కారణంగా గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయి 38 మంది జలసమాధైన ఘటన గుర్తుకొస్తుంది. 6 కాలం కష్టపడి పండించి దాచుకున్న ధాన్యం, బంగారం, నగదు, మూగజీవాలు, నిత్యావసర సరుకులు కోల్పోయిన వరద బాధితుల కష్టాలు కనిపిస్తాయి. చెయ్యేరు పరివాహక ప్రాంతం వెంబడి ఉన్న మందపల్లి, పులపుత్తూరు, శేషమాంబపురం, తోగూరుపేట, నాగిరెడ్డిపల్లె, గొల్లపల్లి, గుండ్లూరు, పాపరాజుపల్లికి చెందిన గ్రామ పంచాయతీలోకి వరద నీరు రాకుండా చేయడానికి రక్షణగా కరకట్ట ఏర్పాటు చేశారు. 2021 సంవత్సరంలో అన్నమయ్య జలాశయం తెగిపోవడంతో దాదాపు 7 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన కరకట్ట తెగిపోయి సమీప గ్రామంలోని వ్యవసాయ పొలాలపై విరుచుకుపడడంతో ఈ భూములు ఏళ్లపాటు సాగుకు పని రాకుండా పోయాయి. మట్టి కొట్టుకుపోయినప్పుడు వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు వేయడంతో సాగుకు పనికి రాకుండా పోయాయి. అప్పటి ప్రభుత్వం ఇసుక మేటలు తొలగించకపోవడంతో కొంతమంది రైతులే సొంత నిధులతో వాటిని తొలగించుకోవడానికి లక్షలు ఖర్చు చేసి తిరిగి వ్యవసాయం భూములుగా మార్చుకున్నారు. మందపల్లిలో 400 ఎకరాలు, పులపుత్తూరులో 200, శేషమాంబపురంలో 350, గుండ్లూరులో 400, తోగూరుపేటలో 50 ఎకరాల్లో ప్రస్తుతం వరి సాగులో ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుంటే చేయర్లోని నీటి ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. మళ్లీ వదిలొస్తే కరకట్టలేని కారణంగా పొలాలన్నీ నీటి మునుగుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినండి, వినిపించండి, ఉంటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: నేర్చుకుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడా మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డా.
1: మిడ్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిడ్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిడ్స్ కమ్యూనిటీ రేడియో 90.8. వివిధ పత్రికలు సేకరించిన జాతీయ రాష్ట్రీయ స్థానిక వార్తలు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు భారత వాతావరణ విభాగం తెలియజేసింది. రానున్న 2-3 రోజుల్లో అవి మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఋతుపవనాల సీజన్లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు భర్తీ చేయవచ్చు. కార్వేటి నగరంలో వెలిసిన శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంతంగా ప్రారంభమయ్యాయి. రాత్రి స్వామివారు వైకుంఠనాథుని అవతారంలో పెద్దశేష వాహనాన్ని అధిరోగించి తిరువిధుల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, వేద పండితుల మంత్రాల నడుమ స్వామివారి పెద్దశేష వాహన సేవ ఆద్యంతం నేత్రపరంగా సాగింది. తిరువిధుల ఉత్సవం అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామివారు ఏకాంత సేవలో పౌళించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ శనివారం కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం వైకుంఠం కుక్ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగు రోడ్డు మీదుగా శిలాతరుణం వరకు వేచి ఉన్నారు. వీరికి 12 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. శ్రీవారిని శుక్రవారం 84,468 మంది భక్తులు దర్శించుకోగా 3.48 కోట్ల ఉండి కానుకలు లభించాయి. మదనపల్లి ఆర్టీసీ ప్రయాణికులకు శుద్ధ జలం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు 2 డిపో మేనేజర్ తెలియజేశారు. మదనపల్లి బస్టాండ్లో 2 వాటర్ కూలర్లను శనివారం వారు ప్రారంభించారు. మదనపల్లి స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన మహామరమ్మకు శనివారం జలాభిషేకం చేశారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీటిలో చుక్కు కూడా గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కరాలు స్వచ్ఛంగా శుభ్రంగా నిర్వహించేందుకు నది పరిధిలో ఉన్న 268 పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దుతున్నట్టు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ వార్డుల నుంచి యోగాంధ్ర పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను శనివారం ప్రారంభించింది. మొదటి రోజు 2,000 యోగా మాస్టర్ ట్రైనర్లు పేరు నమోదు చేసుకోగా వీరికి జిల్లా స్థాయిలో శిక్షణ ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాధాన్యం తెలిపేలా 7 తేదీ నుంచి 20 తేదీ వరకు ఒక్కో జిల్లాలో ఒక్కో ఇతివృత్తంతో కార్యక్రమాలను పోటీలు నిర్వహిస్తామని, 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ తెలియజేశారు. వివిధ పత్రికలు సేకరించిన జాతీయ రాష్ట్రీయ స్థానిక వార్తలు విన్నారు. వినండి, వినిపించండి, వింటుండీ ఆనందించండి. మిడ్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిడ్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి. విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: ಅದಿಗೋತಲ್ಲ ನಿಮ್ಮಬ್ಬುಲ ಮಧ್ಯನದಾಗಿದಾಗ
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్సి కమ్యూనిటీ రేడియో 90.8. చరిత్రలో ఈరోజు స్వాగతం. చరిత్ర పుటల్లో జూన్ 8వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు. 632వ సంవత్సరం ఇదే రోజు ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలో ప్రవేశించాడు. ఆయన తర్వాత ఖాలిఫ్ అబూబక్కర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు. 1958వ సంవత్సరంలో ఇదే రోజు ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్వీడన్లో ప్రారంభమయ్యాయి. 1990వ సంవత్సరం ఇదే రోజు ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి. 1911వ సంవత్సరం ఇదే రోజు కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు మైలార మహాదేవప్ప జన్మించారు. 1919వ సంవత్సరం ఇదే రోజు తెలుగు చలనచిత్ర దర్శకుడు వేదాంత రాఘవయ్య జన్మించారు. 1921వ సంవత్సరం ఇదే రోజు ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుహార్తో జన్మించారు. 1924వ సంవత్సరం ఇదే రోజు రచయిత డి రామలింగం జన్మించారు. 1927వ సంవత్సరం ఇదే రోజు రాజకీయాల్లో లోహపురుషుడిగా ప్రసిద్ధి చెంది మాజీ కేంద్ర హోంశాఖ మంత్రులు లాల్కృష్ణ అద్వానీ జన్మించారు. 1946వ సంవత్సరం ఇదే రోజు తెలుగు సినీ నటుడు దర్శకుడు నిర్మాత గిరిబాబు జన్మించారు. 1957వ సంవత్సరం ఇదే రోజు భారత సినిమా నటి డింపుల్ కపాడియా జన్మించారు. 1959వ సంవత్సరం ఇదే రోజు అవధాని మాడుగుల నాగపని శర్మ జన్మించారు. 1965వ సంవత్సరం ఇదే రోజు భారతీయ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే జన్మించారు. 1975వ సంవత్సరం ఇదే రోజు భారత సినిమా నటి శిల్పా శెట్టి జన్మించారు. 1945వ సంవత్సరం ఇదే రోజు అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ మరణించారు. 1938వ సంవత్సరం ఇదే రోజు స్వాతంత్ర సమరయోధుడు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శి బారు రాజారావు మరణించారు. 1981వ సంవత్సరం ఇదే రోజు అవధూత యోగిని చివటం అచ్చమ్మ మరణించారు. 2002వ సంవత్సరం ఇదే రోజు సంఘ సేవకుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత భూపతిరాజు విశ్వంరాజు మరణించారు. 2012వ సంవత్సరం ఇదే రోజు తెలుగు కన్నడ సినిమా దర్శకుడు కేఎస్ఆర్ దాస్ మరణించారు. 2015వ సంవత్సరం ఇదే రోజు సాహితీవేత్త తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాసరథి రంగాచార్య మరణించారు. 2017వ సంవత్సరం ఇదే రోజు అవధాని కవి బహుభాషా కవిదుడు ఇందారపు కిషన్ రావు మరణించారు. 2018వ సంవత్సరం ఇదే రోజు మొదటి లోక్సభ సభ్యుడు కందాల సుబ్రహ్మణ్య తిలక్ మరణించారు. వీరు స్వాతంత్ర సమరయోధుడు కూడా. 2024వ సంవత్సరం ఇదే రోజు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణించారు. జూన్ 8వ తేదీని ప్రపంచ సముద్ర దినోత్సవం, అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినంగా జరుపుకుంటారు. చరిత్ర పుటల్లో జూన్ 8వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు విన్నారు. వినండి, వినిపించండి, వింటే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో, మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు. పుట్టింది మదనపల్లెలో, ప్రభావం ప్రపంచమంతా. సమసమాజం, నవ సమాజం కోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. ఆధ్యాత్మిక విజ్ఞాన వినోద సమాచారం, కార్మిక కర్షక మహిళా బాల ప్రపంచం, సంగీత సాహిత్య సమాజ చైతన్యం అంశం ఏదైనా మీ ముందుంచే సమగ్రమైన రేడియో మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మీ మొబైల్లో ఇప్పుడే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయండి, వింటూ సాగిపోండి.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు.

పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆచే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12

0: ఎంఐటిఎస్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మన ఎంఐటిఎస్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లి ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మన మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: హాయ్, హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. అన్నమయ్య జిల్లాలో అధిక శాతం రైతులు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం చేస్తున్న లాభాల కంటే నష్టాలే అధికంగా ఉన్నందున ఎక్కువ మంది రైతులు పాడి పశువులు గొర్రెలు మేపుతూ జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో పాడి రైతులకు నిలువున ముంచేయగా కుటుంబ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమ ధ్యేయంగా వారికి అండగా ఉండేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పశువులు మరణించినప్పుడు పాడి రైతులు ఆర్థికంగా నష్టపోరాదని పశు బీమా పథకంలో పలు మార్పులు చేసింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం రైతు వాటా తగ్గించింది. 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం కింద బీమా చేస్తే ఏదైనా కారణాలతో పాడి పశువులు గొర్రెలు మేకలు మృతి చెందితే రైతులకు బీమా పరిహారం వస్తుంది. గత పాలనలో పాడి రైతు గరిష్టంగా 5 పశువులకు మాత్రమే బీమా చేసుకునే అవకాశం ఉండేది. కుటుంబ ప్రభుత్వం 10 పశువులకు పెంచింది. గొర్రెలు మేకలు 50కి మాత్రమే బీమా వెసులుబాటు ఉండగా ప్రస్తుతం 100కు పెంచారు. గతంలో రైతు ఏటా ప్రీమియం 20% ఉండగా ప్రస్తుతం 15% తగ్గించారు. గత ప్రభుత్వ హయాంలో బీమా ప్రీమియం చెల్లించినా సకాలంలో పశు నష్ట పరిహారం ఇవ్వలేదు. దీంతో చాలామంది బీమా చేయించడానికి ముందుకు రాలేదు. బకాయి సొమ్మును కుటుంబ ప్రభుత్వం వచ్చాక విడతల వారీగా విడుదల చేస్తోంది. గొర్రె మేక ఒక్కొక్క దానికి ఏడాదికి పెంపకందారుడి వాటాగా 27 రూపాయలు, 2 ఏళ్లకు 40 రూపాయలు, 3 ఏళ్లకు 50 రూపాయలు చెల్లించాలి. ఒక్కొక్కరు 100 వరకు బీమా చేయించుకోవచ్చు. ఒక్కో దానికి 6,000 బీమా సొమ్ము లభిస్తుంది. పశువుల బీమా ప్రీమియంలో ప్రభుత్వం రైతు వాటా తగ్గించడంతో పాడి రైతులకు ఎంతో ఉపయోగం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పశువులకు బీమా చేయించుకోవాలని తెలియజేస్తున్నారు అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై. అన్నమయ్య జలాశయం పేరు చెబితే సర్వం కోల్పోయిన 6 గ్రామ పంచాయతీల ప్రజల రోదన వినిపిస్తుంది. వరదల కారణంగా గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోయి 38 మంది జలసమాధైన ఘటన గుర్తుకొస్తుంది. 6 కాలం కష్టపడి పండించి దాచుకున్న ధాన్యం, బంగారం, నగదు, మూగజీవాలు, నిత్యావసర సరుకులు కోల్పోయిన వరద బాధితుల కష్టాలు కనిపిస్తాయి. చెయ్యేరు పరివాహక ప్రాంతం వెంబడి ఉన్న మందపల్లి, పులపుత్తూరు, శేషమాంబపురం, తోగూరుపేట, నాగిరెడ్డిపల్లె, గొల్లపల్లి, గుండ్లూరు, పాపరాజుపల్లికి చెందిన గ్రామ పంచాయతీలోకి వరద నీరు రాకుండా చేయడానికి రక్షణగా కరకట్ట ఏర్పాటు చేశారు. 2021 సంవత్సరంలో అన్నమయ్య జలాశయం తెగిపోవడంతో దాదాపు 7 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన కరకట్ట తెగిపోయి సమీప గ్రామంలోని వ్యవసాయ పొలాలపై విరుచుకుపడడంతో ఈ భూములు ఏళ్లపాటు సాగుకు పని రాకుండా పోయాయి. మట్టి కొట్టుకుపోయినప్పుడు వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు వేయడంతో సాగుకు పనికి రాకుండా పోయాయి. అప్పటి ప్రభుత్వం ఇసుక మేటలు తొలగించకపోవడంతో కొంతమంది రైతులే సొంత నిధులతో వాటిని తొలగించుకోవడానికి లక్షలు ఖర్చు చేసి తిరిగి వ్యవసాయం భూములుగా మార్చుకున్నారు. మందపల్లిలో 400 ఎకరాలు, పులపుత్తూరులో 200, శేషమాంబపురంలో 350, గుండ్లూరు 400, తోగూరుపేటలో 50 ఎకరాల్లో ప్రస్తుతం వరి సాగులో ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుంటే చేయర్లోని నీటి ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. మళ్లీ వదిలొస్తే కరకట్టలేని కారణంగా పొలాలన్నీ నీటి మునుగుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినండి, వినిపించండి, ఉంటేనే ఉండండి, ఆనందించండి మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: కూర్చుంటే ఎన్ని గంటలైనా సరిపోవు. ఇట్ ఆల్ హ్యాపెన్స్ హియర్. కొత్త గాసిప్స్ కి అడ మన కాలేజ్ ఎఫ్ఎం రా బిడ్డా.
1: మిట్స్ క్యాంపస్ కబుర్లు ఎవ్రీడే 5 PM to 7 PM ఓన్లీ ఆన్ మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. వివిధ పత్రికలు సేకరించిన జాతీయ రాష్ట్రీయ స్థానిక వార్తలు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను తాకినట్లు భారత వాతావరణ విభాగం తెలియజేసింది. రానున్న 2-3 రోజుల్లో అవి మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఋతుపవనాల సీజన్లో సాధారణం కంటే కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. స్థానిక వాతావరణ పరిస్థితుల కారణంగా కురిసే వర్షాలు ఈ లోటును కొంతవరకు భర్తీ చేయవచ్చు. కార్వేటి నగరంలో వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో వైభవంతంగా ప్రారంభమయ్యాయి. రాత్రి స్వామివారు వైకుంఠనాథుని అవతారంలో పెద్దశేష వాహనాన్ని ఎదురొగించి తిరువిధుల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, వేద పండితుల మంత్రాల నడుమ స్వామివారి పెద్దశేష వాహన సేవ ఆద్యంతం నేత్రపరంగా సాగింది. తిరువిధుల ఉత్సవం అనంతరం ఆలయానికి చేరుకున్న స్వామివారు ఏకాంత సేవలో పోలించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ శనివారం కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం వైకుంఠం కుక్ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్ రోడ్డు మీదుగా శిలాతున్నం వరకు వేచి ఉన్నారు. వీరికి 12 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. శ్రీవారిని శుక్రవారం 84,468 మంది భక్తులు దర్శించుకోగా 3.48 కోట్ల ఉండి కానుకలు లభించాయి. మదనపల్లి ఆర్టీసీ ప్రయాణికులకు శుద్ధ జలం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు 2 డిపో మేనేజర్ తెలియజేశారు. మదనపల్లి బస్టాండ్లో 2 వాటర్ కూలర్లను శనివారం వారు ప్రారంభించారు. మదనపల్లి స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన మహామరమ్మకు శనివారం జలాభిషేకం చేశారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీటిలో చుక్క కూడా గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కరాలు స్వచ్ఛంగా శుభ్రంగా నిర్వహించేందుకు నది పరిధిలో ఉన్న 268 పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ వార్డుల నుంచి యోగాంధ్ర పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను శనివారం ప్రారంభించింది. మొదటి రోజు 2,000 యోగా మాస్టర్ ట్రైనర్లు పేరు నమోదు చేసుకోగా వీరికి జిల్లా స్థాయిలో శిక్షణ ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాధాన్యం తెలిపేలా 7 తేదీ నుంచి 20 తేదీ వరకు ఒక్కో జిల్లాలో ఒక్కో ఇతివృత్తంతో కార్యక్రమాలకు పోటీలు నిర్వహిస్తామని, 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ తెలియజేశారు. వివిధ పత్రికలు సేకరించిన జాతీయ రాష్ట్రీయ స్థానిక వార్తలు విన్నారు. వినండి, వినిపించండి, వింటుండీ ఆనంద మిర్చి కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి. విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. చరిత్రలో ఈరోజు స్వాగతం. చరిత్ర పుటల్లో జూన్ 8వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు. 632వ సంవత్సరం ఇదే రోజు ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలో ప్రవేశించాడు. ఆయన తర్వాత ఖాలిఫ్ అబూబక్కర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు. 1958వ సంవత్సరంలో ఇదే రోజు ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్వీడన్లో ప్రారంభమయ్యాయి. 1990వ సంవత్సరం ఇదే రోజు ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి. 1911వ సంవత్సరం ఇదే రోజు కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు మైలార మహాదేవప్ప జన్మించారు. 1919వ సంవత్సరం ఇదే రోజు తెలుగు చలనచిత్ర దర్శకుడు వేదాంత రాఘవయ్య జన్మించారు. 1921వ సంవత్సరం ఇదే రోజు ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు సుహార్తో జన్మించారు. 1924వ సంవత్సరం ఇదే రోజు రచయిత డి రామలింగం జన్మించారు. 1927వ సంవత్సరం ఇదే రోజు రాజకీయాల్లో లోహ పురుషుడిగా ప్రసిద్ధి చెంది మాజీ కేంద్ర హోంశాఖ మంత్రులు లాల్కృష్ణ అద్వానీ జన్మించారు. 1946వ సంవత్సరం ఇదే రోజు తెలుగు సినీ నటుడు దర్శకుడు నిర్మాత గిరిబాబు జన్మించారు. 1957వ సంవత్సరం ఇదే రోజు భారత సినిమా నటి డింపుల్ కపాడియా జన్మించారు. 1959వ సంవత్సరం ఇదే రోజు అవధాని మాడుగుల నాగపల్లి శర్మ జన్మించారు. 1965వ సంవత్సరం ఇదే రోజు భారతీయ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే జన్మించారు. 1975వ సంవత్సరం ఇదే రోజు భారత సినిమా నటి శిల్పా శెట్టి జన్మించారు. 1945వ సంవత్సరం ఇదే రోజు అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ మరణించారు. 1938వ సంవత్సరం ఇదే రోజు స్వాతంత్ర సమరయోధుడు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శి బారు రాజారావు మరణించారు. 1981వ సంవత్సరం ఇదే రోజు అవధూత యోగిని చివటం అచ్చమ్మ మరణించారు. 2002వ సంవత్సరం ఇదే రోజు సంఘ సేవకుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత భూపతిరాజు విశ్వంరాజు మరణించారు. 2012వ సంవత్సరం ఇదే రోజు తెలుగు కన్నడ సినిమా దర్శకుడు కేఎస్ఆర్ దాస్ మరణించారు. 2015వ సంవత్సరం ఇదే రోజు సాహితీవేత్త తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాసరి రంగాచార్య మరణించారు. 2017వ సంవత్సరం ఇదే రోజు అవధాని కవి బహుభాషా కవిదుడు ఇందారపు కిషన్ రావు మరణించారు. 2018వ సంవత్సరం ఇదే రోజు మొదటి లోక్సభ సభ్యుడు కందాల సుబ్రహ్మణ్య తిలక్ మరణించారు. వీరు స్వాతంత్ర సమరయోధుడు కూడా. 2024వ సంవత్సరం ఇదే రోజు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణించారు. జూన్ 8వ తేదీని ప్రపంచ సముద్ర దినోత్సవం, అంతర్జాతీయ బ్రెయిన్ ట్యూమర్ దినంగా జరుపుకుంటారు. చరిత్ర పుటల్లో జూన్ 8వ తేదీ చోటు చేసుకున్న విశేషాలు విన్నారు. వినండి, వినిపించండి, వింటే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు. పుట్టింది మదనపల్లెలో, ప్రభావం ప్రపంచమంతా. సమసమాజం, నవ సమాజం కోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. ఆధ్యాత్మిక విజ్ఞాన వినోద సమాచారం, కార్మిక కర్షక మహిళా బాల ప్రపంచం, సంగీత సాహిత్య సమాజ చైతన్యం, అంశం ఏదైనా మీ ముందుంచే సమగ్రమైన రేడియో మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మీ మొబైల్లో ఇప్పుడే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయండి, వింటూ సాగిపోండి.

0: MITS Community Radio 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే JNTU-A కి అనుబంధంగా ఇన్నాళ్ళు స్వయం పాలిత స్థితిలో ఉన్న మన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అదేనండి మన ఎంఐటిఎస్, ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది.

చిక్కటి పెరుగు 2 కప్పులు, ఉల్లిపాయ 1 సన్నగా తరిగినది, పచ్చిమిర్చి 2 లేదా 3 నిలువుగా చీల్చినవి, ఉప్పు రుచిగా సరిపడ పసుపు 1/2 టీ స్పూన్, తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, మెంతులు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2 చిటికెడు ఇంగువ, కొత్తిమీర. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఒక పెద్ద గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా బాగా కలపాలి. పెరుగు మరి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోయవచ్చు, కానీ చుకోని చిక్కగానే ఉండాలి. ఆ తరువాత పెరుగులో ఉడకపెట్టిన ఆలుగడ్డ ముక్కలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆలుగడ్డలు మరి మెత్తగా చితికిపోకుండా జాగ్రత్తగా కలపండి. చివరగా ఒక చిన్న పాన్లో ఆవ నూనె పోసి పొగలు వచ్చే వరకు వేడి చేయాలి. నూనె కాగాక అందులో మెంతులు వేయాలి. మెంతులు ముదురు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఇంగువ వేయాలి. వెంటనే స్టవ్ ఆపేసి అందులో పసుపు వేయాలి. ఈ వేడి తాలింపును వెంటనే పెరుగు ఆలుగడ్డ మిశ్రమంపై పోయాలి. నూనె ఆ పెరుగు మిశ్రమానికి పట్టేలా బాగా కలపాలి. దీనివల్ల చుకోనికి మంచి పసుపు రంగు వస్తుంది. చివరగా పై సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. అయితే ఆలుగడ్డలు పూర్తిగా చల్లారిన తర్వాతే పెరుగులో కలపాలి. వేడి ఆలుగడ్డలు వేస్తే పెరుగు పలచగా అయిపోతుంది. ఈ రెసిపీని గారెలు అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పిస్తా బ్లాక్బెర్రీ చీక్ కేక్ టవర్స్ని చూద్దాం. కావలసిన పదార్థములు: మటన్ 500 గ్రామ్స్, బియ్యం 2 కప్పులు, బాస్మతి బియ్యం నానబెట్టిన యక్ని స్టాక్ కోసం, 1 ఉల్లిపాయ, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, సోంపు, శొంఠి పొడి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉప్పు తగినంత, పులావ్ కోసం 1 కప్పు పెరుగు, నెయ్యి లేదా నూనె, షాజీరా బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా యక్ని కోసం 1 కుక్కర్లో మటన్ పైన చెప్పిన స్టాక్ మసాలాలు వేసి 4 కప్పులు నీళ్లు పోయాలి. మటన్ మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత మటన్ ముక్కలను వేరు చేసి ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత 1 పెద్ద గిన్నెలో నెయ్యి వేడి చేసి అందులో షాజీరా బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇందులో ఉడికించిన మటన్ ముక్కలను వేసి 2 నిమిషాలు వేయించి ఆపై పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు వడకట్టి పక్కన పెట్టుకున్న మటన్ ఉడికించిన నీరు కొలిచిపోయాలి. 1 కప్పు బిర్యానీకి సుమారు 1.5 నుంచి 2 కప్పుల నీరు అవసరం. నీరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బిర్యానీ వేసి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. అన్నం పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచాలి. చివరగా మంటను బాగా తగ్గించి మూతపై బరువు పెట్టి 10 నిమిషాలు దమ్ చేయాలి. దీనివల్ల మసాలాల వాసన అన్నానికి బాగా పడుతుంది. ఈ పులావ్లో మిరప పొడి వాడరు. దీనికి అసలైన రుచి సొంపు శొంఠి పొడి వల్ల వస్తుంది. దీనిని ఉల్లిపాయ రైతాతో వేడిగా వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం కాశ్మీరీ యక్ని పులావ్ని చూద్దాం. కావలసిన పదార్థములు: పొడి చేసిన మేరీ బిస్కెట్లు 150 గ్రాములు, పిస్తా పప్పు పొడి 50 గ్రాములు, వెన్న 60 గ్రాములు, బ్రౌన్ షుగర్ 1 టీ స్పూన్, బ్లాక్బెర్రీలు 200 గ్రాములు, సాస్ కోసం చక్కెర 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, క్రీజ్ చీజ్ 500 గ్రాములు, షుగర్ పౌడర్ 100 గ్రాములు, హెవీ క్రీమ్ 150 మిల్లీ, పిస్తా పేస్ట్ 80 గ్రాములు, వెనిలా ఎన్సిస్ టీ స్పూన్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా 1 గిన్నెలో బిస్కెట్ పొడి, పిస్తా పొడి, చక్కెర కరిగించి కరిగించిన వెన్న వేసి బాగా కలపాలి. దీనిని రింగ్ మాల్స్ అడుగున గట్టిగా అదిమి పెట్టి 15 నిమిషాల పాటు ఫ్రీజర్లో ఉంచాలి. 1 చిన్న పాన్లో బ్లాక్ బెర్రీలు, చక్కెర, నిమ్మరసం వేసి సన్నని మంటపై 8 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం చిక్కగా అయ్యాక దానిని వడ

కట్టి గింజలు తీసేయాలి. ఈ సాస్ను పూర్తిగా చల్లార్చాలి. అనంతరం పిస్తా క్రీమ్ని తయారు చేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద గిన్నెలో క్రీమ్ చీజ్ షుగర్ పౌడర్ వేసి మెత్తగా అయ్యే వరకు కలపాలి. అందులో పిస్తా పేస్ట్ వెన్నెల ఎసెన్స్ వేసి కలపాలి. చివరగా ముందుగా సిద్ధం చేసుకున్న విఫ్ట్ క్రీమ్ను నెమ్మదిగా ఈ మిశ్రమంలో కలపాలి. అనంతరం ఫ్రిడ్జ్లో ఉన్న రింగ్ మోల్డ్స్ని తీసి బిస్కెట్ లేయర్ పైన పిస్తా క్రీమ్ మిశ్రమాన్ని సగం వరకు వేయాలి. మధ్యలో కొంచెం ఖాళీ సేపు అందులో సిద్ధం చేసుకున్న బ్లాక్ బెర్రీ సాస్ను కొద్దిగా వేయాలి. దానిపై మళ్ళీ పిస్తా క్రీమ్ వేసి పైభాగం సమానంగా చేయాలి. చివరగా దీనిని కనీసం 4 గంటల పాటు లేదా రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచాలి. వడ్డించే ముందు రింగ్ మోల్డ్స్ నుంచి నెమ్మదిగా తీసి పైన మరికొన్ని బ్లాక్ బెర్రీలు పిస్తా ముక్కలలో గార్నిష్ చేయాలి. అంతే, పిస్తా బ్లాక్ బెర్రీ చీజ్ కేక్ టవర్స్ రెడీ. మీ దగ్గర రింగ్ మోల్డ్స్ లేకపోతే పొడవాటి గ్లాస్లో కూడా పొరలు పొరలుగా దీనిని తయారు చేయవచ్చు. ఈ డెజర్ట్ చూడడానికి ఎంత అందంగా ఉందో, తినడానికి ఎంత రుచికరంగా ఉంటుంది. ధన్యవాదాలు.

0: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు. పుట్టింది మదనపల్లెలో, ప్రభావం ప్రపంచమంతా. సమసమాజం, నవ సమాజం కోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. ఆధ్యాత్మిక విజ్ఞాన వినోద సమాచారం, కార్మిక కర్షక మహిళా బాల ప్రపంచం, సంగీత సాహిత్య సమాజ చైతన్యం, అంశం ఏదైనా మీ ముందుంచే సమగ్రమైన రేడియో మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మీ మొబైల్లో ఇప్పుడే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయండి, వింటూ సాగిపోండి.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. కూతురు పక్క ఊళ్ళో ఉన్నా, పొరుగు ఖండంలో ఉన్నా, అమ్మ ఆలోచనలు ఎప్పుడు ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కూతురు సాధారణ గృహిణి అయినా, కార్పొరేట్ నారి అయినా, తనకు తెలిసిన నాలుగు విషయాలను పంచుకోవాలనే ఆరాటం ఆ తల్లి మనసును స్థిమితంగా ఉండనీయదు. ఆ మమకారంతోనే బహుళజాతి సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న కూతురికి డాటర్స్ డే సందర్భంగా ఓ తల్లి రాసిన ఉత్తరం ఇది. తాను విన్న విజయగాథలు, తాను చదివిన ఆత్మకథలు, తనకు ఎదురైన అనుభవాలు, తన గుండెలోని జ్ఞాపకాలు గుదిగుచ్చి అందించిన అక్షరాల పుష్పగుచ్చమిది. చిట్టి తల్లి, బాగున్నావా? 25 క్రితం 9 నెలల ఎదురు చూపుల తర్వాత 8 గంటల పురుటి నొప్పులు భరించాక కూతురుగా నువ్వు పుట్టావు, అమ్మగా నేను పుట్టాను. ఆ క్షణంలో నా కళ్ళకు నువ్వు చిన్నారి దేవతల కనిపించావు, నా నుండి పుట్టుకొచ్చిన అంటుముక్కలా అనిపించావు. అదో అద్వైత భావన. నీకు లాలపోస్తుంటే నేనే అభ్యంగన స్నానం చేస్తున్నట్లు ఉండేది. నీ ఒంటికి పౌడర్ అద్దుతుంటే నేనే ముస్తాబవుతున్నంత పరవశం కలిగేది. నీ పెంపకం కోసం నేను ఎలాంటి పుస్తకాలు చదవలేదు. నీ భవిష్యత్తు గురించి పెద్దగా కలలు కూడా కనలేదు. నీ కలల్ని నీ ఇష్టానికే వదిలేశాను. నీ ప్రోగ్రెస్ కార్డులోని మార్కుల కంటే ఓ మంచి దృశ్యాన్ని చూసినప్పుడు, ఓ మంచి వాక్యాన్ని చదివినప్పుడు నీ కలల్లో కనిపించే మెరుపులే నన్ను ఎక్కువగా మురిపించేవి. పెద్దయ్యాక ఏమవుతావు? ఇంటికెవరొచ్చినా పిల్లల్ని అడిగే ప్రశ్న. సాధారణంగా పెద్దలు మాట్లాడుకోవాల్సిన విషయాలన్నీ అయిపోయాక దృష్టి పిల్లల మీదకు వెళ్తుంది. చర్చ చదువుల వైపు సాగుతుంది. మన ఇంట్లోనూ అలాగే జరిగేది. ఎవరైనా ఆ ప్రశ్న అడగడమే ఆలస్యం. ప్రశ్నార్థకంగా నా వైపు చూసేదానివి. ఏం పర్వాలేదు, ధైర్యంగా చెప్పు అన్నట్టు నేను కళ్ళతోనే భరోసా ఇచ్చేదాన్ని. డాక్టర్, ఇంజనీర్, ఫైటర్ పైలట్, హాలీవుడ్ డైరెక్టర్, యానిమేటర్, బ్లాగర్, ఇలా తరచూ నీ కళలు మారిపోయేవి. పాత కళల్ని ఆటకెక్కించి కొత్త కళల గురించి ఉత్సాహంగా మాట్లాడేదానివి. నేను కూడా నీ లక్ష్యం ఇదే, నువ్వు చదవాల్సిన చదువు ఇదే అని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. నీకే కాదు, ప్రతి అమ్మాయికి నేను చెప్పే మాట ఒకటే, ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్. కళలు అపురూపమైనవి, భద్రంగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా నిజం చేసుకోవాలి. అందులోనూ పెళ్ళయ్యాక జీవితాలతో పాటు కళలు పరాధీనమవుతాయి. ఎవరికోసమో వాటిని చిదిమేసుకోకూడదు. అత్తమామల ఆరోగ్యం దెబ్బతిన్నా, బతుకు ట్రాన్స్ఫర్ వచ్చినా, పిల్లల పెంపకానికి ఇబ్బంది అనిపించినా, కోడలిగా నీ కళలకు ఇష్టం వచ్చినట్లే ఆలు మగల్లో ఎవరో ఒకరు ఓ అడుగు వెనక్కి తగ్గడం అనివార్యమైన ప్రతిసారి ఆడపిల్లే త్యాగానికి సిద్ధపడాల్సి వస్తోంది. నిజమే, జీవితంలో కొన్నిసార్లు సర్దుబాట్లు తప్పవు. అలా అని అన్నిసార్లు రాజీ పడకూడదు. 2 పదుల వయసులో ఆగిపోయిన పనిని 3 పదుల్లో మొదలు పెట్టచ్చు, అప్పుడు కాకపోతే ఇంకో 5 ఏళ్ల తర్వాత. అంతేకాని ఏ ప్రయాణం అర్ధంతకరంగా ఆగిపోకూడదు. సివిల్స్ ఫలితాలు వెలువడిన ప్రతిసారి నేను విజేతల జాబితాలో అమ్మాయిల పేర్ల కోసం వెతుకుతాను. ఎన్నో ప్రయత్నం అనేది చూస్తాను. పెళ్ళి, పిల్లల తర్వాత లక్ష్యంపై గురిపెట్టిన వారు ఆ జాబితాలో కనిపిస్తారు. 2-3 వైఫల్యాల తర్వాత విజయానికి దగ్గరైన వారు కూడా ఉంటారు. గత 7 ఓ మహిళ టాపర్ అయితే 3 ఏళ్ల కూతుర్ని ముద్దాడుతూ నా బంగారు తల్లి కలెక్టరమ్మ కూతురు అనిపించుకోవాలి, ఆ పట్టుదలే నన్ను ఎక్కడి వరకు తీసుకొచ్చింది అని మీడియా ముందు సగర్వంగా చెప్పింది. చాలామంది భావించినట్లు ఆడపిల్ల కెరీర్కు మాతృత్వం అవరోధం కానే కాదు, ఆ బంధం ఓ కొత్త బలాన్ని ఇస్తుంది. పురుటి నొప్పుల్ని తట్టుకున్న శరీరానికి ఏ కష్టమైనా చిన్నదే. ఓ జీవికి జన్మనివ్వడానికి ప్రాణాన్ని పణంగా పెట్టిన పట్టుదల ముందు ఎంత గొప్ప గమ్యమైనా తలవంచాల్సిందే. ఆడపిల్లల విషయంలో కొన్నిసార్లు సమాజం కక్షగట్టినట్లు వ్యవహరిస్తుంది, ఏవేవో ముద్రలు వేస్తుంది, వెనక్కిలాగే ప్రయత్నం చేస్తుంది. కమలా హారిస్ విషయంలోనూ అలాగే జరిగింది. అమెరికా రాజకీయాల్లో కమల ఎదుగుదలలోనూ అనేక అవరోధాలు. అధ్యక్ష పదవికి అతి చేరువలో ఉన్న ఈ భారతీయ మూలాలున్న మహిళ తన కళల్ని నిజం చేసుకోవడానికి కాలంతో కత్తియుద్ధమే చేశారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, నువ్వు నల్ల యువతివే. ముందుగా ఆ ఉత్సవాన్ని ఆమోదించు. ఆ తర్వాత అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన నల్ల యువతిగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. ఆ స్థాయికి చేరుకోగలిగితే నీకు తిరిగే ఉండదు. అప్పుడిక నీ రంగు ఓ సమస్య కాదు అని తన కూతురికి సలహా ఇచ్చారంట కమలా తల్లి శ్యామల హారిస్. నా దృష్టిలో కమలతో పోలిస్తే శ్యామలమ్మే పెద్ద విజేత. ఆ ఒంటరి తల్లి ఇద్దరు కూతుర్ని పెంచి ప్రయోజకులను చేసింది. అందులో ఒకరిని దేశానికి కూడా ఇచ్చింది. చిన్నప్పుడు నా పొత్తి కడుపు చుట్టూ ఉన్న మాతృత్వపు చారాలు చూసి, మమ్మీ ఇవేంటి అసహ్యంగా అని అడిగేదాన్ని గుర్తుందా? మీ అమ్మ ఆడపులి, ఇవి పులిచారలు బిడ్డ అని నవ్వుతూ జవాబిచ్చేదాన్ని. అనివార్యమైన గాయాల్ని శౌర్యపథకాలుగా భావించాలని నమ్ముతాను నేను. నువ్వు పుట్టిన కొద్ది రోజులకే నాలో ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలు కనిపించాయి. ఎవరైనా పెద్ద సైకాలజిస్ట్ని సంప్రదించమని చాలామంది సూచించారు. నేను మాత్రం నా బుజ్జి తల్లినే మానసిక నిపుణురాలిగా భావించాను. నీ సమక్షమే సర్వస్వంగా బ్రతికాను. నీ బోసి నవ్వులు పాలబుగ్గలే నన్ను డిప్రెషన్ నుండి బయటకు పడేశాయి. దీనికి నేను పెట్టుకున్న ముద్దు పేరు డాటర్స్ థెరపీ. చిన్నప్పుడు నీలో ఆత్మవిశ్వాసం తక్కువే. జవాబు తెలిసినా సరే నలుగురు ముందు చెప్పడానికి సందేహించేదానివి. బాగా పాడగలిగిన పోటీలో పాల్గొనడానికి భయపడేదానివి. ఆ సమయంలో నేను నీకు నేర్పించిన మంత్రం రైజ్ యువర్ హ్యాండ్, చెయ్యి పైకెత్తినప్పుడు తల కూడా పైకి లేస్తుంది, ఆత్మవిశ్వాసం పైపైకి ఎగజిమ్ముకుంటుంది. ఎలా చెప్పావన్నది తర్వాత ముందు చెప్పే, ఎలా పాడావన్నది తర్వాత ముందు పాడే. నువ్వు ధైర్యంగా పాల్గొనడమే గెలుపు, నువ్వు భయంతో వెనకడుగు వేయడమే ఓటమి. కొత్త ప్రాజెక్ట్ ఎవరు లీడ్ చేస్తారు? రైజ్ యువర్ హ్యాండ్. ఫారిన్ క్లయింట్తో ఎవరు మాట్లాడతారు? రైజ్ యువర్ హ్యాండ్. ఓ ఫెయిల్యూర్ కంపెనీని ఎవరు లాభాల వైపు నడిపిస్తారు? రైజ్ యువర్ హ్యాండ్. ఎప్పుడు వెనకాడొద్దు, నీ సమర్థత పట్ల సందేహమే వద్దు. అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు, తెగువ కూడా కావాలి, దానికి లౌక్యం కూడా తోడవ్వాలి. ముందు నుండి మనం ఆడపిల్లలకు రాజీ పడడం నేర్పుతాం. దీంతో సకల అర్హతలున్న చివరి స్థానంతో సర్దుకుపోతున్నారు. దేవీ నవరాత్రుల్లో రోజు నీకు దుర్గమ్మ కథలు చెప్పేదాన్ని గుర్తుందా? కొన్ని కథలు అమ్మవారు అగ్రహమూర్తి పెద్ద నోటితో భయంకరంగా దర్శనమిస్తుంది. మరికొన్ని కథల్లో ఆ తల్లి అనుగ్రహమూర్తి చిరునవ్వుతో ప్రేమను వాత్సల్యాన్ని కురిపిస్తుంది. ఆడపిల్లకు కూడా ఈ రెండు లక్షణాలు అవసరమే. మాలవిక హెగ్డే అచ్చమైన ఇల్లారు. ఇద్దరు పిల్లలే సర్వస్వంగా బ్రతికిన మామూలు గృహిణి. ఎంత ఒత్తిడిలోనూ మొహం మీద చిరునవ్వు చెదిరేది కాదు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో భర్త విజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన నేతృత్వంలోని కాఫీడే సంక్షోభంలో పడింది. వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నాంతకమైంది. ఆ అనివార్య పరిస్థితుల్లో మాలవిక కంపెనీ బాధ్యతలు స్వీకరించారు. రుణదాతలతో బ్యాంకులతో గొడవలు తప్పలేదు. ఆ సమయంలో ఆమె అచ్చంగా దుర్గమలానే వ్యవహరించారు. కల్లేరజేసి హెచ్చరించాల్సిన వాళ్ళను హెచ్చరించారు, ఓపికగా ఒప్పించాల్సిన వాళ్ళని ఒప్పించారు. పరిస్థితులు చక్కదిద్ది దివాలా స్థితిలో ఉన్న సంస్థను ఒడ్డుకు చేర్చారు. జీవితం చాలా కఠినమైంది, తరచూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఆ సవాళ్ళను తప్పించుకోలేం, పోరాడి గెలవాల్సిందే. ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ ఆత్మకథ అయాం వాట్ అయాం చదివావా? చదవకపోతే వెంటనే తెప్పించుకొని చదువు. విధి మనిషి విషయంలో ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో నీకే అర్థమవుతుంది. చాలామంది అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే తలడిల్లిపోతూ ఉంటారు, ఆత్మహత్యలకు సిద్ధపడుతూ ఉంటారు. సునీతకు ఎదురైన కష్టాలతో పోలిస్తే అవన్నీ దూదిపించలే. అప్పటికి తనకు 20 ఏళ్ళు కూడా లేవు. ఓ రోజు ఏదో పల్లెలో మధ్యలో చదువు మానేసిన పిల్లల్ని మళ్లీ బల్లో నేర్పించి ఇంటికి తిరిగి వస్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు, విచక్షణ లేకుండా కొట్టారు, లైంగిక హింసకు కూడా పాల్పడ్డారు. ఒంటికి తగిలిన దెబ్బలు త్వరగానే మానిపోయాయి. మనసుకైన గాయాలు మాత్రం ప్రతిక్షణం నరకయాతనకు గురి చేసేవి. మరొకరైతే ఏ ఉరితాడులోనో సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కునేవారు. సునీత మాత్రం ఆ సంఘటన ఓ యాక్సిడెంట్గా భావించింది. ఆ అనుభవం నేర్పిన పాఠాలతో లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేపట్టింది. ఇప్పటి వరకు 30,000 మంది బాలికలను ట్రాఫికింగ్ నుండి కాపాడింది. మరో తల్లి అయితే తన కూతురికి జరిగిన అన్యాయానికి గుండెలు బాదుకునేది. కానీ మా అమ్మ నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు. జీవితాన్ని పునర్నిర్మించుకునే బలాన్ని నమ్మకాన్ని ఇచ్చింది అంటారామే. కొన్ని సంక్షోభ సమయాల్లో సమాజమంతా కూడబలుక్కొని మనల్ని దూరం పెట్టచ్చు. ఆత్మీయులు సైతం అక్కును చేర్చుకోవడానికి భయపడచ్చు. కానీ తల్లి మనసు మాత్రం కూతురి కోసమే తప్పిస్తూ ఉంటుంది. ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం ఫార్చ్యూన్ 1000 కంపెనీల మహిళ

0: సిఇఓల్లో 12% మంది మాత్రమే తమకు ముందు నుండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావాలనే బలమైన ఆకాంక్ష ఉండేదని చెప్పారు. మిగిలిన 88% మందికి ఎవరో ఒకరు గుర్తించేంత వరకు తమ సమర్థత మీద తమకే నమ్మకం లేదు. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆఫీస్ రాజకీయాలు ఉన్న కొద్దిపాటి మనోబలాన్ని కూడా దెబ్బతీస్తాయి. దీనికి తోడు ఇంటి బాధ్యతలు. కాబట్టే మహిళ తన కెరీర్ని ఎంచుకునేటప్పుడు జీతం, హోదా, ఎదుగుదల ఇవేమీ పట్టించుకోదు. కుటుంబ అవసరాలని దృష్టిలో పెట్టుకుంటుంది. పిల్లల స్కూళ్లకు, భర్త కార్యాలయానికి ఆఫీసు ఎంత దూరంలో ఉందనే కోణంతోనే ఆలోచిస్తుంది. పెప్సికో సీఈఓ స్థాయికి ఎదిగిన ఇంద్రనొయ్యి కూడా అంతే. అప్పటికే నాకు 2 కూతుళ్ళు, పెద్దమ్మాయికి 10 ఏళ్ళు, చిన్నదానికి 7.5. మా వారి ఆఫీస్ కూడా దగ్గరే. అత్యవసరమైతే 10 నిమిషాలు ఇంటికి వచ్చేయచ్చు. ఆ ఒక్క కారణంతోనే పెప్సికోలోనే చేరానంటారామె. చేరిన తర్వాత తానేమిటో నిరూపించుకున్నారు, అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఏ తల్లైనా తన పిల్లలు ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు తినాలనే కోరుకుంటుంది. ఆ మాతృ హృదయంతోనే పెప్సికో ఉత్పత్తుల ఫార్ములాకు అనేక మార్పులు చేశారామె. పోషక విలువలకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. నాలోని అమ్మ మనసే నా విజయ రహస్యం అని సగర్వంగా చెప్తారు ఇంద్రనొయ్యి. ఓసారి భారత ప్రధాని ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అదే వేదిక మీద అమెరికా అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఇంద్రనొయ్యిని చూడగానే, ఈమె మా దేశానికి ముద్దలు కూతురు అంటూ అమెరికా అధ్యక్షుడికి పరిచయం చేశారు భారత ప్రధాని. మా దేశానికి కూడా అంటూ అమెరికన్ ప్రెసిడెంట్ ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఒక దేశం తమ బిడ్డగా భావించడమే గొప్ప, అలాంటిది 2 దేశాలు తమ కూతురుగా ప్రకటించడం నా పూర్వజన్మ సుకృతమే అని మురిసిపోతారామె. ఏ తల్లి ఆరాటమైన బిడ్డ గురించే, ఆ చిన్నారి భవిష్యత్తు గురించే. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను ప్రారంభించిన తొలి రోజుల్లో సుధామూర్తి ఏదో పత్రికలో దేవతాశీల దుర్భర పరిస్థితుల గురించి చదివారు. వాళ్ల కథలు విందామని, వీలైతే ఎంతో కొంత సాయం చేద్దామని ఆ ఇరుకిరుకు నివాసాలకు వెళ్లారు. మా గురించి నీకెందుకు చెప్పాలి, తక్షణం వెళ్ళిపో, లేదంటే చెప్పు దెబ్బలు తప్పు అంటూ తీవ్రంగా స్పందించారు వాళ్ళు. రెండోసారి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఈసారి వాళ్ళ గురించి కాదు, వాళ్ళ కూతురు గురించి ప్రస్తావించు, ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఏం చేయాలో వివరించని సలహా ఇచ్చారు ఆమె తల్లి. ఆలోచన బాగా నచ్చింది సుధామూర్తికి. 3వ ప్రయత్నంగా మళ్లీ బయలుదేరారు. వెళ్ళి వెళ్ళగానే, మీ అమ్మాయి ఏం చదువుతుంది, తనకు మంచి చదువులు చెప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఆ ప్రయత్నంలో నేను సాయంగా నిలుస్తాను అంటూ చెరువగా పలకరించారు. ఆ ప్రేమకు వాళ్ళు కరిగిపోయారు. సుధామూర్తిని అక్కును చేర్చుకున్నారు. ఫేస్బుక్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తిగా రెడ్డి మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులకు అప్పటికే 2 కూతుళ్ళు. మళ్ళీ ఆడపిల్లే పుట్టేసరికి తాతయ్య, నానమ్మ, మనవరాలని చూడ్డానికి కూడా వెళ్ళలేదు. పెద్దయ్యాక ఆ విషయం తెలిసి కీర్తిగా మనసు కలుక్కుమంది. అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో చోటు దక్కినప్పుడు కీర్తికను అభినందించడానికి దిగ్గజాలు సైతం వరుసలు కట్టారు. ఆ క్యూలో చివరి నుండి 2వ వ్యక్తి కీర్తిగ తాతయ్య. ఆయన రాకను గమనించి పరుగు పరుగున వెళ్లారు కీర్తిగారెడ్డి. నా మనవరాలు అంటూ గుండెలకు హత్తుకున్నారు ఆయన. ఆ ఆనంద బాష్పాలు మనసులో ఏ మూలనో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను శుభ్రంగా కడిగేసి ఉంటాయి. కొన్నిసార్లు కాలమే అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతుంది. ప్రేమించేవాళ్ళు ప్రేమించని, ద్వేషించేవాళ్ళు ద్వేషించని, ఎవరికోసమో నీ దారి మార్చుకోవద్దు, నమ్మిన విలువలను వదులుకోవద్దు, అంతిమంగా నువ్వే గెలుస్తావు, అంతెత్తున నిలుస్తావు. హ్యాపీ టెటస్డే. ఉంటానమ్మా, ఇట్లు మీ అమ్మ. ఇదండి ఆత్మీయ అనుబంధానికి సంబంధించిన సమాచారం. వింటూనే ఉండండి, వినిపించండి మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో, వింటూనే ఉండండి విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: వింటున్నారు ఎంఐటిఎస్ రేడియో 90.8.
1: ఈరోజు మీతో ఒక చిన్న కథ పంచుకుంటాను. కథకొస్తే, కొంచెం చిరిగిన పంచ కాస్త చిరిగిన చొక్క ధరించిన ఒక వ్యక్తి తన 15 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్కి వచ్చాడు. ఇద్దరు కుర్చీలపై కూర్చోవడం చూసి ఒక వెయిటర్ 2 గ్లాసుల చల్లనీటిని వారి ముందు పెట్టి అడిగాడు, మీకోసం ఏమి తీసుకురావాలి అని. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, 10వ తరగతిలో మొదటి స్థానం వస్తే ఈ ఊరిలోని పెద్ద హోటల్లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి మాటిచ్చాను. మా అమ్మాయి మొదటి స్థానంలో వచ్చింది కాబట్టి తన కోసం ఒక దోశ తీసుకురండి అని చెప్పగానే దానికి వెయిటర్ అడిగాడు, మీకోసం ఏమి తీసుకురావాలి అని. అతను అన్నాడు, నా దగ్గర 1 దోశకు సరిపడే డబ్బే ఉంది, నాకు వద్దు అని చెప్పాడు. మొత్తం విన్న తరువాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్లి విషయం మొత్తం చెప్పాడు. నేను వీళ్ల ఇద్దరిని కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు అని వెయిటర్ అన్నాడు. అప్పుడు యజమాని ఇలా అన్నాడు, ఈరోజు మనం హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వాళ్లకి పార్టీ ఇద్దాం అన్నాడు. ఇది విన్న వెయిటర్ చాలా ఆనందపడ్డాడు. హోటల్ వాళ్లు ఒక టేబుల్ని చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో ఆ అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ యజమాని వాళ్లకి 3 దోశలతో పాటు ఇరుగు పొరుగు వారికి స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాకెట్ వేశాడు. కొద్దిసేపటికి అతను అతని కుమార్తె కళ్లల్లో ఆనందంతో కన్నీళ్లతో తమ ఇంటికి వెళ్లారు. 7 గడిచిపోయాయి. ఒకరోజు ఆ అమ్మాయే ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ జిల్లాకే కలెక్టర్గా వచ్చింది. ఆమె ముందుగా ఒక అటెండర్ని అదే హోటల్కి పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పారని తెలియజేయమంది. హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్ని బాగా అలంకరించాడు. ఆ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది. అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమె గౌరవార్థం నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకి ఒక పూలగుత్తిని సమర్పించి ఆర్డర్ కోసం అభ్యర్థించారు. ముందుకు వెళుతున్నప్పుడు ఆమె ఇలా చెప్పింది, మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు, 2 ఏళ్ల క్రిందట ఎవరి తండ్రికి అయితే మరొక దోశ తినటానికి డబ్బు లేదో నేను ఆ అమ్మాయినే. అప్పుడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు. నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగువారికి కూడా ఇవ్వమని స్వీట్స్ ప్యాక్ చేశారు. ఈరోజు నేను మీ ఇద్దరి మంచితనంతో స్ఫూర్తి పొంది ఇప్పుడు కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరిని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఈరోజు ఈ పార్టీ నా తరపున. ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేనే కడతాను. అలా అని అందరి ముందు వాళ్లని సత్కరించింది తను. ఆ హోటల్కి ఆ సరస్వతి పుత్రిక ఉన్న బంధం గురించి 4 తెలిసింది హోటల్ వైభోగం. 10 అయ్యింది. అందుకే అంటారు, చేసిన పుణ్యం నాటిన మొక్క ఊరికే పోదు అని. ఈ సరస్వతీ పుత్రిక కూడా పేదరికంలో ఉండి తన చదువు సంధ్యలతో సంస్కార గుణంతో పేదరికాన్ని జయించడమే కాక ప్రజల అందరి మన్నన పొందగలిగింది. అందుకే అంటారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ నిరుపేద పుత్రిక. అందుకే మనుషులను మనీతో కాకుండా మనసుతో చూడాలి, అప్పుడే మన విలువ మరింత పెరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.
0: మీరు వింటున్నారు ఎంఐటిఎస్ రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.
2: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు. పుట్టింది మదనపల్లెలో, ప్రభావం ప్రపంచమంతా. సమసమాజం నవసమాజం కోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. ఆధ్యాత్మిక విజ్ఞాన వినోద సమాచారం, కార్మిక కర్షక మహిళా బాల ప్రపంచం, సంగీత సాహిత్య సమాజ చైతన్యం అంశం ఏదైనా మీ ముందుంచే సమగ్రమైన రేడియో మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మీ మొబైల్లో ఇప్పుడే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయండి వింటూ సాగిపోండి.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు 90.8 రేడియో ఎంఐటిఎస్. ఈ రోజు మన స్టూడియోలో మన ముందు ఉన్నారు
1: కుముదిని మేడం.
2: నమస్తే.
1: ఎలా ఒక హౌస్ వైఫ్ ఒక ఆఫీసర్ గా మారింది, అది కూడా 36 ఇయర్స్ కంటే ఈ సొసైటీ ఎలా అతని తను ఎలా ఫేస్ చేసింది, మన ముందు ఉన్నారు కుముదిని మేడం. మేడం, మీ గురించి ఏమైనా చెప్తారు? మేము మీ నుండి చాలా
0: సపోర్ట్ చేశారమ్మా మీకు, మీ దగ్గర నుంచి ఏమైనా టిప్స్ ఏమైనా ఇవ్వగలుగుతారామా?
2: షూర్. సీ, ఐఎమ్ కుముదిని రెడ్డి, మా నేటివ్ వైల్పాడ్. ఐ వాజ్ అ హౌస్ వైఫ్. ఐ వాజ్ మ్యారీడ్ టు ఏ టీచర్ కమ్యూనిటీ ఫ్యామిలీ. చింతపర్తిలో నాకు పెళ్ళయింది. బేసిక్లీ ఐ వాజ్ ఎ హౌస్ వైఫ్ అప్ టు 36 ఇయర్స్. అండ్ లేటర్ ఆన్ నాకు ఒక ఆశ పుట్టింది, ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇండివిజువల్లీ. సో దానికోసమని ఐ థాట్ ఆఫ్ మెనీ థింగ్స్. ఆ బిజినెస్ చేద్దాం, బొటీక్ రన్ చేద్దాం, బ్యూటీ పార్లర్, సెలూన్, వాట్ నాట్, అన్నీ ట్రై చేస్తాను ఒక 5 ఇయర్స్. తర్వాత ఒక ఫైన్ డే మై ఫ్రెండ్ కాల్ మీ, సో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ పడింది, వై కాంట్ యూ ట్రై దట్ అని. సో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అంటే మనకు జనరల్గా ఓసీకి 36 ఇయర్స్ ఏజ్ లిమిట్. సో దట్ వాస్ మై టర్నింగ్ ఏజ్. ఒక 2 మంత్స్ కష్టపడినా నేను దానికోసం అనేసి. సో కష్టపడి ప్రిపేర్ అయినాను, అటెంప్ట్ చేసినాను. లక్కీగా గాడ్స్ గ్రేస్ వల్ల సర్వేయర్గా అపాయింట్ అయినాను ఏపీపీఎస్సీలో. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో సర్వేయర్గా అపాయింట్ అయ్యాను. అపాయింట్ అయిన తర్వాత వి లివ్ ఇన్ మదనపల్లి. బేసిక్గా మై హస్బెండ్ ఇస్ ఎ టీచర్ అండ్ ఇక్కడే సెటిల్ అయిపోయినాము. సో నా ఫస్ట్ పోస్టింగ్ నెల్లూరు వచ్చింది. సో నెల్లూరు రావడము ఇంకా వేరే ఆప్షన్ లేదు. వి ట్రైడ్ ఇన్ మెనీ వేస్, బట్ అక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఓసీ కింద వచ్చింది నాకు. ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయినా నేను. ఓపెన్ కేటగిరీలో నెల్లూరులో మాత్రమే ఉండింది అనమాట పోస్ట్. సో నన్ను అక్కడ ప్లేస్ చేయాల్సి వచ్చింది, నేను అక్కడ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. దట్ వాస్ 2012 సెప్టెంబర్. నేను డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీస్లో టౌన్ సర్వేయర్గా జాయిన్ అయినా. నేను రాసినప్పుడు అట్ ద టైమ్ ఐ కంప్లీటెడ్ మై డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అంతే, నాకు గ్రాడ్యుయేషన్ లేదు అప్పుడు. సో జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజులు కష్టమైంది, బికాస్ కిడ్స్ వర్ టూ యంగ్. వన్ వాస్
1: 10 ఇయర్స్
2: అండ్ వన్ వాస్
1: 7 ఇయర్స్.
2: తను కూడా కొద్దిగా ఇబ్బంది పడినారు, సపోర్ట్ చేస్తున్నారు, హీ వాస్ హ్యాపీ. ఎక్కడైనా అంతే కదా, ఇప్పుడు ఒక్కరు స్ట్రగుల్ అయ్యి ఫ్యామిలీ లీడ్ చేయడానికి వైఫ్ సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా అంటే ఆ ఆస్పెక్ట్లో ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు. బట్ అట్ ద సేమ్ టైం విడిగా ఉండాల్సి వస్తే ఫ్యామిలీని. ఇప్పుడు తను ఇక్కడ బై ప్రొఫెషన్ హీస్ ఎ టీచర్, హీ కాన్ కమ్ టు నెల్లూరు. ఆల్ ఆఫ్ సడన్ రాలేరు. ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ఉంటుంది కదా గవర్నమెంట్లో, మనం ఒకరి నుంచి ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి షిఫ్ట్ అవ్వాలంటే. సో అలా కొద్దిగా ఫేస్ చేసినాం ప్రాబ్లమ్స్. 10 ఇయర్స్ ఐ వాస్ దేర్ అలోన్ విత్ చిల్డ్రన్. అంటే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ అయ్యే వాళ్ళము. వీళ్ళకి టీచర్స్కి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈయన వచ్చేవాళ్ళు, లేదంటే నేను వీళ్ళు చూసుకొని చేసేవాళ్ళము. బట్ మెయిన్ అసెట్ ఏమంటే నెల్లూరులో ఉండడం వల్ల పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంటుంది అన్న ఒక దీంతో కొద్దిగా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని వెళ్ళి జాయిన్ అయ్యాను నేను డ్యూటీలో. ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 5 ఇయర్స్ ఐ గాట్ ప్రమోటెడ్ యాజ్ ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్మెన్. అండ్ మీన్ వైల్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ ఆన్లైన్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. Now I am posted in PKM Urban Development Authority, Mudanpalli.
1: Yes.
2: I am a junior planning officer but working as assistant planning officer in PKM Urban Development Authority. Actually, PKM Urban Development Authority ante this is a authority approved by government under UDA Act, Urban Development Authority Act antadannamata. Danlo bhaganga mana uda tuda antaru kada, ala mana Mudanpalli ki sambandhichi PKM Urban Development Authority anedi form chesna 2019 lo. This is the authority jurisdiction vachi Kuppam nundi Molakal Cheruvu varaku untadi. So ee jurisdiction lo em ante mana authority chese pani, mana office chese pani lo em ante plans approval istam. Oka building kattukovalanna, building in the sense chinna chinna buildings up to 300 square meters panchayati approval istadi.
1: Okay,
2: but more than 300 square meters, more than 10 meters height unna buildings anni kuda panchayati nundi manaku ostayi, municipalities nundi kuda manake ostayi. So authority approves the building plans. At the same time, layout plans. ఇప్పుడు ప్లాట్లు ఏ సమ్మతా ఉంటారు, లేఅవుట్ ఐ థింక్ యూ క్యాన్ హ్యావ్
1: ఐడియా.
2: సో లేఅవుట్ ప్లాన్స్ కూడా మనమే అప్రూవల్ ఇస్తాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ రెవెన్యూ, దిస్ ఇస్ అ సెల్ఫ్ సస్టైనబుల్ అథారిటీ. అంటే ఏమి, ఎవరో ఇవ్వరు మనకు, గవర్నమెంట్ ఇవ్వదు మనకు శాలరీ. ద అథారిటీ గివ్స్ అప్రూవల్స్, ఇన్కమ్ జనరేట్ చేసుకుంటుంది. ఆ ఇన్కమ్తో మేము ఏమంటే మా జ్యూరిస్టిక్షన్లో వర్క్స్ టేకప్ చేస్తాం. ఏం వర్క్స్ అంటే సొసైటీకి పనికొచ్చేటట్లు బ్యూటిఫికేషన్ వర్క్స్, పబ్లిక్కి పనికొచ్చేటట్లు ఒక పార్క్ డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్ ఆఫ్ పార్క్స్, గార్డెన్స్, అదేవిధంగా రోడ్స్, లైటింగ్, బాండ్ డెవలప్మెంట్, ఇలా సెవరల్ యాక్టివిటీస్ టేకప్ చేస్తాం అన్నమాట.
1: ఇలా చేసుకున్నప్పుడు మీరు ఏమైనా ఛాలెంజింగ్ ఫీల్ అయినారా మ్యామ్? అంటే లైక్
2: యాక్చువల్లీ బేసిక్ గా ఒక ఉమెన్ అంటే గానీ ఒక రిజిడ్ అట్మాస్ఫియర్ లో పెరుగుతాం మనం. బేసిక్ గా సౌత్ ఇండియాలో, నార్త్ లో వెరస్ ఇన్ నార్త్ బాయ్ అండ్ గర్ల్ ఆర్ ఈక్వల్, వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది సొసైటీతో కానీ, వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. బట్ సౌత్ ఇండియన్ ఉమెన్ ఆర్ డిఫరెంట్. మనం ఎప్పుడు కూడా ఒక క్లోజ్డ్ సర్కిల్లోనే పెరుగుతాము. ఎప్పుడు కూడా మనకు మదర్ ఆర్ పేరెంట్ విల్ బి దేర్ ఇన్ ద సీన్. ఎక్కడ వెళ్ళాలన్నా ఒక తోడు అంటూ ఉంటారు. అలోన్ మనం ఎక్కడికి ట్రావెల్ చేయడము, కొత్త కొత్త పర్సన్స్ ని ఎక్స్పోజ్ అవ్వడం ఉండదు. బట్ మై జాబ్ వాస్ ఛాలెంజింగ్ బికాస్ యాజ్ అ సర్వేయర్ ఐ నీడ్ టు ట్రావెల్ త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ అనమాట. వీక్ లో మనకు 6 వర్కింగ్ డేస్ ఉంటే 5 వర్కింగ్ డేస్ ఆల్మోస్ట్ ఐ నీడ్ టు ట్రావెల్. అది కూడా ఎక్కడ ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళి రావడం కాదు, ఇల్లు కట్టే సైట్కి వెళ్ళాలా, లేఅవుట్ వేస్తా ఉంటే ఎక్కడో మార్మూలు పొలాల్లో గుట్టల్లో ఉంటుంది లేఅవుట్ ఏరియా, అక్కడ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయాలా, మెజర్మెంట్స్ తీయాలా, మనము డీటెయిల్ రిపోర్ట్స్ రాయాల్సి ఉంటుంది. అట్లా టైంలో నేను కొద్దిగా ఛాలెంజెస్ ఫేస్ చేసిన బికాస్ యాజ్ ఎ ఉమెన్ ఐ కాంట్ ట్రావెల్ అలోన్. మోర్ ఓవర్ నేను జాయిన్ అయిన జాబ్లో అదేం పెద్ద హై ప్రొఫైల్ జాబ్ కాదు, దట్ వాస్ ఎ బిగినింగ్ బేస్ క్యాడర్ జాబ్. పెద్దగా ఫెసిలిటీస్ కూడా ఉండవు. ఎక్కడన్నా వెళ్ళాలో ఒక వర్క్ నాకు ఎండార్స్ అయిందంటే ఆ వర్క్ నేను అలోన్గా టేకప్ చేయాల్సి వచ్చినప్పుడు కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, భయము ఆ ట్రావెలింగ్ లో కావచ్చు. నథింగ్ బట్ డెవలపింగ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: బికాస్ టర్నింగ్ పాయింట్
2: ఇస్ మై జాబ్. బేసిక్ థింగ్ టర్నింగ్ పాయింట్ ఇస్ ఎ జాబ్ బికాస్ అట్ ది ఏజ్ ఆఫ్ 36 ఐ నెవర్ ఈవెన్ డ్రెమ్ టు గో ఫర్ ఏ జాబ్. సో అందుకని నేను ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తామంటే కూడా ఆఫ్టర్ కంప్లీటింగ్ డిప్లొమా ఐ సెడ్ ఎస్, బికాస్ ఐ థాట్ లైఫ్ విల్ బి కలర్ఫుల్. ఏముంది మనం ఎందుకు అమ్మాయి బయట వెళ్ళి కష్టపడాలా? బికాస్ మై మమ్ వాస్ ఎంప్లాయీ, మై డాడ్ పాస్డ్ అవే వెన్ ఐ వాస్ 2 ఇయర్స్. సో మమ్మని నేను చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి అమ్మని తను స్ట్రగ్లింగ్ అనమాట. ఆఫీస్ చూసుకోవాలా, ఇల్లు చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, వాళ్ళ అన్ని ఇష్యూస్ ఆమె చూసుకోవాలంటే సింగిల్ పేరెంట్గా ఇబ్బంది పడేది. అప్పుడు నేనేమన్నా అంటే నీలాగా నేను వెళ్ళి ఎప్పుడో రాత్రి 7-8 ఇంటికి వచ్చి ఇంత కష్టపడను, నేను హ్యాపీగా ఒక మ్యారీడ్ ఉమెన్ లైఫ్, హ్యాపీగా ఒక హౌస్ వైఫ్ లైఫ్ లీడ్ చేస్తానని.
0: పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా మ్యామ్?
2: బ్యాలెన్స్ చేయడానికే ట్రై చేస్తాను, బట్ అట్ సమ్ ఇన్స్టెన్సెస్ దట్ విల్ బి అవుట్ ఆఫ్ హ్యాండ్ బికాస్ ఒకసారి చూద్దాము, ఏదో ఒక ఆఫీస్ ఇంపార్టెంట్ మీటింగ్ ఒక షెడ్యూల్డ్ మీటింగ్ ఇంకోటో ఇంకోటో లేదా టార్గెటెడ్ వర్క్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం పిల్లలు సిక్ అవుతారు ఒకసారి ఇంట్లో, వేరే పేరెంట్ ఇస్ రిక్వైర్డ్, ఒకరిని వదిలి మనం వెళ్ళలేం కదా ఆఫీస్ లో. అట్లా టైంలో స్ట్రగ్లింగ్ ఆ టైంలో అప్పుడు మా పేరెంట్స్ పైనో మా ఇన్లా పేరెంట్స్ పైనో డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉండగా ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ మై లోకల్ ప్లేస్, బట్ మనం బయట ఎక్కడన్నా చేసినప్పుడు అక్కడ మనకు పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ దగ్గర ఉండరు కదా ఎవరు సపోర్ట్ చేయడానికి, బికాస్ నెల్లూరు ఇస్ ఫార్ అవే ఫ్రమ్ హియర్, మనకు ఎవరు తెలియదు కూడా. ఐ వాస్ న్యూ టు నెల్లూరు, అక్కడ కొద్దిగా ఫేస్ చేసినా నేను.
1: బట్ పేరెంట్స్ అండ్ మీ మదర్ ఇన్ లాస్ నుండి మీకు ఎలా సపోర్ట్ దొరికింది?
2: మై మదర్ ఇస్ హ్యాపీ, ఇన్ లవ్ ఇన్ లవ్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ అండ్ మై మదర్ ఇస్ హ్యాపీ. బట్ ఓన్లీ థింగ్
1: బట్ అంటే చిల్డ్రన్ ని మీరు మీరే చూసుకోవాలి అండ్ జాబ్ చేయాలి, అప్పుడు పిల్లలకి మంచిగా దొరుకుతుందా లేదా అలాంటప్పుడు ఎలా ఎలా చేయాలి?
2: ఈ ఒక్క దాంట్లో ఐ వాస్ వెరీ స్ట్రాంగ్, ఎందుకంటే నేను అలా నేను నా డ్యూటీ చేయాలని పిల్లల్ని ఎవరికి అప్పు చెప్పలేదు. నేను సింగిల్ హ్యాండెడ్ గానే మేనేజ్ చేసుకున్నాను. అది ఎలా అంటే ఐ వాస్ నాట్ దట్ స్ట్రాంగ్ బట్ ఐ డెవలప్డ్ మై సెల్ఫ్, ఎందుకంటే నేను అది యాక్సెప్ట్ చేసేసిన లైఫ్ లో ఐ హ్యావ్ టు లుక్ ఓవర్ మై చిల్డ్రన్, దట్స్ మై బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు గ్రో యాజ్ ఎ ఇండివిజువల్, ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ఇండిపెండెంట్లీ, ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్ బికాస్ ఐ హ్యావ్ దట్ స్కిల్. నేను ఎందుకు ఇంట్లో వంట చేసుకుంటే టైం వేస్ట్ చేసుకోవాలి? దట్స్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం. వాట్ ఐ మీన్ ఇస్ నాకు మార్నింగ్ 8:00 నాకు ఇంట్లో పని అయిపోతే అప్పుడు ఈవినింగ్ 5:00 ఐ కాంట్ సిట్ ఐడిల్. దట్ వాస్ ద మెయిన్ సఫరింగ్ ఫర్ మీ. అలా పిల్లలు కొద్దిగా ఏజ్ వచ్చేసరికి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరు కూర్చొని ఎంతసేపు టీవీ చూస్తాము, ఎంతసేపు చాట్ చేసుకుంటాము, దాని బదులు ఒక ప్రోగ్రెసివ్ వర్క్లో మన ఎఫర్ట్స్ పెట్టచ్చు కదా అన్న ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే నేను జాబ్లోకి ఎంటర్ అయినాను.
0: మీరు ఈ స్టేజ్ లో ఉన్నారంటే సిగరెట్ థింగ్ మ్యామ్, సో మీ మోటివేషన్ ఎవరు మ్యామ్?
2: My mother is my motivation. Okay. Because she is only SSLC. Okay. SSLC ante mundu anamata. Maa childhood, naa previous generation vaallu chadivindi SSLC. Manam chadivindi SSC. Okay. 10th class ni SSLC ane vaallu. Tanu SSLC chesi pelli ayipoyindi. But my father passed away unexpectedly when I was 2 years. తనకేమి జాబ్ లేదు, సొసైటీతో ఎక్స్పోజర్ లేదు. ఈవెన్ దెన్ తను కాంపెన్సేటరీ జాబ్ ఇచ్చినారు నాన్న తర్వాత. హీ వాజ్ ఎ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. తను ఒక క్లర్క్గా జాయిన్ అయ్యి తను సింగిల్గా కష్టపడి మమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకొచ్చిందంటే షీఈస్ అ ఫైటర్. సో తనే నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఏదో వచ్చినా షీ నెవర్ వీలు. మీరు నమ్మరు, ఇప్పుడు మా మదర్ని చూసినారంటే ఇప్పటికి కూడా నేను ఆమెని బీట్ చేయలేను. నౌ షీ 70 ఇయర్స్, కానీ కూడా అంత ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, అంత పాజిటివ్ మైండ్ ఉంటుంది. ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉంటారు, క్లారిటీతో ఉంటారు. ఎక్కడ కానీ సెట్ బ్యాక్ అవ్వరు మా మదర్. ఏదన్నా రాని లెటెస్ ఫేస్ అన్న ఒక పాజిటివ్ స్పిరిట్తోనే ఉంటారు. సో చిన్నప్పటి నుంచి తన్ని చూసి నాలో కూడా ఆ క్వాలిటీస్ నేను అడాప్ట్ చేసేసుకున్నా నాకు తెలియకనే.
0: ఇప్పుడు మా జనరేషన్ కి ఏమైనా టిప్స్, లైక్ ఇన్స్ట్రక్షన్, ఏం
1: మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యామ్?
2: ఖచ్చితంగా నేనేం మెసేజ్, నేను చెప్పగలిగిన మెసేజ్ అయితే ఏమంటే, ఆడపిల్లలకి యు ప్రూవ్ యువర్ సెల్ఫ్. బికాస్ లైఫ్లో మనము పెరిగిన ఒక డిఫైన్డ్ సర్కిల్ ఎలా ఉంటుందంటే, మన ఇళ్ళల్లో ఆడపిల్ల ఏదో చదివిద్దాము, పెళ్లి చేసేద్దాము, ఒక అయ్య చేతులు పెట్టేద్దాము, అతను మంచోడైతే చాలు, నా డాటర్కి ఒక లైఫ్ నేను ఇచ్చేసినట్లు అయిపోతుంది. లైఫ్లో దట్ విల్ బి ద బిగ్గెస్ట్ థింగ్ వాట్ ఐ క్యాన్ డూ అనుకుంటారు. ఏమే అంతేగాని తనకు ఇష్టం ఏముంది, తను ఏం చేయాలనుకుంటా ఉంది, లెట్ హర్ గ్రో ఇండివిజువలీ అని ఆలోచించే వాళ్ళు తక్కువ. అంటే మేబీ వాళ్ళ సైకాలజీలో అది ఉండదన్నమాట. పేరెంట్స్ సైకాలజీ ఎప్పుడు వాళ్ళని ఒక అయ్య చేతుల్లో పెట్టాలని అనుకుంటారు, కానీ లెట్ దెమ్ లివ్ ఇండిపెండెంట్లీ, లెట్ దెమ్ గ్రో ఇండిపెండెంట్లీ అనే ఒక ఒపీనియన్ తక్కువ మందికి ఉంటుంది. కానీ నేనేమంటానంటే, ఖచ్చితంగా ఆడపిల్ల తన కాలుపైన తను నిలబడాల ఫైనాన్షియలీ. షీ హాస్ టు గ్రో ఇండివిజువలీ. మ్యారేజ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, మ్యారేజ్ ఇస్ నాట్ ద ఓన్లీ లైఫ్. అదొక్కటి మనము ఆలోచించుకోవాలి. వీ షుడ్ బి హెల్ప్ఫుల్ టు పేరెంట్స్, వీ షుడ్ బి హెల్ప్ఫుల్ టు అవర్ చిల్డ్రన్, అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ బి హెల్ప్ఫుల్ టు అవర్ స్పౌస్ అండ్ సొసైటీ. మనము డిపెండెంట్గా వద్దు, లెట్ అస్ గ్రో ఇండిపెండెంట్లీ అనే మెసేజ్ నేను ఖచ్చితంగా ఈ కాలం ఆడపిల్లలకు చెప్తాను. మాక్సిమం అలానే ఆలోచిస్తా ఉన్నారు. బట్ ఎలాంటి ఇన్స్టెన్సెస్ వచ్చినా, ఎలాంటి హర్డల్స్ వచ్చినా కూడా మనం అది కాన్ఫిడెంట్ గా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఓవర్కమ్ అయిపోతాం. వెన్ వీ హ్యావ్ ఏ క్లారిటీ ఇన్ అవర్ మైండ్, నాకు ఏం కావాలన్న క్లారిటీ ఉంటే గాన మీకు ఎన్ని హర్డల్స్ వచ్చినా మీరు ఓవర్కమ్ అవ్వగలరు అనేదైతే నేను ఖచ్చితంగా చెప్తాను.
1: మీ జనరేషన్ కి మా జనరేషన్ కి చాలా గ్యాప్ ఉంది కదా మ్యామ్, కాబట్టి అంటే మీ జనరేషన్ నుండి మాకు ఏమైనా మెసేజ్ ఇవ్వగలుగుతారా? అంటే ఇలా చేయకుండా మీరు ఇలా వెళ్తే ఓకే,
0: స్టడీస్ ప్రకారంగా,
1: స్టడీస్ కానీ లేదా హర్డల్స్ ఎలా ఓవర్కమ్ చేయడంలో కానీ.
2: అదే, నేను హర్డల్స్ ఎలా ఓవర్కమ్ చేయాలంటే యూ షుడ్ బి స్ట్రాంగ్. వన్స్ మీరు ఇండిపెండెంట్ గా గ్రో అయ్యి స్టార్ట్ అయితే ఏ హర్డల్ అయినా ఈజీగా ఓవర్కమ్ చేసేయగలరు. సో బీ కాన్ఫిడెంట్, బీ క్లియర్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ ట్రై హార్డ్, అంతే.
0: యు కెన్ అచీవ్. లైక్ మీరు డిప్లొమా స్టూడెంట్ అని, మేము కూడా డిప్లొమా అని.
2: ఓకే,
0: సో వి ఆర్ ఎలక్ట్రానిక్స్.
2: ఓ నైస్.
0: ఫ్యూచర్ అనేది డిప్లొమా బేస్డ్ పని ఎట్లా ఉంటది మా?
2: అంటే వి హావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ యాక్చువల్లీ. బట్ లక్కీగా ఏమంటే సివిల్ కి మెకానికల్ కి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ విల్ బి హ్యావింగ్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ఉంటుంది వన్స్ ఇన్ ఏ వైల్, 4-5 ఇయర్స్కి ఒకసారి. దాంట్లో ఏమంటే సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ వేరేస్ ఈసీఈ వాళ్ళకి ప్రైవేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ ఫర్ డిప్లొమా. వన్స్ యూ కంప్లీట్ ద గ్రాడ్యుయేషన్ you will be having n number of opportunities even in government sector. So work hard. మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వన్స్ ఇన్ ఏ వైల్ వస్తూనే ఉంటాయి, 3-4 ఇయర్స్కి ఒకసారి. మీరు ఖచ్చితంగా కష్టపడితే దానికి తగిన రికగ్నిషన్, గ్రోత్ ఉంటుంది.
1: లాస్ట్కి మీ లైఫ్ మోటో ఏమని చెప్పగలుగుతారు మ్యామ్ మీరు?
2: మై లైఫ్
1: సింగిల్ వర్డ్ లో మీ లైఫ్ గురించి ఏమైనా చెప్పగలిగితే ఏం చెప్తారు?
2: వాట్ ఎమ్ ఐ అనేదా? I am a successful mother. Okay. I am a successful daughter, wife and successful mother. బట్ సక్సెస్ఫుల్ మదర్ అనేది ఫస్ట్ ఎందుకు చెప్తానంటే ఐఎమ్ పర్ఫెక్ట్ యాజ్ ఎ మదర్ కాబట్టి ఐఎమ్ సక్సెస్ఫుల్ మదర్
1: అండ్ యు ఆర్ ఎ పర్ఫెక్ట్ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ టు మా
2: యా
3: మీరు వింటున్నారు ఎంఐటిఎస్ రేడియో 90.8 వినండి వింటూనే ఉండండి వినిపించండి.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTEAకి అనుబంధంగా ఇన్నాళ్లు స్వయం పాలిత అటానమస్ స్థితిలో ఉన్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ MITS ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. మిట్స్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మిట్స్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లె ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఉంటేనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: Myths Community Radio 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజ్జే రాజేష్. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే JNTU-A కి అనుబంధంగా ఇన్నాళ్ళు స్వయం పాలిత స్థితిలో ఉన్న మన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అదేనండి మన ఎంఐటిఎస్, ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. ఎంఐటిఎస్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మన ఎంఐటిఎస్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లి ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మన మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే నిషిత. ఇప్పుడు మనం నేపాల్ చుకౌని తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థములు: ఉడకబెట్టిన ఆలుగడ్డలు 3, చిక్కటి పెరుగు 2 కప్పులు, ఉల్లిపాయ 1 సన్నగా తరిగినది, పచ్చిమిర్చి 2 లేదా 3 నిలువుగా చీల్చినవి, ఉప్పు రుచిగా సరిపడ పసుపు 1/2 టీ స్పూన్, తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, మెంతులు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2 చిటికెడు ఇంగువ, కొత్తిమీర. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం.

గడ్డ మిశ్రమంపై పోయాలి. నూనె ఆ పెరుగు మిశ్రమానికి పట్టేలా బాగా కలపాలి. దీనివల్ల చుక్కోనికి మంచి పసుపు రంగు వస్తుంది. చివరగా పై సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. అయితే ఆలుగడ్డలు పూర్తిగా చల్లారిన తర్వాతే పెరుగులో కలపాలి. వేడి ఆలుగడ్డలు వేస్తే పెరుగు పలచగా అయిపోతుంది. ఈ రెసిపీని గారెలు అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం పిస్తా బ్లాక్బెర్రీ చీజ్ కేక్ టవర్స్ని చూద్దాం. కావలసిన పదార్థములు: మటన్ 500 grams, బియ్యం 2 cups, బాస్మతి బియ్యం నానబెట్టిన యక్ని స్టాక్ కోసం, 1 ఉల్లిపాయ, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, సోంపు, శొంఠి పొడి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉప్పు తగినంత, పులావు కోసం 1 cups పెరుగు, నెయ్యి లేదా నూనె, షాజీరా బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా యక్ని కోసం 1 కుక్కర్లో మటన్ పైన చెప్పిన స్టాక్ మసాలాలు వేసి 4 cups నీళ్లు పోయాలి. మటన్ మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత మటన్ ముక్కలను వేరు చేసి ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత 1 పెద్ద గిన్నెలో నెయ్యి వేడి చేసి అందులో షాజీరా బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇందులో ఉడికించిన మటన్ ముక్కలను వేసి 2 నిమిషాలు వేయించి ఆపై పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు వడకట్టి పక్కన పెట్టుకున్న మటన్ ఉడికించిన నీరు కొలిచిపోయాలి. కప్పు బిర్యానీకి సుమారు 1.5 నుంచి 2 cups నీరు అవసరం. నీరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బాస్మతి బిర్యానీ వేసి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. అన్నం పూర్తిగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉంచాలి. చివరగా మంటను బాగా తగ్గించి మూతపై బరువు పెట్టి 10 నిమిషాలు దమ్ చేయాలి. దీనివల్ల మసాలాల వాసన అన్నానికి బాగా పడుతుంది. ఈ పులావ్లో మిరప పొడి వాడరు. దీనికి అసలైన రుచి సొంపు శొంఠి పొడి వల్ల వస్తుంది. దీనిని ఉల్లిపాయ రైతాతో వేడిగా వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం కాశ్మీరీ యక్ని పులావ్ని చూద్దాం. కావలసిన పదార్థములు: పొడి చేసిన మేరీ బిస్కెట్లు 150 grams, పిస్తా పప్పు పొడి 50 grams, వెన్న 60 grams, బ్రౌన్ షుగర్ 1 teaspoon, బ్లాక్బెర్రీలు 200 grams, సాస్ కోసం చక్కెర 2 tablespoons, నిమ్మరసం 1 teaspoon, క్రీజ్ చీజ్ 500 grams, షుగర్ పౌడర్ 100 grams, హెవీ క్రీమ్ 150 ml, పిస్తా పేస్ట్ 80 grams, వెనిలా ఎన్సిస్ టీ స్పూన్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ముందుగా 1 గిన్నెలో బిస్కెట్ పొడి, పిస్తా పొడి, చక్కెర కరిగించి కరిగించిన వెన్న వేసి బాగా కలపాలి. దీనిని రింగ్ మాల్ట్స్ అడుగున గట్టిగా అదిమి పెట్టి 15 నిమిషాల పాటు ఫ్రీజర్లో ఉంచాలి. 1 చిన్న పాన్లో బ్లాక్బెర్రీలు, చక్కెర, నిమ్మరసం వేసి సన్నని మంటపై 8 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. మిశ్రమం చిక్కగా అయ్యాక దానిని వడకట్టి గింజలు తీసేయాలి. ఈ సాస్ను పూర్తిగా చల్లార్చాలి. అనంతరం పిస్తా క్రీమ్ని తయారు చేసుకోవాలి. ఇందులో 1 పెద్ద గిన్నెలో క్రీమ్ చీజ్ షుగర్ పౌడర్ వేసి మెత్తగా అయ్యే వరకు కలపాలి. అందులో పిస్తా పేస్ట్ వెన్నెల ఎసెన్స్ వేసి కలపాలి. చివరగా ముందుగా సిద్ధం చేసుకున్న విఫ్ట్ క్రీమ్ను నెమ్మదిగా ఈ మిశ్రమంలో కలపాలి. అనంతరం ఫ్రిడ్జ్లో ఉన్న రింగ్ మోల్డ్స్ని తీసి బిస్కెట్ లేయర్ పైన పిస్తా క్రీమ్ మిశ్రమాన్ని సగం వరకు వేయాలి. మధ్యలో కొంచెం ఖాళీ సేపు అందులో సిద్ధం చేసుకున్న బ్లాక్బెర్రీ సాస్ను కొద్దిగా వేయాలి. దానిపై మళ్ళీ పిస్తా క్రీమ్ వేసి పైభాగం సమానంగా చేయాలి. చివరగా దీనిని కనీసం 4 గంటల పాటు లేదా రాత్రంతా ఫ్రిడ్జ్లో ఉంచాలి. వడ్డించే ముందు రింగ్ మోల్డ్స్ నుంచి నెమ్మదిగా తీసి పైన మరికొన్ని బ్లాక్బెర్రీలు పిస్తా ముక్కలలో గార్నిష్ చేయాలి. అంతే, పిస్తా బ్లాక్బెర్రీ చీజ్ కేక్ టవర్స్ రెడీ. మీ దగ్గర రింగ్ మోల్డ్స్ లేకపోతే పొడవాటి గ్లాస్లో కూడా పొరలు పొరలుగా దీనిని తయారు చేయవచ్చు. ఈ డెజర్ట్ చూడడానికి ఎంత అందంగా ఉందో, తినడానికి ఎంత రుచికరంగా ఉంటుంది. ధన్యవాదాలు.

0: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో మన విజ్ఞాన చిరుజల్లు సమాజ వికాస హరివిల్లు పుట్టింది మదనపల్లెలో ప్రభావం ప్రపంచమంతా సమసమాజం నవ సమాజం కోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో ఆధ్యాత్మిక విజ్ఞాన వినోద సమాచారం కార్మిక కర్షక మహిళా బాల ప్రపంచం సంగీత సాహిత్య సమాజ చైతన్యం అంశం ఏదైనా మీ ముందుంచే సమగ్రమైన రేడియో మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో మీ మొబైల్లో ఇప్పుడే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయండి, వింటూ సాగిపోండి.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. కూతురు పక్క ఊళ్ళో ఉన్నా, పొరుగు ఖండంలో ఉన్నా, అమ్మ ఆలోచనలు ఎప్పుడు ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కూతురు సాధారణ గృహిణి అయినా, కార్పొరేట్ నారి అయినా, తనకు తెలిసిన నాలుగు విషయాలను పంచుకోవాలనే ఆరాటం ఆ తల్లి మనసును స్థిమితంగా ఉండనీయదు. ఆ మమకారంతోనే బహుళజాతి సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న కూతురికి డాటర్స్ డే సందర్భంగా ఓ తల్లి రాసిన ఉత్తరం ఇది. తాను విన్న విజయగాథలు, తాను చదివిన ఆత్మకథలు, తనకు ఎదురైన అనుభవాలు, తన గుండెలోని జ్ఞాపకాలు గుదిగుచ్చి అందించిన అక్షరాల పుష్పగుచ్చమిది. చిట్టి తల్లి, బాగున్నావా? 25 క్రితం 9 నెలల ఎదురు చూపుల తర్వాత 8 గంటల పురుటునొప్పులు భరించాక కూతురుగా నువ్వు పుట్టావు, అమ్మగా నేను పుట్టాను. ఆ క్షణంలో నా కళ్ళకు నువ్వు చిన్నారి దేవతలా కనిపించావు, నా నుండి పుట్టుకొచ్చిన అంటు మొక్కలా అనిపించావు. అదో అద్వైత భావన. నీకు లాలపోస్తుంటే నేనే అభ్యంగన స్నానం చేస్తున్నట్లు ఉండేది. నీ ఒంటికి పౌడర్ అద్దుతుంటే నేనే ముస్తాబవుతున్నంత పరవశం కలిగేది. నీ పెంపకం కోసం నేను ఎలాంటి పుస్తకాలు చదవలేదు. నీ భవిష్యత్తు గురించి పెద్దగా కలలు కూడా కనలేదు. నీ కలల్ని నీ ఇష్టానికే వదిలేశాను. నీ ప్రోగ్రెస్ కార్డులోని మార్కుల కంటే ఓ మంచి దృశ్యాన్ని చూసినప్పుడు, ఓ మంచి వాక్యాన్ని చదివినప్పుడు నీ కలల్లో కనిపించే మెరుపులే నన్ను ఎక్కువగా మురిపించేవి. పెద్దయ్యాక ఏమవుతావు? ఇంటికెవరొచ్చినా పిల్లల్ని అడిగే ప్రశ్న. సాధారణంగా పెద్దలు మాట్లాడుకోవాల్సిన విషయాలన్నీ అయిపోయాక దృష్టి పిల్లల మీదకు వెళ్తుంది, చర్చ చదువుల వైపు సాగుతుంది. మన ఇంట్లోనూ అలాగే జరిగేది. ఎవరైనా ఆ ప్రశ్న అడగడమే ఆలస్యం. ప్రశ్నార్థకంగా నా వైపు చూసేదానివి, ఏం పర్వాలేదు ధైర్యంగా చెప్పు అన్నట్టు నేను కళ్ళతోనే భరోసా ఇచ్చేదాన్ని. డాక్టర్, ఇంజనీర్, ఫైటర్ పైలట్, హాలీవుడ్ డైరెక్టర్, యానిమేటర్, బ్లాగర్, ఇలా తరచూ నీ కళలు మారిపోయేవి. పాత కళల్ని ఆటకెక్కించి కొత్త కళల గురించి ఉత్సాహంగా మాట్లాడేదానివి. నేను కూడా నీ లక్ష్యం ఇదే, నువ్వు చదవాల్సిన చదువు ఇదే అని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. నీకే కాదు, ప్రతి అమ్మాయికి నేను చెప్పే మాట ఒకటే, ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్. కళలు అపురూపమైనవి, భద్రంగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా నిజం చేసుకోవాలి. అందులోనూ పెళ్ళయ్యాక జీవితాలతో పాటు కళలు పరాధీనమవుతాయి. ఎవరికోసమో వాటిని చిదిమేసుకోకూడదు. అత్తమామల ఆరోగ్యం దెబ్బతిన్నా, బతుకు ట్రాన్స్ఫర్ వచ్చినా, పిల్లల పెంపకానికి ఇబ్బంది అనిపించినా, కోడలిగా నీ కళలకు ఇష్టం వచ్చినట్లే ఆలు మగల్లో ఎవరో ఒకరు ఓ అడుగు వెనక్కి తగ్గడం అనివార్యమైన ప్రతిసారి ఆడపిల్లే త్యాగానికి సిద్ధపడాల్సి వస్తోంది. నిజమే, జీవితంలో కొన్నిసార్లు సర్దుబాట్లు తప్పవు. అలా అని అన్నిసార్లు రాజీపడకూడదు. 2 పదుల వయసులో ఆగిపోయిన పనిని 3 పదుల్లో మొదలు పెట్టచ్చు, అప్పుడు కాకపోతే ఇంకో 5 ఏళ్ల తర్వాత. అంతేకాని ఏ ప్రయాణం అద్దంతకరంగా ఆగిపోకూడదు. సివిల్స్ ఫలితాలు వెలువడిన ప్రతిసారి నేను విజేతల జాబితాలో అమ్మాయిల పేర్ల కోసం వెతుకుతాను, ఎన్నో ప్రయత్నం అనేది చూస్తాను. పెళ్లి, పిల్లల తర్వాత లక్ష్యంపై గురిపెట్టిన వారు ఆ జాబితాలో కనిపిస్తారు. 2-3 వైఫల్యాల తర్వాత విజయానికి దగ్గరైన వారు కూడా ఉంటారు. గత 7 ఏళ్ల ఓ మహిళా టాపర్ అయితే 3 ఏళ్ల కూతుర్ని ముద్దాడుతూ నా బంగారు తల్లి కలెక్టరమ్మ కూతురు అనిపించుకోవాలి, ఆ పట్టుదలే నన్ను ఎక్కడి వరకు తీసుకొచ్చింది అని మీడియా ముందు సగర్వంగా చెప్పింది. చాలామంది భావించినట్లు ఆడపిల్ల కెరీర్కు మాతృత్వం అవరోధం కానే కాదు, ఆ బంధం ఓ కొత్త బలాన్ని ఇస్తుంది. పురిటి నొప్పుల్ని తట్టుకున్న శరీరానికి ఏ కష్టమైనా చిన్నదే. ఓ జీవికి జన్మనివ్వడానికి ప్రాణాన్ని పణంగా పెట్టిన పట్టుదల ముందు ఎంత గొప్ప గమ్యమైనా తలవంచాల్సిందే. ఆడపిల్లల విషయంలో కొన్నిసార్లు సమాజం కక్షగట్టినట్లు వ్యవహరిస్తుంది, ఏవేవో ముద్రలు వేస్తుంది, వెనక్కిలాగే ప్రయత్నం చేస్తుంది. కమలా హారిస్ విషయంలోనూ అలాగే జరిగింది. అమెరికా రాజకీయాల్లో కమల ఎదుగుదలలోనూ అనేక అవరోధాలు. అధ్యక్ష పదవికి అతిచేరువులో ఉన్న ఈ భారతీయ మూలాలున్న మహిళ తన కళల్ని నిజం చేసుకోవడానికి కాలంతో కత్తియుద్ధమే చేశారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, నువ్వు నల్ల యువతివే. ముందుగా ఆ ఉత్సవాన్ని ఆమోదించు. ఆ తర్వాత అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన నల్ల యువతిగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో. ఆ స్థాయికి చేరుకోగలిగితే నీకు తిరిగే ఉండదు. అప్పుడిక నీ రంగు ఓ సమస్య కాదు అని తన కూతురికి సలహా ఇచ్చారంట కమలా తల్లి శ్యామల హారిస్. నా దృష్టిలో కమలతో పోలిస్తే శ్యామలమ్మే పెద్ద విజేత. ఆ ఒంటరి తల్లి ఇద్దరు కూతుర్ని పెంచి ప్రయోజకులను చేసింది. అందులో ఒకరిని దేశానికి కూడా ఇచ్చింది. చిన్నప్పుడు నా పొత్తి కడుపు చుట్టూ ఉన్న మాతృత్వపు చారాలు చూసి, మమ్మీ ఇవేంటి అసహ్యంగా అని అడిగేదానివి గుర్తుందా? మీ అమ్మ ఆడపులి, ఇవి పులిచారలు బిడ్డ అని నవ్వుతూ జవాబిచ్చేదాన్ని. అనివార్యమైన గాయాల్ని శౌర్య పథకాలుగా భావించాలని నమ్ముతాను నేను. నువ్వు పుట్టిన కొద్ది రోజులకే నాలో ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలు కనిపించాయి. ఎవరైనా పెద్ద సైకాలజిస్ట్ని సంప్రదించమని చాలామంది సూచించారు. నేను మాత్రం నా బుజ్జి తల్లినే మానసిక నిపుణురాలిగా భావించాను. నీ సమక్షమే సర్వస్వంగా బ్రతికాను. నీ బోసి నవ్వులు పాలబుగ్గలే నన్ను డిప్రెషన్ నుండి బయటకు పడేశాయి. దీనికి నేను పెట్టుకున్న ముద్దు పేరు డాటర్స్ థెరపీ. చిన్నప్పుడు నీలో ఆత్మవిశ్వాసం తక్కువే. జవాబు తెలిసినా సరే నలుగురు ముందు చెప్పడానికి సందేహించేదానివి. బాగా పాడగలిగిన పోటీలో పాల్గొనడానికి భయపడేదానివి. ఆ సమయంలో నేను నీకు నేర్పించిన మంత్రం రైజ్ యువర్ హ్యాండ్, చెయ్యి పైకెత్తినప్పుడు తల కూడా పైకి లేస్తుంది. ఆత్మవిశ్వాసం పైపైకి ఎగజిమ్ముకుంటుంది. ఎలా చెప్పామన్నది తర్వాత ముందు చెప్పే, ఎలా పాడావన్నది తర్వాత ముందు పాడే. నువ్వు ధైర్యంగా పాల్గొనడమే గెలుపు. నువ్వు భయంతో వెనకడుగు వేయడమే ఓటమి. కొత్త ప్రాజెక్ట్ ఎవరు లీడ్ చేస్తారు? రైజ్ యువర్ హ్యాండ్. ఫారిన్ క్లయింట్తో ఎవరు మాట్లాడతారు? రైజ్ యువర్ హ్యాండ్. ఓ ఫెయిల్యూర్ కంపెనీని ఎవరు లాభాల వైపు నడిపిస్తారు? రైజ్ యువర్ హ్యాండ్. ఎప్పుడు వెనకాడొద్దు. నీ సమర్థత పట్ల సందేహమే వద్దు. అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు. తెగువ కూడా కావాలి, దానికి లౌక్యం కూడా తోడవ్వాలి. ముందు నుండి మనం ఆడపిల్లలకు రాజీ పడడం నేర్పుతాం. దీంతో సకల అర్హతలున్న చివరి స్థానంతో సర్దుకుపోతున్నారు. దేవీ నవరాత్రుల్లో రోజూ నీకు దుర్గమ్మ కథలు చెప్పేదాన్ని గుర్తుందా? కొన్ని కథల్లో అమ్మవారు అగ్రహమూర్తి పెద్ద నోటితో భయంకరంగా దర్శనమిస్తుంది. మరికొన్ని కథల్లో ఆ తల్లి అనుగ్రహమూర్తి చిరునవ్వుతో ప్రేమను వాత్సల్యాన్ని కురిపిస్తుంది. ఆడపిల్లకు కూడా ఈ రెండు లక్షణాలు అవసరమే. మాలవిక హెగ్డే అచ్చమైన ఇల్లారు. ఇద్దరు పిల్లలే సర్వస్వంగా బ్రతికిన మామూలు గృహిణి. ఎంత ఒత్తిడిలోనూ మొహం మీద చిరునవ్వు చెదిరేది కాదు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో భర్త విజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన నేతృత్వంలోని కాఫీడే సంక్షోభంలో పడింది. వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నాంతకమైంది. ఆ అనివార్య పరిస్థితుల్లో మాలవిక కంపెనీ బాధ్యతలు స్వీకరించారు. రుణదాతలతో బ్యాంకులతో గొడవలు తప్పలేదు. ఆ సమయంలో ఆమె అచ్చంగా దుర్గమలానే వ్యవహరించారు. కల్లేరజేసి హెచ్చరించాల్సిన వాళ్ళను హెచ్చరించారు. ఓపికగా ఒప్పించాల్సిన వాళ్ళని ఒప్పించారు. పరిస్థితులు చక్కదిద్ది దివాలా స్థితిలో ఉన్న సంస్థను ఒడ్డుకు చేర్చారు. జీవితం చాలా కఠినమైంది. తరచూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఆ సవాళ్ళను తప్పించుకోలేం. పోరాడి గెలవాల్సిందే. ప్రజ్వల వ్యవస్థాపకురాలు సునీత కృష్ణన్ ఆత్మకథ అయాం వాట్ అయాం చదివావా? చదవకపోతే వెంటనే తెప్పించుకొని చదువు. విధి మనిషి విషయంలో ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో నీకే అర్థమవుతుంది. చాలామంది అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే తలడిల్లిపోతూ ఉంటారు. ఆత్మహత్యలకు సిద్ధపడుతూ ఉంటారు. సునీతకు ఎదురైన కష్టాలతో పోలిస్తే అవన్నీ దూదిపించలే. అప్పటికే తనకు 20 ఏళ్ళు కూడా లేవు. ఓ రోజు ఏదో పల్లెలో మధ్యలో చదువు మానేసిన పిల్లల్ని మళ్లీ బల్లో నేర్పించి ఇంటికి తిరిగి వస్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. విచక్షణ లేకుండా కొట్టారు. లైంగిక హింసకు కూడా పాల్పడ్డారు. ఒంటికి తగిలిన దెబ్బలు త్వరగానే మానిపోయాయి. మనసుకైన గాయాలు మాత్రం ప్రతిక్షణం నరకయాతనకు గురి చేసేవి. మరొకరైతే ఏ ఉరితాడులోనో సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కునేవారు. సునీత మాత్రం ఆ సంఘటన ఓ యాక్సిడెంట్గా భావించింది. ఆ అనుభవం నేర్పిన పాఠాలతో లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేపట్టింది. ఇప్పటి వరకు 30,000 మంది బాలికలను ట్రాఫికింగ్ నుండి కాపాడింది. మరో తల్లి అయితే తన కూతురికి జరిగిన అన్యాయానికి గుండెలు బాదుకునేది. కానీ మా అమ్మ నన్ను పల్లెత్తు మాట కూడా అనలేదు. జీవితాన్ని పునర్నిర్మించుకునే బలాన్ని నమ్మకాన్ని ఇచ్చింది అంటారామే. కొన్ని సంక్షోభ సమయాల్లో సమాజమంతా కూడబలుక్కొని మనల్ని దూరం పెట్టచ్చు. ఆత్మీయులు సైతం అక్కును చేర్చుకోవడానికి భయపడచ్చు. కానీ తల్లి మనసు మాత్రం కూతురి కోసమే తప్పిస్తూ ఉంటుంది. ఓ అంతర్జాతీయ సర్వే ప్రకారం ఫార్చ్యూన్ 1000 కంపెనీల మహిళా సీఈఓల్లో 12% మంది మాత్రమే తమకు ముందు నుండి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావాలనే బలమైన ఆకాంక్ష ఉండేదని చెప్పారు. మిగిలిన 88% మందికి ఎవరో ఒకరు గుర్తించేంత వరకు తమ సమర్థత మీద తమకే నమ్మకం లేదు. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆఫీసు రాజకీయాలు ఉన్న కొద్దిపాటి మనోబలాన్ని కూడా దెబ్బతీస్తాయి. దీనికి తోడు ఇంటి బాధ్యతలు. కాబట్టి మహిళ తన కెరీర్ని ఎంచుకునేటప్పుడు జీతం, హోదా, ఎదుగుదల ఇవేమీ పట్టించుకోదు. కుటుంబ అవసరాలని దృష్టిలో పెట్టుకుంటుంది. పిల్లల స్కూళ్లకు, భర్త కార్యాలయానికి ఆఫీసు ఎంత దూరంలో ఉందనే కోణంతోనే ఆలోచిస్తుంది. పెప్సికో సీఈఓ స్థాయికి ఎదిగిన ఇంద్రనొయ్యి కూడా అంతే. అప్పటికే నాకు ఇద్దరు కూతుళ్ళు, పెద్దమ్మాయికి 10 ఏళ్ళు, చిన్నదానికి 7.5. మా వారి ఆఫీస్ కూడా దగ్గరే. అత్యవసరమైతే 10 నిమిషాలు ఇంటికి వచ్చేయచ్చు. ఆ ఒక్క కారణంతోనే పెప్సికోలోనే చేరానంటారామె. చేరిన తర్వాత తానేమిటో నిరూపించుకున్నారు, అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఏ తల్లి అయినా తన పిల్లలు ఆరోగ్యకరమైన చిరుతిళ్ళు తినాలనే కోరుకుంటుంది. ఆ మాతృ హృదయంతోనే పెప్సికో ఉత్పత్తుల ఫార్ములాకు అనేక మార్పులు చేశారామె. పోషక విలువలకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. నాలోని అమ్మ మనసే నా విజయ రహస్యం అని సగర్వంగా చెప్తారు ఇంద్రనొయ్యి. ఓసారి భారత ప్రధాని ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అదే వేదిక మీద అమెరికా అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఇంద్రనొయ్యిని చూడగానే, ఈమె మా దేశానికి ముద్దుల కూతురు అంటూ అమెరికా అధ్యక్షుడికి పరిచయం చేశారు భారత ప్రధాని. మా దేశానికి కూడా అంటూ అమెరికన్ ప్రెసిడెంట్ ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఒక దేశం తమ బిడ్డగా భావించడమే గొప్ప, అలాంటిది 2 దేశాలు తమ కూతురుగా ప్రకటించడం నా పూర్వజన్మ సుకృతమే అని మురిసిపోతారామె. ఏ తల్లి ఆరాటమైన బిడ్డ గురించే, ఆ చిన్నారి భవిష్యత్తు గురించే. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను ప్రారంభించిన తొలి రోజుల్లో సుధామూర్తి ఏదో పత్రికలో దేవతాశీల దుర్భర పరిస్థితుల గురించి చదివారు. వాళ్ల కథలు విందామని, వీలైతే ఎంతో కొంత సాయం చేద్దామని ఆ ఇరుకిరుకు నివాసాలకు వెళ్లారు. మా గురించి నీకెందుకు చెప్పాలి, తక్షణం వెళ్ళిపో, లేదంటే చెప్పు దెబ్బలు తప్పు అంటూ తీవ్రంగా స్పందించారు వాళ్ళు. 2వసారి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఈసారి వాళ్ళ గురించి కాదు, వాళ్ళ కూతురు గురించి ప్రస్తావించు, ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఏం చేయాలో వివరించని సలహా ఇచ్చారు ఆమె తల్లి. ఆలోచన బాగా నచ్చింది సుధామూర్తికి. 3వ ప్రయత్నంగా మళ్ళీ బయలుదేరారు. వెళ్ళి వెళ్ళగానే, మీ అమ్మాయి ఏం చదువుతుంది, తనకు మంచి చదువులు చెప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఆ ప్రయత్నంలో నేను సాయంగా నిలుస్తాను అంటూ చెరువగా పలకరించారు. ఆ ప్రేమకు వాళ్ళు కరిగిపోయారు. సుధామూర్తిని అక్కును చేర్చుకున్నారు. ఫేస్బుక్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తిగా రెడ్డి మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులకు అప్పటికే 2 కూతుళ్ళు. మళ్ళీ ఆడపిల్లే పుట్టేసరికి తాతయ్య, నానమ్మ, మనవరాలని చూడ్డానికి కూడా వెళ్ళలేదు. పెద్దయ్యాక ఆ విషయం తెలిసి కీర్తిగా మనసు కలుక్కుమంది. అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాలో చోటు దక్కినప్పుడు కీర్తిగను అభినందించడానికి దిగ్గజాలు సైతం వరుసలు కట్టారు. ఆ క్యూలో చివరి నుండి 2వ వ్యక్తి కీర్తిగా తాతయ్య. ఆయన రాకను గమనించి పరుగు పరుగున వెళ్లారు కీర్తిగా రెడ్డి. నా మనవరాలు అంటూ గుండెలకు హత్తుకున్నారు ఆయన. ఆ ఆనంద బాష్పాలు మనసులో ఏ మూలనో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను శుభ్రంగా కడిగేసి ఉంటాయి. కొన్నిసార్లు కాలమే అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతుంది. ప్రేమించేవాళ్ళు ప్రేమించని, ద్వేషించేవాళ్ళు ద్వేషించని, ఎవరికోసమో నీ దారి మార్చుకోవద్దు, నమ్మిన విలువలను వదులుకోవద్దు, అంతిమంగా నువ్వే గెలుస్తావు, అంతెత్తును నిలుస్తావు. హ్యాపీ టెటస్రీ. ఉంటానమ్మా, ఇట్లు మీ అమ్మ. ఇదండి ఆత్మీయ అనుబంధానికి సంబంధించిన సమాచారం. వింటూనే ఉండండి, వినిపించండి మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో, వింటూనే ఉండండి, విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: వింటున్నారు ఎంఐటిఎస్ రేడియో 90.8.
1: ఈరోజు మీతో ఒక చిన్న కథ పంచుకుంటాను. కథకొస్తే, కొంచెం చిరిగిన పంచ కాస్త చిరిగిన చొక్క ధరించిన ఒక వ్యక్తి తన 15 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్కి వచ్చాడు. ఇద్దరూ కుర్చీలపై కూర్చోవడం చూసి ఒక వెయిటర్ 2 గ్లాసుల చల్లనీటిని వారి ముందు పెట్టి అడిగాడు, మీకోసం ఏమి తీసుకురావాలి అని. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, 10వ తరగతిలో మొదటి స్థానం వస్తే ఈ ఊరిలోని పెద్ద హోటల్లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి మాటిచ్చాను. మా అమ్మాయి మొదటి స్థానంలో వచ్చింది కాబట్టి తన కోసం ఒక దోశ తీసుకురండి అని చెప్పగానే దానికి వెయిటర్ అడిగాడు, మీకోసం ఏమి తీసుకురావాలి అని. అతను అన్నాడు, నా దగ్గర ఒక దోశకు సరిపడే డబ్బే ఉంది, నాకు వద్దు అని చెప్పాడు. మొత్తం విన్న తరువాత వెయిటర్ యజమాని వద్దకు వెళ్ళి విషయం మొత్తం చెప్పాడు. నేను వీళ్ల ఇద్దరిని కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసివేయవచ్చు అని వెయిటర్ అన్నాడు. అప్పుడు యజమాని ఇలా అన్నాడు, ఈరోజు మనం హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వాళ్ళకి పార్టీ ఇద్దాం అన్నాడు. ఇది విన్న వెయిటర్ చాలా ఆనందపడ్డాడు. హోటల్ వాళ్ళు ఒక టేబుల్ని చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో ఆ అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ యజమాని వాళ్లకి 3 దోశలతో పాటు ఇరుగు పొరుగు వారికి స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాకెట్ వేశాడు. కొద్దిసేపటికి అతను అతని కుమార్తె కళ్లల్లో ఆనందంతో కన్నీళ్లతో తమ ఇంటికి వెళ్లారు. 7 గడిచిపోయాయి. ఒకరోజు ఆ అమ్మాయే ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ జిల్లాకే కలెక్టర్గా వచ్చింది. ఆమె ముందుగా ఒక అటెండర్ని అదే హోటల్కి పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పారని తెలియజేయమంది. హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్ని బాగా అలంకరించాడు. ఆ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది. అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమె గౌరవార్థం నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకి ఒక పూలగుత్తిని సమర్పించి ఆర్డర్ కోసం అభ్యర్థించారు. ముందుకు వెళుతున్నప్పుడు ఆమె ఇలా చెప్పింది, మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు, కొన్నేళ్ల క్రిందట ఎవరి తండ్రికి అయితే మరొక దోశ తినటానికి డబ్బు లేదో నేను ఆ అమ్మాయినే. అప్పుడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు. నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగు వారికి కూడా ఇవ్వమని స్వీట్స్ ప్యాక్ చేశారు. ఈరోజు నేను మీ ఇద్దరి మంచితనంతో స్ఫూర్తి పొంది ఇప్పుడు కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరిని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఈరోజు ఈ పార్టీ నా తరపున. ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేనే కడతాను అలా అని అందరి ముందు వాళ్లని సత్కరించింది తను. ఆ హోటల్కి ఆ సరస్వతి పుత్రిక ఉన్న బంధం గురించి నలుగురికి తెలిసింది హోటల్ వైభోగం. 10 అయ్యింది. అందుకే అంటారు, చేసిన పుణ్యం నాటిన మొక్క ఊరికే పోదు అని. ఈ సరస్వతి పుత్రిక కూడా పేదరికంలో ఉండి తన చదువు సంధ్యలతో సంస్కార గుణంతో పేదరికాన్ని జయించడమే కాక ప్రజల అందరి మన్నన పొందగలిగింది. అందుకే అంటారు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ నిరుపేద పుత్రిక. అందుకే మనుషులను మనీతో కాకుండా మనసుతో చూడాలి, అప్పుడే మన విలువ మరింత పెరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.
0: మీరు వింటున్నారు ఎంఐటిఎస్ రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.
2: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మన విజ్ఞాన చిరుజల్లు, సమాజ వికాస హరివిల్లు. పుట్టింది మదనపల్లెలో, ప్రభావం ప్రపంచమంతా. సమసమాజం, నవ సమాజం కోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. ఆధ్యాత్మిక విజ్ఞాన వినోద సమాచారం, కార్మిక కర్షక మహిళా బాల ప్రపంచం, సంగీత సాహిత్య సమాజ చైతన్యం, అంశం ఏదైనా మీ ముందుంచే సమగ్రమైన రేడియో మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో. మీ మొబైల్లో ఇప్పుడే ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయండి వింటూ సాగిపోండి.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు 90.8 రేడియో ఎంఐటిఎస్. ఈ రోజు మన స్టూడియోలో మన ముందు ఉన్నారు
1: కుముదిని మేడం.
2: నమస్తే.
1: ఎలా ఒక హౌస్ వైఫ్ ఒక ఆఫీసర్ గా మారింది, అది కూడా 36 ఇయర్స్ కంటే ఈ సొసైటీ ఎలాతని తను ఎలా ఫేస్ చేసింది, మన ముందు ఉన్నారు కుముదిని మేడం. మనం మీ గురించి ఏమైనా చెప్తారు, మేము మీ నుండి చాలా
0: సపోర్ట్ చేశారు మా మీకు, మీ దగ్గర నుంచి ఏమైనా టిప్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా?
2: షూర్. సో ఐఎమ్ కుముదిని రెడ్డి, మా నేటివ్ వైల్డ్ పార్ట్. ఐ వాజ్ అ హౌస్ వైఫ్, ఐ వాజ్ మ్యారీడ్ టు ఏ టీచర్ కమ్యూనిటీ ఫ్యామిలీ. చింతపర్తిలో నాకు పెళ్ళి అయింది. బేసిక్లీ ఐ వాజ్ ఎ హౌస్ వైఫ్ అప్ టు 36 ఇయర్స్. అండ్ లేటర్ ఆన్ నాకు ఒక ఆశ పుట్టింది, ఐ నీడ్ టు ప్రూవ్ మైసెల్ఫ్ ఇండివిజువలీ. సో దానికోసమని ఐ థాట్ ఆఫ్ మెనీ థింగ్స్, ఆ బిజినెస్ చేద్దాం, బొటీక్ రన్ చేద్దాం, బ్యూటీ పార్లర్, సెలూన్, వాట్ నాట్, అన్నీ ట్రై చేస్తున్నాను ఒక 5 ఇయర్స్. తర్వాత ఒక ఫైన్ డే మై ఫ్రెండ్ కాల్ మీ, సో ఏపీఎస్సి నోటిఫికేషన్ పడింది, వై కాంట్ యూ ట్రై దట్ అని. సో ఏపీఎస్సి నోటిఫికేషన్ అంటే మనకు జనరల్గా ఓసీకి 36 ఇయర్స్ ఏజ్ లిమిట్. సో దట్ వాస్ మై టర్నింగ్ ఏజ్. ఒక 2 మంత్స్ కష్టపడినా నేను దానికోసం అనేసి. సో కష్టపడి ప్రిపేర్ అయినాను, అటెంప్ట్ చేసినాను, లక్కీగా గాడ్స్ గ్రేస్ వల్ల సర్వేయర్గా అపాయింట్ అయినాను ఏపీఎస్సిలో. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో సర్వేయర్గా అపాయింట్ అయ్యాను. అపాయింట్ అయిన తర్వాత వీ లివ్ ఇన్ మదన్పల్లి. బేసిక్గా మై హస్బెండ్ ఇస్ ఎ టీచర్ అండ్ ఇక్కడే సెటిల్ అయిపోయినాము. సో నా ఫస్ట్ పోస్టింగ్ నెల్లూరు వచ్చింది. సో నెల్లూరు రావడము ఇంకా వేరే ఆప్షన్ లేదు. వీ ట్రైడ్ ఇన్ మెనీ వేస్, బట్ అక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఓసీ కింద వచ్చింది నాకు. ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయినా నేను. ఓపెన్ కేటగిరీలో నెల్లూరులో మాత్రమే ఉండింది అనమాట పోస్టు. సో నన్ను అక్కడ ప్లేస్ చేయాల్సి వచ్చింది, నేను అక్కడ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. దట్ వాస్ 2012 సెప్టెంబర్. నేను డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీస్లో టౌన్ సర్వేయర్గా జాయిన్ అయినాను. నేను రాసినప్పుడు అట్ ద టైమ్ ఐ కంప్లీటెడ్ మై డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అంతే, నాకు గ్రాడ్యుయేషన్ లేదు అప్పుడు. సో జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజులు కష్టమైంది, బికాస్ కిడ్స్ వర్ టూ యంగ్. వన్ వాస్
1: 10 ఇయర్స్
2: అండ్ వన్ వాస్
1: 7 ఇయర్స్.
2: తను కూడా కొద్దిగా ఇబ్బంది పడినారు, సపోర్ట్ చేస్తున్నారు, హీ వాస్ హ్యాపీ. ఎక్కడైనా అంతే కదా, ఇప్పుడు ఒకరు స్ట్రగుల్ అయ్యి ఫ్యామిలీ లీడ్ చేయడానికి వైఫ్ సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా అంటే ఆ ఆస్పెక్ట్లో ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు. బట్ అట్ ద సేమ్ టైం విడిగా ఉండాల్సి వస్తే ఫ్యామిలీని. ఇప్పుడు తను ఇక్కడ బై ప్రొఫెషన్ హీస్ ఎ టీచర్, హీ కాంట్ కమ్ టు నెల్లూరు. ఆల్ ఆఫ్ సడన్ రాలేరు. ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ఉంటుంది కదా గవర్నమెంట్లో, మనం ఒకరి నుంచి ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి షిఫ్ట్ అవ్వాలంటే. సో అలా కొద్దిగా ఫేస్ చేసినాం ప్రాబ్లమ్స్. 10 ఇయర్స్ ఐ వాస్ దేర్ అలోన్ విత్ చిల్డ్రన్, అంటే ఫ్రీక్వెంట్గా ట్రావెల్ అయ్యే వాళ్ళము. వీళ్ళకి టీచర్స్కి హాలిడేస్ ఉంటాయి కాబట్టి నేను వచ్చేవాళ్ళు, లేదంటే నేను వీళ్ళు చూసుకొని చేసేవాళ్ళము. బట్ మెయిన్ అసెట్ ఏమంటే నెల్లూరులో ఉండడం వల్ల పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంటుంది అన్న ఒక దీంతో కొద్దిగా స్ట్రాంగ్ డెసిషనే తీసుకొని వెళ్ళి జాయిన్ అయ్యాను నేను డ్యూటీలో. ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 5 ఇయర్స్ ఐ గాట్ ప్రమోటెడ్ యాజ్ ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్మెన్. అండ్ మీన్ వైల్ ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ ఆన్లైన్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. Now I am posted in PKM Urban Development Authority, Madanpally.
1: Yes.
2: I am a junior planning officer but working as assistant planning officer in PKM Urban Development Authority.
0: So, what are the roles
2: you have? Actually, PKM Urban Development Authority, this is a authority approved by government under UDA Act, Urban Development Authority Act. సంబంధించి పీకేఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఫామ్ చేసినారు 2019 లో. దిస్ ఇస్ అథారిటీ జ్యూరిస్డిక్షన్ వచ్చి కుప్పం నుండి మొలకల చెరువు వరకు ఉంటది. సో ఈ జ్యూరిస్డిక్షన్ లో ఏమంటే మన అథారిటీ చేసే పని, మన ఆఫీస్ చేసే పనులు ఏమంటే ప్లాన్స్ అప్రూవల్ ఇస్తాం. ఒక బిల్డింగ్ కట్టుకోవాలన్నా, బిల్డింగ్ ఇన్ ద సెన్స్ చిన్న చిన్న బిల్డింగ్స్ అప్ టు 300 స్క్వేర్ మీటర్స్ పంచాయతీ అప్రూవల్ ఇస్తుంది. బట్ మోర్ దెన్ 300 స్క్వేర్ మీటర్స్, మోర్ దెన్ 10 మీటర్స్ హైట్ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా పంచాయతీ నుండి మనకు వస్తాయి, మున్సిపాలిటీస్ నుండి కూడా మనకే వస్తాయి. సో అథారిటీ అప్రూవ్స్ ద బిల్డింగ్ ప్లాన్స్, అట్ ద సేమ్ టైమ్ లేఅవుట్ ప్లాన్స్. ఇప్పుడు ప్లాట్లు వేసి అమ్ముతా ఉంటారు, లేఅవుట్ ఐ థింక్ యూ క్యాన్ హ్యావ్ ఐడియా. సో లేఅవుట్ ప్లాన్స్ కూడా మనమే అప్రూవల్ ఇస్తాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ రెవెన్యూ, దిస్ ఇస్ అ సెల్ఫ్ సస్టైనబుల్ అథారిటీ. అంటే ఏమి, ఎవరో ఇవ్వరు మనకు, గవర్నమెంట్ ఇవ్వదు మనకు శాలరీ. ద అథారిటీ గివ్స్ అప్రూవల్స్, ఇన్కమ్ జనరేట్ చేసుకుంటుంది. ఆ ఇన్కమ్తో మేమేమంటే మా జ్యూరిస్టిక్షన్లో వర్క్స్ టేకప్ చేస్తాం. ఏం వర్క్స్ అంటే సొసైటీకి పనికొచ్చేటట్లు బ్యూటిఫికేషన్ వర్క్స్, పబ్లిక్కి పనికొచ్చేటట్లు ఒక పార్క్ డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్ ఆఫ్ పార్క్స్, గార్డెన్స్, అదేవిధంగా రోడ్స్, లైటింగ్, బాండ్ డెవలప్మెంట్, ఇలా సెవరల్ యాక్టివిటీస్ టేకప్ చేస్తాం అన్నమాట.
1: ఇలా చేసుకున్నప్పుడు మీరు ఏమైనా ఛాలెంజింగ్ గా ఫీల్ అయినారా మ్యామ్? అంటే లైక్
2: యాక్చువల్లీ బేసిక్ గా ఒక ఉమెన్ అంటే గానీ ఒక రిజిడ్ అట్మాస్ఫియర్ లో పెరుగుతాం మనం. బేసిక్ గా సౌత్ ఇండియాలో, నార్త్ లో వెరస్ ఇన్ నార్త్ బాయ్ అండ్ గర్ల్ ఆర్ ఈక్వల్. వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది సొసైటీతో కానీ, వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. బట్ సౌత్ ఇండియన్ ఉమెన్ ఆర్ డిఫరెంట్. మనం ఎప్పుడు కూడా ఒక క్లోజ్డ్ సర్కిల్లోనే పెరుగుతాము. ఎప్పుడు కూడా మనకు మదర్ ఆర్ పేరెంట్ విల్ బి దేర్ ఇన్ ద సీన్. ఎక్కడ వెళ్ళాలన్నా ఒక తోడు అంటూ ఉంటారు. అలోన్ మనం ఎక్కడికి ట్రావెల్ చేయడము, కొత్త కొత్త పర్సన్స్ ని ఎక్స్పోజ్ అవ్వడం ఉండదు. బట్ మై జాబ్ వాస్ ఛాలెంజింగ్ బికాస్ యాజ్ అ సర్వేయర్ ఐ నీడ్ టు ట్రావెల్ త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ అనమాట. వీక్ లో మనకు 6 వర్కింగ్ డేస్ ఉంటే 5 వర్కింగ్ డేస్ ఆల్మోస్ట్ ఐ నీడ్ టు ట్రావెల్. అది కూడా ఎక్కడ ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళి రావడం కాదు, ఇల్లు కట్టే సైట్కి వెళ్ళాలా, లేఅవుట్ వేస్తా ఉంటే ఎక్కడో మార్మూలు పొలాల్లో గుట్టల్లో ఉంటుంది లేఅవుట్ ఏరియా, అక్కడ వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయాలా, మెజర్మెంట్స్ తీయాలా, మనము డీటెయిల్ రిపోర్ట్స్ రాయాల్సి ఉంటుంది. అట్లా టైంలో నేను కొద్దిగా ఛాలెంజెస్ ఫేస్ చేసిన బికాస్ యాజ్ ఎ ఉమెన్ ఐ కాంట్ ట్రావెల్ అలోన్. మోర్ ఓవర్ నేను జాయిన్ అయిన జాబ్లో అదేం పెద్ద హై ప్రొఫైల్ జాబ్ కాదు. దట్ వాస్ ఎ బిగినింగ్ బేస్ క్యాడర్ జాబ్. పెద్దగా ఫెసిలిటీస్ కూడా ఉండవు. ఎక్కడన్నా వెళ్ళాలో ఒక వర్క్ నాకు ఎండార్స్ అయిందంటే ఆ వర్క్ నేను అలోన్గా టేకప్ చేయాల్సి వచ్చినప్పుడు కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, భయము ఆ ట్రావెలింగ్ లో కావచ్చు. నథింగ్ బట్ డెవలపింగ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్. టర్నింగ్ పాయింట్ ఇస్ మై జాబ్. బేసిక్ థింగ్ టర్నింగ్ పాయింట్ ఇస్ ఏ జాబ్ బికాస్ అట్ ద ఏజ్ ఆఫ్ 36 ఐ నెవర్ ఈవెన్ డ్రీమ్ టు గో ఫర్ ఏ జాబ్. సో అందుకని నేను ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తామంటే కూడా ఆఫ్టర్ కంప్లీటింగ్ డిప్లొమా ఐ సెడ్ ఎస్, బికాస్ ఐ థాట్ లైఫ్ విల్ బి కలర్ఫుల్. ఏముంది మనం ఎందుకు అమ్మాయి బయట వెళ్ళి కష్టపడాలా? బికాస్ మై మమ్ వాస్ ఎంప్లాయీ, మై డాడ్ పాస్డ్ అవే వెన్ ఐ వాస్ 2 ఇయర్స్. సో మమ్మని నేను చిన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి అమ్మని తను స్ట్రగ్లింగ్ అనమాట. ఆఫీస్ చూసుకోవాలా, ఇల్లు చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, వాళ్ళ అన్ని ఇష్యూస్ ఆమె చూసుకోవాలంటే సింగిల్ పేరెంట్గా ఇబ్బంది పడేది. అప్పుడు నేనేమన్నా అంటే నీలాగా నేను వెళ్ళి ఎప్పుడో రాత్రి 7-8 ఇంటికి వచ్చి ఇంత కష్టపడను, నేను హ్యాపీగా ఒక మ్యారీడ్ ఉమెన్ లైఫ్, హ్యాపీగా ఒక హౌస్ వైఫ్ లైఫ్ లీడ్ చేస్తాను అనే దాన్ని.
0: పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా?
2: బ్యాలెన్స్ చేయడానికే ట్రై చేస్తాను. బట్ అట్ సమ్ ఇన్స్టెన్సెస్ దట్ విల్ బి అవుట్ ఆఫ్ హ్యాండ్ బికాస్ ఒకసారి చూద్దాము, ఏదో ఒక ఆఫీస్ ఇంపార్టెంట్ మీటింగ్ ఒక షెడ్యూల్డ్ మీటింగ్ ఇంకోటి లేదా టార్గెటెడ్ వర్క్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం పిల్లలు సిక్ అవుతారు ఒకసారి ఇంట్లో, వేరే పేరెంట్ ఇస్ రిక్వైర్డ్. కానీ వదిలి మనం వెళ్ళలేం కదా ఆఫీస్ లో, అట్లా టైంలో స్ట్రగ్లింగ్ ఆ టైంలో అప్పుడు మా పేరెంట్స్ పైనో మా ఇన్లా పేరెంట్స్ పైనో డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉండగా ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ మై లోకల్ ప్లేస్. బట్ మనం బయట ఎక్కడన్నా చేసినప్పుడు అక్కడ మనకు పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ దగ్గర ఉండరు కదా ఎవరు సపోర్ట్ చేయడానికి. బికాస్ నెల్లూరు ఇస్ ఫార్ అవే ఫ్రమ్ హియర్, మనకు ఎవరు తెలియదు కూడా. ఐ వాస్ న్యూ టు నెల్లూరు, అక్కడ కొద్దిగా ఫేస్ చేసిన నేను.
1: బట్ నథింగ్ పేరెంట్స్ అండ్ మీ మదర్ ఇన్ లాస్ నుండి మీకు ఎలా సపోర్ట్ దొరికింది?
2: My mother is happy, in-law parents are happy and my mother is happy. But only
1: happy thing... Ma'am, but ante children ni meeru meere chusukovali and job cheyali appudu pillaliki manchiga dorukutunda ledha alante appudu ela ela ela jarigindi
2: ee okka dantlo I was very strong endukante nenu ala ninna duty cheyalani pillalni evarki appu cheppaledu.
1: Okay ma'am.
2: Nenu single handed gaane manage chestunnanu. Adi ela ante I was not that strong. బట్ ఐ డెవలప్డ్ మై సెల్ఫ్ ఎందుకంటే నేను అది యాక్సెప్ట్ చేసేసిన లైఫ్లో ఐ హ్యావ్ టు లుక్ ఓవర్ మై చిల్డ్రన్, దట్స్ మై బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు గ్రో యాజ్ ఎ ఇండివిజువల్. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ ఇండిపెండెంట్లీ. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్ బికాస్ ఐ హ్యావ్ దట్ స్కిల్. నేను ఎందుకు ఇంట్లో వంట చేసుకుంటే టైం వేస్ట్ చేసుకోవాలి? దట్స్ నాట్ వేస్ట్ ఆఫ్ టైం. వాట్ ఐ మీన్ ఇస్ నాకు మార్నింగ్ 8:00 నాకు ఇంట్లో పని అయిపోతే అప్పుడు ఈవినింగ్ 5:00 ఐ కాంట్ సిట్ ఐడిల్. దట్ వాస్ ద మెయిన్ సఫరింగ్ ఫర్ మీ. అలా పిల్లలు కొద్దిగా ఏజ్ వచ్చేసరికి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరు కూర్చొని ఎన్సేప్ టీవీ చూస్తాము, ఎన్సేప్ చాట్ చేసుకుంటాము. దాని బదులు ఒక ప్రోగ్రెసివ్ వర్క్లో మన ఎఫర్ట్స్ పెట్టచ్చు కదా అన్న ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని నేను జాబ్లోకి ఎంటర్ అయినాను.
0: మీరు ఈ స్టేజ్ లో ఉన్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మ్యామ్. సో మీ మోటివేషన్ ఎవరు మ్యామ్?
2: మీరు మై మదర్ ఇస్ మై మోటివేషన్ బికాస్ షీఈస్ ఓన్లీ ఎస్ఎస్ఎల్సి. ఓకే, ఎస్ఎస్ఎల్సి అంటే ముందు అనమాట. మా చైల్డ్హుడ్ నా ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు చదివింది ఎస్ఎస్ఎల్సి, మనం చదివింది ఎస్ఎస్ఎల్సి. ఓకే, టెన్త్ క్లాస్ని ఎస్ఎస్ఎల్సి అనేవాళ్ళు. తను ఎస్ఎస్ఎల్సి చేసి పెళ్ళి అయిపోయింది. బట్ మై ఫాదర్ పాస్డ్ అవే అన్ఎక్స్పెక్టెడ్లీ వెన్ ఐ వాస్ 2 ఇయర్స్. తనకేమీ జాబ్ లేదు, సొసైటీతో ఎక్స్పోజర్ లేదు. ఈవెన్ దెన్ తను కాంపెన్సేటరీ జాబ్ ఇచ్చినారు నాన్న తర్వాత. హీ వాస్ ఎ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. తను ఒక క్లర్క్గా జాయిన్ అయ్యి తను సింగిల్గా కష్టపడి మమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకొచ్చిందంటే షీఈస్ అ ఫైటర్. సో తనే నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఏదో వచ్చినా షీ నెవర్ వీలు. మీరు నమ్మరు, ఇప్పుడు మా మదర్ని చూసినారంటే ఇప్పటికి కూడా నేను ఆమెని బీట్ చేయలేను. నౌ షీ ఈస్ 70 ఇయర్స్, కానీ కూడా అంత ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, అంత పాజిటివ్ మైండ్ ఉంటుంది. ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉంటారు, క్లారిటీతో ఉంటారు. ఎక్కడ కానీ సెట్ బ్యాక్ అవ్వరు మా మదర్. ఏదన్నా రాని లెటస్ ఫేస్ అన్న ఒక పాజిటివ్ స్పిరిట్తోనే ఉంటారు. సో చిన్నప్పటి నుంచి తన్ని చూసి నాలో కూడా ఆ క్వాలిటీస్ నేను అడాప్ట్ చేసేసుకున్నా నాకు తెలియకనే.
0: ఇప్పుడు మా జనరేషన్ కి ఏమైనా టిప్స్ లైక్ ఇన్స్ట్రక్షన్
1: మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మ్యామ్?
2: ఖచ్చితంగా నేనేం మెసేజ్ నేను చెప్పగలిగిన మెసేజ్ అయితే ఏమంటే, ఆడపిల్లలకి యు ప్రూవ్ యువర్ సెల్ఫ్. బికాస్ లైఫ్లో మనము పెరిగిన ఒక డిఫైన్డ్ సర్కిల్ ఎలా ఉంటుందంటే, మన ఇళ్ళల్లో ఆడపిల్ల ఏదో చదివిద్దాము, పెళ్లి చేసేద్దాము, ఒక అయ్య చేతిలో పెట్టేద్దాము, అతను మంచోడైతే చాలు, నా డాటర్కి ఒక లైఫ్ నేను ఇచ్చేసినట్లు అయిపోతుంది. లైఫ్లో దట్ విల్ బి ద బిగ్గెస్ట్ థింగ్ వాట్ ఐ క్యాన్ డూ అనుకుంటారు. ఏమే అంతేగాని తనకి ఇష్టం ఏముంది, తను ఏం చేయాలనుకుంటా ఉంది, లెట్ హర్ గ్రో ఇండివిజువలీ అని ఆలోచించే వాళ్ళు తక్కువ. అంటే మేబీ వాళ్ళ సైకాలజీలో అది ఉండదన్నమాట. పేరెంట్స్ సైకాలజీ ఎప్పుడు వాళ్ళని ఒక అయ్య చేతుల్లో పెట్టాలని అనుకుంటారు, కానీ లెట్ దెమ్ లివ్ ఇండిపెండెంట్లీ, లెట్ దెమ్ గ్రో ఇండిపెండెంట్లీ అనే ఒక ఒపీనియన్ తక్కువ మందికి ఉంటుంది. కానీ నేనేమంటానంటే, ఖచ్చితంగా ఆడపిల్ల తన కాలుపైన తను నిలబడాల ఫైనాన్షియలీ. షీ హాస్ టు గ్రో ఇండివిజువలీ. మ్యారేజ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, మ్యారేజ్ ఇస్ నాట్ ద ఓన్లీ లైఫ్. అదొక్కటి మనము ఆలోచించుకోవాలి. వీ షుడ్ బి హెల్ప్ఫుల్ టు పేరెంట్స్, వీ షుడ్ బి హెల్ప్ఫుల్ టు అవర్ చిల్డ్రన్, అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ బి హెల్ప్ఫుల్ టు అవర్ స్పౌస్ అండ్ సొసైటీ. మనము డిపెండెంట్గా వద్దు, లెటస్ గ్రో ఇండిపెండెంట్లీ అనే మెసేజ్ నేను ఖచ్చితంగా ఈ కాలం ఆడపిల్లలకు చెప్తాను. మాక్సిమం అలానే ఆలోచిస్తా ఉన్నారు. బట్ ఎలాంటి ఇన్స్టెన్సెస్ వచ్చినా, ఎలాంటి హర్డల్స్ వచ్చినా కూడా మనం అది కాన్ఫిడెంట్ గా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా ఓవర్కమ్ అయిపోతాం. వెన్ వీ హ్యావ్ ఏ క్లారిటీ ఇన్ అవర్ మైండ్, నాకు ఏం కావాలన్న క్లారిటీ ఉంటే గాన మీకు ఎన్ని హర్డల్స్ వచ్చినా మీరు ఓవర్కమ్ అవ్వగలరు అనేదైతే నేను ఖచ్చితంగా చెప్తాను.
1: మీ జనరేషన్ కి మా జనరేషన్ కి చాలా గ్యాప్ ఉంది కదా మ్యామ్, కాబట్టి అంటే మీ జనరేషన్ నుండి మాకు ఏమైనా మెసేజ్ ఇవ్వగలుగుతారా? అంటే ఇలా చేయకుండా మీరు ఇలా వెళ్తే ఓకే,
0: స్టడీస్ ప్రకారం,
1: స్టడీస్ కానీ లేదా హర్డల్స్ ఎలా ఓవర్కమ్ చేయడంలో కానీ.
2: అదే, నేను హర్డల్స్ ఎలా ఓవర్కమ్ చేయాలంటే యూ షుడ్ బి స్ట్రాంగ్. వన్స్ మీరు ఇండిపెండెంట్ గా గ్రో అయ్యి స్టార్ట్ అయితే ఏ హర్డల్ అయినా ఈజీగా ఓవర్కమ్ చేసేయగలరు. సో బీ కాన్ఫిడెంట్, బీ క్లియర్ అబౌట్ యువర్ ఫ్యూచర్ అండ్ ట్రై హార్డ్, అంతే.
0: యు కెన్ అచీవ్. లైక్ మీరు డిప్లొమా స్టూడెంట్ అని, మేము కూడా డిప్లొమా
2: అనేది. ఓకే,
0: సో వి ఆర్ ఎలక్ట్రానిక్స్.
2: ఓ నైస్.
0: ఫ్యూచర్ అనేది డిప్లొమా బేస్డ్ పని ఎట్లా ఉంటది మా?
2: అంటే వి హావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ యాక్చువల్లీ. బట్ లక్కీగా ఏమంటే సివిల్ కి మెకానికల్ కి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. బికాస్ విల్ బి హ్యావింగ్ రిక్రూట్మెంట్, ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ఉంటుంది వన్స్ ఇన్ ఏ వైల్, 4-5 ఇయర్స్కి ఒకసారి. దాంట్లో ఏమంటే సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ వేరే ఈసీఈ వాళ్ళకి ప్రైవేట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ ఫర్ డిప్లొమా. వన్స్ యూ కంప్లీట్ ద గ్రాడ్యుయేషన్ you will be having n number of opportunities even in government sector. So work hard. meeku kachithanga notifications once in a while ostane untai 3-4 years okosari meeru kachithanga kashtapadte

0: అండ్ తగిన రికగ్నిషన్ గ్రోత్ ఉంటది.
1: లాస్ట్ కి మీ లైఫ్ మోటో ఏమని చెప్పగలుగుతారు మామ్ మీరు?
0: మై లైఫ్
1: సింగిల్ వర్డ్ లో మీ లైఫ్ గురించి ఏమైనా చెప్పగలిగితే ఏం చెప్తారు?
0: వాట్ ఎమ్ ఐ అనేదా? ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ మదర్. ఓకే, ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ డాటర్, వైఫ్ అండ్ సక్సెస్ఫుల్ మదర్. బట్ సక్సెస్ఫుల్ మదర్ అనేది ఫస్ట్ ఎందుకు చెప్తానంటే ఐఎమ్ పర్ఫెక్ట్ యాజ్ ఎ మదర్, కాబట్టి ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ మదర్.
1: అండ్ యు ఆర్ పర్ఫెక్ట్ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ టు మా.
0: యా,
2: మీరు వింటున్నారు MITS రేడియో 90.8. వినండి, వింటూనే ఉండండి, వినిపించండి.

హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTEAకి అనుబంధంగా ఇన్నాళ్లు స్వయం పాలిత అటానమస్ స్థితిలో ఉన్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ MITS ఇప్పుడు మరొక విశిష్టత సాధించింది. మిట్స్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మిట్స్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లె ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఉంటేనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హలో మిట్స్ వేదిక ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీరు కూడా మాతో మాట్లాడి మీకు ఇష్టమైన పాటను మీకు ఇష్టమైన వాళ్ళకు లిరిక్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఫోన్ చేయండి 08571220388. హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తే పూజారి ధనంజయ్ గారు.
1: అవును సార్, బాగున్నారా సార్?
0: బ్రహ్మాండంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు ధనంజయ్ గారు?
1: బాగున్నాను సార్. మాకు వాతావరణం చాలా కూల్ గా ఉంది సార్. ఈరోజు
0: సంతోషం,
1: ఎందుకంటే వర్షము వస్తుంది, కాకపోతే పెద్దగా చిన్నగా రాలుతున్నాయి. మొన్న బాగా వచ్చింది సార్ మాకు వర్షము.
0: రేపటి నుంచి ఉన్నాయిలేండి, ఒక 2-3 రోజులు పిడుగులతో కూడిన జల్లులని మనకు వాతావరణ శాఖ చెప్పింది.
1: అవును సార్, అవును సార్,
0: పడుతుంది. ఋతుపవనాలు కూడా కేరళలో తాకాయలండి, ఋతుపవనాల వర్షం కూడా మనకు పడే అవకాశం ఉంది.
1: అవును సార్, అవును సార్, చెప్పారు సార్. 12వ తేదీ నుండి మనకి ఇంకా పెద్ద వర్షాలే ఉంటాయని చెప్తున్నారు.
0: ఎందుకంటే ఈరోజు సముద్ర దినోత్సవం.
1: అవును సార్, అవును సార్,
0: అంతర్జాతీయ సముద్ర దినోత్సవం.
1: అవును సార్.
0: ఎందుకంటే
1: సముద్రము గురించి ఒక 2 మాటలు చెప్తాను సార్ నేను.
0: చెప్పండి.
1: సముద్రం అనేది ఒక నది, ఎందుకంటే మనకి ఎంతో శ్రేష్ఠగా మనకి దాహం తీర్చే నీళ్లు కూడా ఎక్కువ సముద్రంలోనే ఉంటాయి. అంతేకాకుండా రుచికి సమర్పించే మనకు ఉప్పు కూడా తయారైతూ ఉంటుంది అక్కడ, అది కూడా మనకి ఒక మంచిదే సార్.
0: ఇంకా
1: అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది సార్ మనకి. సముద్రం అనేది ఒక చాలా జ్ఞాపకంగా గుర్తుండిపోతుంది సార్, ఎందుకంటే సముద్రం బీచ్ కు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది చేస్తుంటారు, కానీ కొన్ని నియమాలు దాటుకోకుండా సక్రమంగా చేసుకొని వస్తే చాలా మంచిది సార్.
0: అన్నిటికంటే ఒకటి మర్చిపోయినారు ధనంజయ్ గారు.
1: ఏది సార్?
0: ప్రపంచం మొత్తం సముద్రం మీద బతికే ఒక వృత్తి ఉంది.
1: ఏది సార్? నేను మర్చిపోయినాను సార్.
0: చేపలు పట్టేవాళ్ళండి.
1: సముద్రం
0: చేపలు దొరికేది వాళ్ళు వేటకు పోతే 15 రోజులు వారు వేటకని పోతారు. వాళ్ళు షిప్పులు వేసుకొని బోట్లు వేసుకొని వెళ్ళిపోతుంటారు. మీకు మనకు మనకు మనకు అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా. మనకు తీర ప్రాంతంలో ఉండే ప్రాంతాలు మీరు ఎప్పుడన్నా సందర్శిస్తే, నేను సందర్శించాం కాబట్టి మాకు తెలుసు అది, వాళ్ళు వేటకని బయలుదేరితే అక్కడ ఉన్న జార్లర్లు 15-20 రోజులు ఉన్నారు. వాళ్ళకు కమ్యూనికేషన్ ఒక్క రేడియో మాత్రమే.
1: అవును సార్, కరెక్ట్ సార్. ఎగ్జాక్ట్లీ నేను కూడా విన్నాను సార్. ఎట్లా అంటే ఇంతకుముందు వాతావరణ సూచనలో వాళ్ళకి తెలియజేయాలంటే మన ఆకాశవాణి తరపునే కదా సార్, మరి ఎక్కడన్నా చిక్కుకున్నా గానీ ప్రమాదం సాధిస్తా ఉంటే పిడుగులు ఉడుములు ఇట్లా వేటకు వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు సార్.
0: ఎందుకంటే సముద్రంలో వెళ్ళేటప్పుడు రేడియో అందుకే ఖచ్చితంగా వాళ్ళు వింటూ ఉంటారు. రేడియోలో మేము కూడా అప్రమత్తమైన 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇవన్నీ చెప్తుంటాం కాబట్టి ఆ సమాచారం ఆధారంగానే వాళ్ళు వెనక్కి వస్తుంటారు కొందరు. చిక్కుకున్న వాళ్ళను ప్రభుత్వం కూడా పరిరక్షించుకునే బాధ్యత కూడా తీసుకుంటుంది ఆ సమయంలో. ఇంకోటి ఏంటంటే మనకు సముద్రం వల్ల మనకు ఇప్పుడు ఋతుపవనాలు వస్తున్నాయి కదా, ఋతుపవనాలు కూడా సముద్రం వల్లనే ఏర్పడే చల్లని గాలులతో వచ్చేది మనకు. సముద్రం అంటే మనకు ఆ సముద్రం నీరు పనికిరాదు, కానీ సముద్రం వల్లనే మనకు నీరు పుడుతుంది. అది చెప్పండి ధనంజయ్ గారు, ఏ పాట వినాలనుకుంటారు మరి ఈరోజు?
1: సార్ 10వ తారీఖు జై బాలయ్య మన పుట్టినరోజు సార్.
0: జై బాలయ్య
1: దాంతో పాటు నాది కూడా పుట్టినరోజు ఉంది. ఫస్ట్ మా ముఖ్యంగా మా అభిమాన తరపున నా తరపున బాలయ్య బాబు గారికి అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా సార్.
0: 3 రోజులు ముందే చెప్తున్నారు.
1: అవును సార్, 2 రోజులే సార్.
0: 3 రోజులు.
1: అవును సార్, ముందుగానే తెలుపుకుంటున్నా సార్, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు, వాళ్ళు కూడా తెలుస్తూ ఉంటుంది అని హెచ్చరిక ఇచ్చాను సార్. నేను
0: సూచన బంగారు హెచ్చరిక సూచన అండి,
1: సూచన ఇచ్చాను సార్. అవును సార్, అవును సార. నాకు నారి నారి నర్మల బురారిలో ఏదైనా ఒక మంచి పాట మీరే ప్రసారం చేయండి సార్.
0: ఖచ్చితంగా వినిపిస్తాను.
1: అన్ని దాంట్లో సాంగ్స్ అన్ని బాగున్నాయి, ఏ పాట వేసినా పర్వాలేదు సార్. నాకు
0: చూసారా సినిమా మీరు?
1: చూశాను సార్.
0: హీరోయిన్స్ ఇద్దరు పేర్లు చెప్పండి అయితే.
1: ఒకరి పేరు అయితే రమ్మకృష్ణ సార్, ఆమె పేరు అయితే అయినా లేదు.
0: రమ్మకృష్ణ
1: రమ్మకృష్ణ సార్.
0: మీరు సినిమాల్లో వీక్ ఉన్నట్టున్నారు.
1: రామకృష్ణ అనుకుంటారు సార్?
0: కాదు, చెప్పండి హీరోయిన్ల పేర్లు చెప్పండి, వాళ్ళ యొక్క అత్త క్యారెక్టర్ వేసిన వాళ్ళ పేర్లు చెప్పండి చూద్దాము.
1: లేదు సార్, మీరు చాలా చిక్కల్లో పెట్టేశారు నన్ను.
0: ఏం తెలుసా,
1: మన బండార్ త్రిమూర్తి గుప్తా గారికి అయితే ఖచ్చితంగా ఏ దానికి ఆ దానికి ఖచ్చితంగా చెప్పేస్తారు సార్.
0: అందుకే మీరు కూడా నేర్చుకోవాలి ఇట్లాంటివి.
1: నేర్చుకుంటాం సార్.
0: ఒక్కటేమంటే,
1: అవును సార్,
0: బాలకృష్ణ గారికి అత్త క్యారెక్టర్ వేసింది శారద. హీరోయిన్లు చేసిన వాళ్ళు ఒకరు వచ్చేసి శోభన, ఇంకొక ఆమె రాధిక చెల్లెలు నిరోష.
1: నిరోష, కరెక్టే సార్. నాకు పేరు తెలియదు సార్, వాళ్ళు పాత పేర్లు గుర్తుకు రావట్లేక నేను రమ్మకృష్ణ అని చెప్పాను సార్.
0: అంతే, మీకు నేర్చుకోవాలి ఇట్లా.

0: హలో
1: హలో
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి. శుభ సాయంత్రం.
0: త్రిమూర్తులు గుప్తా గారు?
1: అయ్యా నమస్తే సార్. శుభ సాయంత్రం మధ్యాహ్న అర్ధమాచార్య వారు.
0: నమస్కారం మీకు కూడా.
1: బహుకాల త్వరదర్శనం మీతో మాట్లాడడం.
0: అవునండి, దాదాపు వారం రోజులు అయింది, 7 రోజులు అయిపోయింది.
1: అవునండి, 5 వారం రోజులు అండి. కానీ నాకు అయ్యో నెల అయిపోయింది.
0: మాకు కూడా మా శ్రోతలతో మాట్లాడుకుంటే మాకు కూడా అట్లే ఉంది ఇప్పుడు.
1: అదే అండి.
0: ఒకప్పుడు లేదు కానీ ఇట్లా ఎందుకు మిట్స్ కమ్యూనిటీ రేడియో శ్రోతలతో ఆ స్వరబంధం ఎక్కువైంది నాకు ఎందుకో.
1: మనందరం ఒక కమ్యూనిటీ అయిపోయాం కదా, అందుకు
0: మనది స్వరబంధం కదా. ఇప్పుడు
1: స్వరబంధం కదండి మరి, అందువల్ల మనకు అలా అనిపిస్తుంది. అది సహజమే.
0: సహజ అది సహజత్వం లేకుంటే కృత్రిమత్వం అయిపోతుంది.
1: అవునండి, సహజత్వమే ఉండాలండి.

0: అంటే జయసుధ సహజ నటి పేరు తెచ్చుకున్నారు కానీ మనకు గతంలో సావిత్రి ఒకరు సహజ నటే,
1: ఆవిడ మహానటి అండి,
0: మహానటి మహానటి
1: మహానటి సహజ నటి.
0: ముందు పాట చెప్పండి, తర్వాత పాట గురించి పూర్తి పూర్వోత్తరాలు కానీ ఏదన్నా విశేషాలు చెప్తారు. పాట శ్రోతల పేర్లు చెప్పేయండి. కొత్త పాట అడుగుతున్నారు, పాత పాట అడుగుతున్నారా? ఏమనుకోండి చెప్పండి.
1: కొత్త పాట కలయికే మన బిడ్డ అని మీరు అంటారు
0: ఆల్రెడీ.
1: ఈనాటి బంధం ఏనాటిదో చిత్రంలో పి సుశీల గారు పాడిన పాట, గీతరచన దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు, సంగీతం సాలు రాజేశ్వరరావు. ఎవరు నీ పేరమ్మ ఈ కొమ్మకు, పోలెమ్మ నీరెమ్మరెమ్మకు, ఎంత తొందరలే హరి పూజకు, ప్రొద్దు పొడవక ముందే పోలిమ్మని. ఆ పాట వేయండి,
0: ఖచ్చితంగా వినిపిస్తాను.
1: ఈ పాట మా అక్క గారు గొల్లపూడి నాగలక్ష్మి గారు, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారు, నల్లమిల్లి వెంకటరెడ్డి గారు, శ్రీకాకుళం భాస్కర్రావు గారు, మా తమ్ముడు, మా ప్రియమైన తమ్ముడు అండి, తర్వాత పైపల్లి నాగేశ్వరరావు గారు, మంచు శాసిగిరిరావు గారు, ఇప్పుడే ఫస్ట్ గాల్డ్గా మాట్లాడేటువంటి పూజారి ధనుంజయ గారు, నరేంద్ర రెడ్డి గారు, పున్న వెంకటేశం గారు, ఇంకా మన రేడియో మిక్స్ రేడియో ప్రోగ్రామ్స్ వినేవారు అందరి కోసంతో పాటు మా ప్రియాతి ప్రియమైన బహుకాల స్వరదర్శనంతో మాట్లాడుతున్న మా మధ్య నరసాచారి గారి కోసం కూడా
0: ధన్యవాదాలు. త్రిమూర్తులు గారు, ఇప్పుడు ఈ పాట ఎందుకు అడిగారు చెప్పండి, దాని పుట్టు పూర్వతాలు చెప్పండి.
1: అదండి, ఈవేళ ప్రపంచ మా సముద్ర దినోత్సవం ఉందండి.
0: అవునండి,
1: సముద్ర జలాల ద్వారా కూడా మనం చాలా జల సంపద కూడా చాలా సంపాదించుకుంటూ ఎంతో మన భారతదేశానికి ఉపయోగపడుతుంది కదండి. అదొకటి. రెండు, ఈ రోజు వాయు మార్గం అనగా విమానాలు ఇతర భారతదేశం ఇతర దేశానికి మొదటిసారిగా వెళ్ళిన రోజు అండి. ఇండియాకి ఇంగ్లాండ్కి మధ్య మొదటి విమానం వెళ్ళిందంట. ఆ విమాన ఆకాశ ప్రయాణం దినోత్సవం ఈవేళ, సముద్ర ప్రయాణం సముద్రంలో వాడలో వాళ్ళకు సంబంధించిన సముద్ర రోజు ఈవేళనండి, జూన్8. అంతకంటే ముఖ్యంగా ఈ రోజు ఆకాశవాణి ప్రసారాలకు 90 సంవత్సరాలు ఈనాటితో జూన్8 పూర్తి అయిందంటే ఆ సంబరాలు ఆ ఉత్సవాల్లో ఉన్నాం మన ఆకాశవాణి వాళ్ళు అందరూ కూడా. ఆకాశవాణికి మన ఆకాశవాణితో ఏ మాత్రం లోటు లేని సాటి కానీ మన మిక్స్ రేడియోకి, రేడియో సిబ్బందికి, మా ముగ్గురు చిట్టల్లకి, మా మధ్య నరసింహాచార్య వారికి, మిస్ టీం అందరికి కూడా 90 సంవత్సరాల ఆకాశవాణి ప్రసారాల శుభాకాంక్షలు అండి.
0: అదే మా మిట్స్ డీమ్ టీవీ యూనిట్స్ తరఫున, మిట్స్ కమ్యూనిటీ తరఫున ఈ ఆకాశవాణి అంటే మాకు కూడా మిట్స్ కమ్యూనిటీ రేడియో కూడా ఆకాశవాణి కాకపోవచ్చు కానీ ఇది కమ్యూనిటీ రేడియో. బట్ ఇది కూడా శాటిలైట్, ఇది కూడా మాకు ట్రాన్స్మిటర్ ద్వారా వచ్చేదే కాబట్టి మేము కూడా ఆకాశవాణి 90వ సంవత్సరాల వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
1: ఆకాశవాణికి ఏమాత్రం తక్కువ కానీ అని అన్నారండి, ఆకాశవాణితో సమానంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు కోరుకుంటున్నాను.
0: ఖచ్చితంగా మనము రాబోయే రోజుల్లో దానికి ధీటుగా అంగ కార్యక్రమాలు చేస్తామండి మేము.
1: అదేండి, మీరు చక్కని కార్యక్రమాలు ప్రసారం చేస్తారు, ప్రవేశపెడతారు కాబట్టి ఆకాశవాణి అంత గొప్ప కళావతల్లి, ఆకాశవాణి అంత గొప్పది అవ్వాలి మన మిత్రుడి గారు నా కోరిక మాట.
0: పాట విందాం త్రిమూర్తులు గారు. అయితే
1: ఉండండి, పాట ఎందుకు అడిగినా చెప్పలేదు, విషయాలని చెప్పేశాను. మనకి తెలుగు చిత్ర పరిశ్రమలో నలుగురు శతాధిక చిత్రాలను దర్శకత్వం చేసిన దర్శకులు ఉన్నారండి. వాళ్ళు ఉద్దండులు, అగ్రగణ్యులు, దాసరి నారాయణరావు గారు, తర్వాత లివింగ్ లెజెండ్ కె రాఘవేంద్రరావు గారు, తర్వాత దాసరి నారాయణరావు గారు శిష్యులు కోటి రామకృష్ణ గారు మనం అనుకున్నాం కదండి. ఆ తర్వాత అంతకు ముందే ఆ రామకృష్ణ గారి కంటే ముందే అవుతుంది బహుశా కేఎస్ఆర్ దాస్ గారు వర్ధంతండి. కేఎస్ఆర్ దాస్ గారు పూర్తి పేరు కొండ సుబ్బరామదాసు. ఈనాటి బంధం ఏనాడుదో సినిమాకి దర్శకులు వారేనండి. వారన్ని కౌబాయ్ పిక్చర్స్, గూడతార నెంబర్ 1 అలాంటి ఫిల్మ్స్ ఎక్కువ డైరెక్షన్ చేస్తారు. ఈ రోజున బి గోపాల్ గారు లాగా ఆ రోజున కృష్ణగారి బిట్ అలాంటి సినిమాలు ఎక్కువ డైరెక్ట్ చేసేవారండి.
0: కేఎస్ఆర్ దాస్ కు ఒక మార్క్ ఉండిందిలేండి, యుగంధర్ కూడా ఆయనే డైరెక్ట్ చేశాడు.
1: యుగంధర్ కూడా ఆయనేనండి, యుగంధర్ అన్నారు కాబట్టి యుగంధర్ విషయంలో ఒక మాట చెప్పాలి మీరు.
0: చెప్పండి.
1: ఇళయరాజా గారు ఎన్టీ రామారావు గారికి సంగీతం అందించినట్టు ఒకే ఒక చిత్రం
0: ఒకే ఒక చిత్రం ఆయన వచ్చిన తొలి దినాలలోనే అప్పుడే అప్పుడప్పుడే భద్రకాళి సినిమా అట్లా వస్తున్నాడు.
1: అవునండి.
0: కానీ అప్పుడు రీ రికార్డింగ్ కూడా కొత్తగా ఇచ్చాడు, మీరు గమనించారా లేదో? విలన్ వేసిన పాత్రధారి యుగంధర్ వచ్చేటప్పుడు ఒక ఒక ఒక బీజియం ఇచ్చేవాడు వెనక. ఇళయరాజా ఒక ఒక విధంగా అగ్రగంజుడేదానికి కారణం ఆయన రీ రికార్డింగ్ కూడా ఆయన ఆర్కెస్ట్రేషన్ అండి. ఆయన వాడే వాద్య విధానము ఒక కొత్త కొత్త శబ్దం వచ్చింది ఆయన వాడే వాద్య విధానంలో.
1: అంతకు ముందు గానీ ఆ తర్వాత గానీ ఎన్టీఆర్ గారికి వారేం చేయలేదు.
0: చేయలేదు.
1: ఆ ఒక్క సినిమా చేసినా సరే తులా ఒక మచ్చుకొరగా ఉండిపోయిందండి.
0: అవును అవును.
1: మీరు అంటే భద్రకాళి వచ్చిన దగ్గరలోనే ఆయన భద్రకాళితో పరిచయం అయ్యారు. మురళీ మోహన్ జయప్రద సినిమా భద్రకాళితో పరిచయం అయ్యారు తెలుగు తెరకు. మించిమించి ఆ వచ్చిన సంవత్సరం అనుకుంటారు బహుశా 78 79 అనుకుంటాండి. ఇవ్వన్నారు కూడా
0: ఇళయరాజా గారు ఎవరి దగ్గర ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడు గుర్తుందా మీకు, తెలుసా? ఏ సంగీత దర్శకుడి దగ్గర?
1: ఇళయరాజా గారండి. ఇళయరాజా గారి దగ్గర?
0: ఇళయరాజా గారు ఎవరి దగ్గర? ఇళయరాజా గారి దగ్గర కాదు,
1: అదే ఇళయరాజా గారి దగ్గర శిష్యులు తెలుసుకోండి కొంతమంది. ఇళయరాజా గారి గురువు గారు ఎవరో మీరే చెప్పాలి మా అందరు గురువు గారు. మీరు
0: జీకే వెంకటేష్ గారి దగ్గర అండి ఆయన.
1: జీకే వెంకటేష్ గారు అబ్బా మంచి దర్శకులండి వారు కూడా. సంగీత
0: జీకే వెంకటేష్ గారు చేసి జీకే వెంకటేష్ గారు ప్రభ తగ్గిన తర్వాత పాపం ఆయన ఇళయరాజా గారు ఆయన గురువు మీద గురువాత్సల్యంతో ఆయన టీంలో కూర్క అంటే మీరు మీకు తెలుసు కదా ఎన్టీఆర్ రామారావు కూడా శ్రీకృష్ణ సతీ తీసేటప్పుడు కేవీ రెడ్డి గారి ఊరికి అట్లా కూర్చోమని చెప్పాడు.
1: అవునండి అవునండి.
0: డైరెక్షన్ అంతా ఆయనే చేసుకుంటూ మీరు కూర్చోండి అని చెప్పి ఆయనకి ఏదో అప్పుడు ఆర్థిక అవసరాలు ఉండబట్టి
1: ఇక్కడ ఇక్కడ నాకు అవకాశం కూడా చిన్న మొక్క చెప్పాలి మీకు తప్పకుండా. పాపం కెమీరినట్టు కేవీ రావు గారు కదా అన్నారు మీరు.
0: కేవీ రెడ్డి
1: సారీ కేవీ రెడ్డి గారు కదిరి వెంకటరెడ్డి గారు అండి. అయితే కేవీ రెడ్డి గారికి ఆర్థిక అవసరాలు ఉన్నందువల్ల రామారావు గారి దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇది, నేను నాకు కొద్ది డబ్బులు అవసరం నాన్న రామారావు గారు రామారావు అని చెప్పేసి అడిగితే గురువు గారు ఎంత కావాలి చెప్పండి అది చెప్పండి జవాలాక అని చెప్పేసి ఆయన అడిగిన డబ్బులు ఇచ్చేసిన తర్వాత నేను ఉచితంగా కాదు నువ్వేనా సినిమా చేస్తాననుకుంటే దాన్ని నేను డైరెక్షన్ చేస్తాను అన్నారటండి పాప అప్పుడే అన్నారంట. శ్రీకృష్ణ సతీ తీసినప్పుడు నామకానికి వారు ఆధ్వర్యంలో అన్నట్టుగా ఏదో స్టూడెంట్ నెంబర్ వన్ కె రాఘవేంద్ర గారు పర్యవేక్షణలో రాజమౌళి గారు తీసినట్టు వీరిని గురువుగా ఉంచారు తప్ప మీరు అన్నట్టు అక్షర సత్యండి ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణ సినిమా అంతా తీశారు.
0: ఇంకోటి ఏంటండి, రామారావు గారు తను చేసిన దర్శకత్వంలో మొత్తం కేవీ రెడ్డి గారి స్టైల్ని అనుకరించారు. ఎందుకంటే కేవీ రెడ్డి గారు ఎప్పుడు కూడా బౌండ్ స్క్రిప్ట్తో సిద్ధం చేసుకొని ఎక్కడ కథలు మార్చకుండా మొత్తం డైరెక్ట్ చేసేవాడు ఆయన.
1: అండ్ పిన్ డ్రాప్ ఆయన ఒక చిన్న విషయం కూడా స్క్రీన్ ప్లేకి తప్పుగా వెళ్ళేవారు కాదంటండి.
0: తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు నేను కేవీ రెడ్డి గారి గురించి మన మిట్స్ కమ్యూనిటీలో కూడా దాదాపు 5 ఎపిసోడ్లు ప్రసారం చేశాను ఆయన గురించి, మళ్ళీ వేస్తానులేండి వినొచ్చు శ్రోతలందరూ కూడా. దాంట్లో ఈ రామారావు గారు ప్రతి ఒక్కరిని బ్రదర్ బ్రదర్ అని పిలుస్తాడు కదా, ఆ బ్రదర్ అనే అలవాటు కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకుంది. అందుకే మిట్స్ కమ్యూనిటీ వేదిక ప్రత్యక్షం అనే కార్యక్రమం అనేది దీనికి శ్రోతలందరూ కూడా సహకరించాలి దీనికి. ఎందుకంటే లేదా పాడటానికి కాకుండా మంచి విషయాలతో శ్రోతలందరికీ అవసరమయ్యే విషయాలే మనం చర్చించుకుంటున్నాం.
1: అదేంటి పాటతో పాటు అందమైన పాటతో పాటు అవసరమైన మాటలు కూడా వినాలి వినగలగాలి తెలుసుకోవాలండి.
0: మీరు వేదిక అంటే మళ్ళీ కంప్లీట్ వేదికే కాకుండా మధ్యలో ఉపశమనం కోసం ఈ పాట వేస్తుంటాం.
1: అంతే అండి,
0: మధ్యలో మనం కూడా రిలాక్స్ కావాలి కదా, మధ్యలో రిలాక్స్ కావాలి కదా. మొత్తము తీపెంత తిన్నాక లాస్ట్ కారం తింటాం గుర్తుందోలేదో.
1: గ్యారంటీ గ్యారంటీ.
0: అలాగే మనం అంతా మాట్లాడుకున్న తర్వాత కారం మాదిరి ఈ పాట, మనం మాట్లాడుకుంటే తీపి మాటలు.
1: మంచిగా మంచిగా ఉపమానం ఇచ్చారు మహానుభావులు.
0: అదే అదే అయితే పాట విందాం త్రిమూర్తి గారు ఇప్పుడు.
1: తర్వాత మా మరో శిష్యుడు నాకు శిష్యుడు లాంటి వాడు నన్ను గురువు గారు అంటాడు ఆయన మస్తాన్ పాత తవల మస్తాన్ పాత గారి గురించి కూడా ఈ పాట అండి.
0: ఓకే అండి, అందరికోసం ఈ పాట వినిపిస్తున్నాను, పాట విందాము. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హలో,
1: గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ నరేందర్ రెడ్డి గారు. ఆ ఎనర్జీ బాగా తెలిసిపోతుంది.
1: బాగున్నారు సార్? చాలా రోజులు అయిపోయి మీతో మాట్లాడక.
0: అవును నరేందర్ రెడ్డి గారు, నేను కూడా మాట్లాడి మీరు చాలా రోజులు అయింది.
1: సార్ బాగున్నారు సార్?
0: బ్రహ్మాండంగా ఉన్నా. మీరెలా ఉన్నారు నరేందర్ రెడ్డి గారు?
1: బాగున్నాం సార్.
0: తోతాపురి ఎట్లుంది?
1: తోతాపురి ఇంక టైం ఏం సార్, కోసే టైం. ఇంకొక 10 డేస్ తర్వాత కొయ్యాలి సార్.
0: కొయ్యాలనా?
1: అవును సార్. ఆ లోపల మీరు వస్తే మామిడికాయలు ఎత్తుకుపోవచ్చు.
0: పని మీద వస్తే సరే. మీకు మన మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి తోతాపురి గారి గురించి కూడా ప్రస్తావించారు. మీరు పేపర్ చదువుతారు కాబట్టి పేపర్లో వినింటారు. మేము మిట్స్ కమ్యూనిటీ కూడా చివరి ఆదివారం మన్ కీ బాత్ ప్రత్యక్ష పని కార్యక్రమం కూడా ప్రసారం చేసింది కదా. దాంట్లో నేను ఆ రోజు ఉన్నాను కాబట్టి విన్నాను. ఆయన నార్త్ ఇండియన్ పండ్ల దగ్గర నుంచి సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బంగినపల్లి చెప్పి తోతాపురి కూడా ప్రస్తావించాడు. తోతాపురి చెప్పాడు. మన వ్యవసాయ శాఖ మంత్రి తోతాపూరికి గిట్టుబాటు ధర కల్పించమని కూడా ఆదేశాలు ఇచ్చాడు మన రాష్ట్ర యంత్రాంగానికి. రేట్ లేదు కానీ ఎవరు అధైర్యపడవద్దని ఇచ్చాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చాడు. మన మీ జిల్లా కలెక్టర్ తెలియదు కానీ అన్నమయ్య జిల్లా కలెక్టర్ అయితే ఇచ్చాడు. ఎవరు అధైర్యపడద్దు, తోతాపురికి గిట్టుబాటు ధర తీసుకొని మేమే కొనుగోలు చేస్తామని ఇచ్చాడు.
1: వారంగా కొనుగోలు జరుగుతున్నాయి సార్.
0: మీకు జ్యూస్ ఫ్యాక్టరీ ఉన్నాయి కదా మీ ప్రాంతంలో? అందులో
1: ఆ జ్యూస్ ఫ్యాక్టరీలే సార్ మమ్మల్ని మోస్తాండే. సిండికేట్ అయ్యి వాళ్ళందరూ సిండికేట్ అయిపోయి రేట్లు పెరగనియారు సార్.
0: మీకు మామిడి పండ్ల మార్కెట్ దగ్గర ఎక్కడుంది మీకు సంత? అది మార్కెట్ యార్డు
1: దామల చెరువు సార్.
0: దామల చెరువు పోవాల్సింది మీరైతే.
1: దాంట్లో ఈ జ్యూస్ ఇది తోతాపూరి దామల చెరువు పోవాలి సార్. అక్కడ ఏమిటంటే కమిషన్లు అవి ఇవి ప్రతిదానికి కమిషన్ ఇవ్వాలి సార్ తప్పనిసరిగా.
0: దామల చెరువు అంటే దామల చెరువు ఊర్లోకి పోవాలా, దామల చెరువు క్రాస్ లోనా?
1: దామల చెరువులోనే సార్. అంటే ఎక్కడనే సార్ క్రాస్ కొంచెం దూరంలో ఉంది. ఇది కడప మన బీలేరు హైవేలు కాకుండా
0: లోపలికి ఊర్లోకి పోయేది ఉంది రోడ్డు.
1: అవును సార్. 1 కిలోమీటర్ దూరంలోకి పోవాలి సార్.
0: ఓకే ఓకే సరే. మీ రైతులందరూ ఈ తోతాపురి కోతల దగ్గర నుంచి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో ఒక కొత్త పాట అడగండి మరి.
1: సార్ పైసా వసూలు సినిమాలో కన్ను కన్ను కలిశాయి అనే పాట కావాలి సార్, లేదా కంటి చూపు చెప్తుంది ఆ పాట సార్?
0: కంటి చూపు విందాంలేండి.
1: అదే
0: వాళ్ళ నాన్న పాటను విందాం ఈరోజు.
1: అవును సార్. అవును సార్.
0: ఆ పాట శంకర్ జయకిషన్ అనుకుంటా అండి, సంగీతం సమకూర్చింది మామూలుగా రామారావు సినిమా.
1: రామారావు సినిమా కావు సార్.
0: ఘంటసాల గారు కూడా ఒక విచిత్రంగా పాడాడు ఆ పాట.
1: అంటే
0: అట్లా పాడాడు, అట్లా ఆడిది కొద్దిగా డిఫరెంట్ గా పాడాడు అట్లా.
1: అవును సార్.
0: అయితే ఆ పాట విందాము. మీరు కోతలు కోసుకొని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాట వినిపిస్తున్నాను తిరుమల నరేందర్ రెడ్డి.
1: ధన్యవాదాలు సార్.
0: నమస్తే అండి.

నరేంద్ర రెడ్డి గారు పైసా వసూల్లో ఆ పాట వీళ్ళు పెట్టినట్లేదు, అందుకే పాత సినిమా పాట కాబట్టేమో. కాబట్టి దీంట్లో ఒక మంచి పాట వినిపిస్తున్నాను, శ్రోతలందరికీ కూడా ఈ పాట నచ్చుతుందని ఈ పాట వినిపిస్తున్నాను, విందాం.

0: హలో
1: హలో నమస్తే, శుభ సాయంత్రం సార్.
0: శుభ సాయంత్రం మస్తాన్ భాషా గారు.
1: బాగున్నారు సార్?
0: బ్రహ్మాండంగా ఉన్నా మస్తాన్ భాషా గారు, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్.
0: మీరు మమ్మల్ని అడిగారంట, నాకు మా ఆర్జీలు చెప్పారు.
1: అడిగాను సార్, మనం ఫోన్ చేసామంటే సార్తో మాట్లాడేదానికే ఉంటది మామూలుగా.
0: అవునవునవును, మాకు కూడా ఎట్లా ఉందిలేండి. ఇక్కడ మిట్స్ కమ్యూనిటీ రేడియోలోకి వచ్చినాక స్వరబంధం నాకు ఎందుకు ఒక అనుబంధంగా తయారైంది.
1: అదే మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క సలహాలు మా మనసుని ఆకట్టుకుంటున్నాయి సార్.
0: మాతో మాకు శ్రోతలతో మాట్లాడుతుంటే మాకు కూడా ఎక్కడలేని ఉత్సాహం వస్తుంటుంది.
1: సంతోషం సార్.
0: చెప్పండి మస్తాన్ భాషా గారు, మీ తబలాల వృత్తి ఎలా ఉంది? మీ వృత్తి ఇంకొక వృత్తి ఏదో ఉంది కదా తబలాలు కాకుండా?
1: తబలా కార్పెంటరీ వర్క్ అయింది సార్.
0: కార్పెంటరీ ఎట్లుంది, తబలాలు ఎట్లుంది?
1: కార్పెంటరీ దేవుడి వల్ల బాగానే ఉంది సార్, తబలాలు కూడా బాగానే ఉన్నాయి.
0: కార్పెంటరీ అంటే మీరు కొత్త ఇంటికి కూడా కార్పెంటరీ చేస్తుంటారా?
1: ఆల్టేషన్ ఏదైనా మైనర్ రిపేర్లు చేస్తాం. కొత్త ఇంటికి దారమంద్రాలు, కిటికీలు, తలుపులు, సన్మై కబోర్డ్లు, డైనింగ్ కాట్లు, డబల్ కాట్లు, డైనింగ్ టేబుల్లు, డ్రెస్సింగ్ టేబుల్లు.
0: అట్లా కాదు, ఇప్పుడు కొత్త ఇల్లు ఉంది మీ నెల్లూరు ప్రాంతము బుచ్చిరెడ్డిపాలెం అనుకోండి, ఒక అపార్ట్మెంట్ కట్టారు, లోపల ఇంటీరియర్ డెకరేషన్ కార్పెంటరీ అంటే చేస్తారా మీరు?
1: సార్ చేస్తాం సార్.
0: అంటే మీకు డెకరేషన్ వాళ్ళు చూపించాలి ఇట్లా అని?
1: అవును, వాళ్ళు చూపిస్తారు దాంట్లో ల్యాప్టాప్లో.
0: ఆ మోడల్స్ చూపిస్తే మీరు చేస్తారు?
1: ఆ మోడల్స్.
0: అట్లాంటి పెద్ద పెద్ద పనులు ఏమైనా చేశారా, 2 లక్షలు 3 లక్షల పనులు ఎప్పుడన్నా?
1: లేదు సార్, అంత పెద్ద నేను మా మేస్త్రి గారికి వెళ్ళిన దగ్గర నుంచి చేయలేదు. కానీ వాళ్ళు మా మేస్త్రి గారు మంచి వయసులో ఉన్నప్పుడు, నేను అప్పుడు పనిలో దిగలేదు, అప్పుడు బెంగళూరులో బాగా చేశారు మా మేస్త్రి గారు.
0: బెంగళూరు ఇప్పుడు హైదరాబాద్లో కూడా 5 నుంచి 10 లక్షల వరకు అంటే ఈ వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు, 5 నుంచి 10 లక్షల వరకు.
1: అవును సార్.
0: అంటే గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి కదా, విల్లాలు కానీ తర్వాత అట్లా దానిలో 5 నుంచి 10 లక్షలు అవుతాయి.
1: అవును సార్.
0: అది అందుకు మీరు అలా ఆ స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా
1: కోరుకుంటున్నాం.
0: మిక్స్ కమ్యూనిటీ రేడియో తరపున కూడా, ఎందుకంటే మీరేం సిటీలోకి పోవాల్సిన పని లేదు, నెల్లూరు కూడా పెద్ద సిటీనే. నెల్లూరు లాంటి సిటీలో కూడా మీరు ఆ స్థాయికి ఎదగాలని, ఆ స్థాయికి పోయేందుకు మీ కృషి కూడా కావాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాం. మన కృషి ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం చేస్తాము. మీరు అనుకుంటే జరిగిపోతుంది.
1: అవును సార్, కరెక్టే. బట్ అలాగే మనం ట్రై చేస్తున్నాం. అయితే పర్లేదు, దేవుడి వల్ల అపార్ట్మెంట్స్ అవి చేస్తూ ఉంటాం మామూలుగా.
0: మీరు సోషల్ మీడియాను ఉపయోగించుకోండి. ఇప్పుడు సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ పెట్టుకున్నారనుకోండి, కార్పెంటరీ ఇట్లన్నా, అంటే మీ చేసిన కార్పెంటరీ పనులు కూడా దాంట్లో చూపించుకోవాలి మీరు.
1: అవును సార్. ఓకే.
0: ఆ క్వాలిటీ కానీ ఆ స్కిల్ కానీ చూపించుకుంటే ఎవరో ఒకరు మీకు ఖచ్చితంగా అటువంటి పనులు ఇస్తారు. అంటే నెల్లూరు లాంటి సిటీలో అంత 2 లక్షలు కాకపోతే 2-3 లక్షలు వర్క్ అయితే వస్తుంది ఖచ్చితంగా. డబుల్ కాట్ అన్నారు కదా, ఏ సైజులు ఎక్కువ చేస్తారు మీరు డబుల్ కాట్లలో? సింగిల్ కాట్ కాదు, డబుల్ కాట్లలో
1: సార్ చేస్తాం. 6-4 ఎక్కువ చేస్తుంటాం సార్, 6-6 కూడా చేస్తాం కానీ తక్కువది.
0: ఓకే ఓకే. అందుకే ఎందుకు అడుగుతున్నానంటే, కొందరు పెద్ద పెద్దవి చేయించుకుంటారు కదా, అందుకు అడుగుతున్నాను. కొందరు ఏమంటే ఇప్పుడు
1: అది కొంతమంది సింగిల్గా చేయించుకుంటూ ఉంటారు, అంటే ఇంట్లో స్థలం తక్కువ ఉన్న వాళ్ళు.
0: ముందంటే డూప్లెక్స్లలో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆ వాల్స్లోకే ఫిట్ చేసేస్తున్నారు డబుల్ కాట్స్ను.
1: అవును సార్, కరెక్ట్. అవును,
0: అది కూడా జరుగుతుంది. నేను వేరే ఒక డూప్లెక్స్ హౌస్ ప్రారంభోత్సవం పోయినప్పుడు చూశాను ఇట్లాంటివన్నీ. అదే ఇటువంటి మీరు అన్ని కొత్తదనాన్ని మీరు పట్టుకోవాలి.
1: అవును సార్, కరెక్ట్.
0: మీరు అక్కడే ఆగిపోతే అక్కడే ఆగిపోతుంటారు, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి నేను మా శ్రోతలందరికీ చెప్తుంటాను, మనము అప్డేట్ అవుతుంటేనే మనం అప్డేట్, మన వృత్తి కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది.
1: అవును సార్, కరెక్ట్.
0: ఎవర్గ్రీన్ మన వృత్తి, ఎవర్గ్రీన్ మనం అప్డేట్ అవుతుంటే, అది గుర్తుపెట్టుకోండి. శ్రోతలందరూ కూడా వినాలి ఇది. ఇప్పుడు ఎవరి వృత్తిలో వాళ్ళు అప్డేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. చెప్పండి, ఏదన్నా కొత్త పాట అడగండి మస్తాన్ భాషా గారు. మరి
1: కొత్త పాట అంటేనే నాకు ఏందో సార్, అంతే ఉండదు.
0: సరే, పాత మీ ఇష్టం, మీకు ఇష్టమైన పాట అడగండి. అది అందులో
1: మీరు కొత్త పాట అన్నారు కాబట్టి ఏదో ఒకటి కొత్తది.
0: లేదు, మీరే అడగండి, మీ అభిరుచి కాబట్టి ఇది అడగండి. అభిరుచి కాదులేండి, అవి ఇది వేదిక, మనం మాట్లాడుకునే వేదిక, మధ్యలో పాట వినేది కాబట్టి మీకు ఇష్టమైన పాట వినిపిస్తాను, అడగండి ఏదన్నా.
1: నేనైతే ఒక పాట అనుకున్నాను సార్.
0: అడగండి, ఆ పాటే అడగండి. ఇంకా అడుగున్నాను కాదు, అడగండి.
1: స్వయంవరం సినిమాలో నుంచి ఆకాశం ఎందుకో పచ్చబడ్డది.
0: ఆ పాట వినాలి. ఎందుకు వినాలనుకుంటున్నారు ఈరోజు
1: సార్?
0: ఈ పాట ఎందుకు వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: అంటే తల తల ఎండలు మెరవాలని నేను కోరుకున్నాను కదా. కాస్త చల్లబడితే బాగుంటది. చాలా మంది ఇబ్బంది పాలవుతున్నారు. ఆల్రెడీ అయ్యారు కూడా జ్వరాల్లో పడి. చల్లబడితే బాగుంటది అంటే చల్లబడితే పచ్చబడినట్టే కదా, అంటే చిగురిస్తుంది కదా అక్కడక్కడ.
0: అవును అవును.
1: కానీ ఆకాశం ఎందుకో పచ్చబడ్డది అన్నట్టుగా
2: మాట
1: సార్.
0: ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీరు మీరు ఒక్కరే ఎండలు కోరుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఈ రోజు కూడా మీరు విశ్వజనేయం అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు అడిగినట్టే రేపటి నుంచి ఆకాశం పచ్చబడి మేఘావృతమయ్యి కుంభవృష్టి పిడుగులతో పాటు వర్షాలని వాతావరణ శాఖ ఇచ్చింది.
1: దాని ప్రకారం సంతోషం సార్. అందరు ఇబ్బంది పడతా, మనం ఒక్కరే బాగుండాలని కోరుకోవడం కూడా ధర్మం కాదు. అందుకని
0: మీరు అడిగిన తర్వాత చూద్దామండి. ఏంటంటే 10 మంది మెచ్చింది ఎప్పుడు జరుగుతుంటుంది, దయ కూడా కలుగుతుంది అంటారు కదా. అందులో వాతావరణ శాఖ కూడా ఇచ్చింది రేపటి నుంచి పిడుగులతో కూడిన జల్లులు పడతాయని చెప్పి.
1: నేను అయితే నాకు మనసులోకి అడిగింది అయితే.
0: అదే అయితే ఈ రోజు మీరు అడిగినట్టే చూద్దాము. పాట వినిపిస్తున్నాను. చెప్పండి.
1: ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్భాయ్ గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, గురుశంకర్ గారు.
0: ఓకే అండి, పాట వినిపిస్తారు. గురుశంకర్ కర్నూలు కదా?
1: కర్నూలు.
0: చేశాడులేండి, 1-2 సార్లు చేశాడు మాకు ఫోన్.
1: నేనే సార్ నెంబర్ ఇచ్చాను.
0: ఓకే అండి, అయితే పాట వినిపిస్తున్నాను.
1: ధన్యవాదాలు సార్.
0: నమస్తే అండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నా పేరు అనుమల మోహన్ సార్, మాది మొండ్రాయి గ్రామం, వరంగల్ జిల్లా.
0: చెప్పండి అనుమల మోహన్ గారు, ఎలా ఉన్నారు అనుమల మోహన్ గారు?
1: బాగున్నా సార్, మీరు?
0: మేము చాలా బాగున్నామండి. ఎలా ఉంది మీ మొండ్రాయి గ్రామంలో వాతావరణం, ఎలా ఉంది ఇప్పుడు?
1: ఇంకా వర్షాలు పడుతున్నావు సార్, ఎండలే కొడతానే పత్తి చేనులకు అత్తులు కొట్టి రెడీలో ఉన్నాం గింజలు పెడతానికి.
0: అంటే వర్షాలు పడుతున్నాయా?
1: పడతలేవు కానీ అత్తు కొట్టించిన వర్షం పడితే పత్తి గింజలు పెడతాం.
0: ఓకే ఓకే, అలాగే అలాగే. చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: మాకు పవిత్ర బంధం సినిమా నుండి పచ్చబొట్టు చదివిపోయాను.
0: పాత పవిత్ర బంధం, ఎందుకండి ఈ పాట మీకు ఇష్టం? ఇది
1: పాట ఇష్టం సార్.
0: అది ఎందుకు, ఏదన్నా ఇప్పుడు రచయిత గురించి పాట ఇష్టమా, లేకంటే హీరో కోసం ఇష్టమా, లేకుంటే సంగీత దర్శన కోసం ఇష్టమా? ఇట్లా ఇట్లా ఉంటాయి కదా, మనకు కొన్ని టేస్ట్ ఉంటాయి కదా, అదేమన్నా నా
1: పాట ఇష్టం.
0: అంతే, ఆ పాట ఇష్టం మొత్తం. అట్లా ప్రత్యేకంగా హీరో కానీ హీరోయిన్ కానీ సంగీత దర్శకుడు కానీ అట్లేం కాదు. అయితే సరే, పాట విందాం అనుమల మోహన్ గారు. అయితే
1: ఈ పాట కుటుంబ సభ్యుల పేరు
0: చెప్పండి.
1: సుభద్ర, రాజ్కుమార్, ప్రచన, మాహిరం. మన రేడియో
0: సార్, మీ స్నేహితులకు మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పండి, మా మిట్స్ కమ్యూనిటీ రేడియో గురించి చెప్పండి, మా కార్యక్రమాల సరళి గురించి చెప్పండి. మా కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతాయో మీకు తెలుసు కదా. అవి ఆ సమయాలు 6 గంటల నుంచి 9 గంటల వరకు, మళ్ళీ 11 గంటల నుంచి 1 గంటల వరకు, అవన్నీ కూడా చెప్పండి, వాళ్ళని వినమని చెప్పండి. మా వాట్సాప్ నెంబర్ 8712655126కు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే కూడా ఇవ్వమని చెప్పండి. యాప్లో కూడా మీరు, యాప్లో మాకు వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ దానికైనా మీరు పంపించచ్చు. సరే, పాట వినిపిస్తున్నాను మోహన్ గారు. అయితే
1: వినిపించండి.

0: హలో
1: హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నమస్తే సార్.
0: నమస్తే.
1: రవికుమార్ సార్, భద్రపుత్తూరు శ్రీకాకుళం.
0: రవికుమార్ గారు ఎలా ఉన్నారు? రవికుమార్ గారు
1: బాగానే ఉన్నాం సార్.
0: చెప్పండి రవికుమార్ గారు, శ్రీకాకుళం ఉత్తరాంధ్ర, మన ఆంధ్రప్రదేశ్కు చివరి జిల్లా.
1: అవును సార్.
0: అక్కడ తీర ప్రాంతం ఉన్న ప్రాంతం అది.
1: అవును సార్.
0: ఎలా ఉంది వాతావరణము?
1: వాతావరణము ఎండగానే ఉంది, బాగా ఎండగానే ఉంది సార్. ఎండలు తగ్గట్లేదు.
0: తగ్గట్లేదా?
1: లేదు సార్.
0: తగ్గుతాయని ఆశిస్తున్నాము, ఎందుకంటే ఇంకా బళ్ళు ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైంది.
1: అవును సార్.
0: ఈరోజు 8 అంటే 12, ఇంకా 3 రోజులే టైం ఉంది. 8, 9, 10, 11, 12 నుంచి పిల్లలు మరి స్కూల్కి వెళ్ళాలంటే.
1: అవునవును.
0: 12 ఒక్కరోజు వెళ్తే లేండి, సరిపోతుంది. మళ్ళీ సెకండ్ సాటర్డే సండే వచ్చింది.
1: అవును సార్.
0: 12 కల్లా తగ్గుతాయని ఆశిస్తాము. ఎందుకంటే ఒకప్పుడు ఒకే ఒక్కసారి అండి మాకు గుర్తుండగా ఎండలు ఎక్కువ ఉంటే 12 నుంచి వాయిదా వేశారు సెలవులను.
1: అవును సార్.
0: అందుకే ఈసారి ప్రభుత్వం ఇచ్చింది, ఈరోజే సోషల్ మీడియాలో వస్తుంది, కానీ యథావిధిగా జూన్ 12 ప్రారంభిస్తున్నామని చెప్పారు.
1: అవును సార్.
0: చెప్పండి రవికుమార్ గారు, ఏ పాట వినాలనుకుంటారు?
1: ఈ ఎండల్లో కొద్దిగా పిల్లలకి ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా సెలవులిస్తే బాగుంటుంది అనేసి మా ఉద్దేశం సార్.
0: ప్రభుత్వం తీసుకుంటుందండి, ఇప్పుడు ఇప్పటి వరకు అయితే ఇంకా వాయిదా వేయలేదు. ఈరోజు ప్రభుత్వం ఒక క్లియర్ కట్ ఇచ్చింది. మీరు అన్నట్టు ఎండలు ఎక్కువ ఉంటే తీసుకుంటుంది, లేదంటే 12 ఒక్కటే. 13-14 మళ్ళీ సెకండ్ సాటర్డే సండే వచ్చింది, వీలైతే 15 వాయిదా వేస్తుందేమో అని ఒక సూచనలని సోషల్ మీడియాలో వైరల్ అయింది అది. ఏ పాట వినాలనుకుంటున్నారు మరి?
1: స్వయంవరం చిత్రం నుంచి పాట కావాలి సార్.
0: ఇది కొత్త స్వయంవరం.
1: పాపన్ బాబు, జయప్రద.
0: అందులో ఏ పాట కావాలి మీకు? రవికుమార్ గారు, మీరు మా రేడియో వినడం లేదు, ఊరికే మాకు ఫోన్ చేసి ఇక పాట అడుగుతున్నారు తప్ప.
1: సార్ మేము యాప్లో వింటున్నాం సార్.
0: మీకు పవిత్ర బంధం సినిమాకు ముందు పాటే అది వేశాను నేను. పవిత్ర బంధము పచ్చబొట్టు సరిపో ఆ పాట కంటే ముందు స్వయంవరం సినిమాలో ఆ పాటే వేశాను నేను. ఏ పాట అడగండి, ఇంకొక సినిమా అడగండి అయితే.
1: పులి బెబ్బులి.
0: అందులో ఏ పాట కావాలి? వినిపిస్తారు మీరు ఈ పాట? ఇంతకు ముందు అడిగారు కదా.
1: ఛానల్ అవుతుంది సార్.
0: అట్లా కాదు, మీరు మీరు ఒక డైరీ పెట్టుకోండి.
1: అవును సార్.
0: ఏ కమ్యూనిటీ రేడియోకి ఫోన్ చేసినా, మా మిక్స్ కమ్యూనిటీ రేడియోకి ఫోన్ చేసినప్పుడల్లా అడిగిన పాట అడగకుండా అడిగేది నేర్చుకోండి. ఇది మీకే కాదు,
1: అది
0: చాలా బాగుంటుంది పాట. అట్లా కాదు, మీకు ఒక రికార్డు ఉంటుంది. మేము ఏదో ఒక రోజు అడుగుతాం, ఎన్నోసారి ఫోన్ చేయడం అని అడుగుతాము, ఎన్ని పాటలు అడిగారని చెప్తాము, ఇవన్నీ రికార్డ్ చెప్పొచ్చు. ఒక డైరీ పెట్టుకోండి మీరు.
1: సరే సార్.
0: ఈరోజు మొదటిసారి మా శ్రోతలకు ఒక సలహా ఇస్తున్నాను ఇది.
1: సరే సార్.
0: అడిగిన పాట అడగకుండా కొత్త కొత్త పాటలు వినిపించేదానికి, ఏంటంటే శ్రోతల నుంచి వచ్చే పాటలు చాలా బాగుంటాయి.
1: అవును సార్.
0: మేము ఎప్పుడన్నా అనౌన్సర్ ఛాయిస్ వేసే పాటల కంటే శ్రోతల నుంచి వచ్చే పాటలు చాలా బాగుంటాయి.
1: అవును సార్.
0: అందుకు అడిగిన పాట అడగకుండా చేసేదానికి మీరేమంటే డైరీ మెయింటైన్ చేసుకున్నారనుకోండి, మాకు చేసిన రోజు ఏ పాట అడగలేదు అది మళ్ళీ అడగచ్చు. ఆ సినిమా నుంచి వేరే పాట ఉంటే, లేదంటే వేరే సినిమా అయినా అడగచ్చు మీరు, నో ప్రాబ్లం. సరే వినిపిస్తున్నాను మీరు అడిగిన పరిమళించు పున్నమిలో. కానీ అమావాస్య దగ్గర ఉంది, పున్నమి దగ్గర లేదు, అమావాస్య దగ్గరలో ఉన్నాం మనం.
1: ఏదో పాట మనకి ఇష్టం కాబట్టి అడిగాం సార్.
0: అదే అదే, అమావాస పోయినాక మళ్ళీ 15 రోజుల తర్వాత పున్నమి కూడా వస్తుంది లేండి.
1: అవును సార్.
0: సరే పాట వినిపిస్తున్నాను.
1: సరే సరే, చాలా ధన్యవాదాలు సార్.
0: నమస్తే అండి.

0: హలో శ్రోతలు, హలో మిట్స్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. హలో
1: హలో
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నమస్తే సార్, నంద్యాల జిల్లా బాన్ముగ్గుల నుండి ఎస్ఎంఎస్ సర్దార్. శుభ సాయంత్రం సార్.
0: శుభ సాయంత్రం సర్దార్ గారు. సర్దార్ గారు నిజమే
1: సార్, కొద్దిగా గ్యాప్ కూడా తీసుకున్నాము, అందులో మనకు ప్రోగ్రామ్స్ కొంచెం లేవు కాబట్టి వినుకుంటున్నాం సార్.
0: ఓకే,
1: కానీ ఈరోజు వచ్చేసారు సార్ గారు, మంచి శ్రోతలకు మంచి మాటలు చెప్తున్నారు. పుస్తకం మెయింటైన్ చేయండి, పాటలు అడిగిన పాటలు అడగకుండా, శ్రోతలకు ఇబ్బంది పెట్టకుండా, అది ఒక పద్ధతిగా ఉంటది అని చాలా మంచి
0: శ్రోతలు. శ్రోతలు అడిగే పాటలు చాలా బాగుంటాయి. అనౌన్సర్ చేసే పాటలు ఆయన ఉద్దేశం మీద ఉంటుంది, కానీ ఒక్కొక్క శ్రోత అంటే దాదాపు 8 నుంచి 10 మంది శ్రోతలు ఫోన్ చేశారనుకోండి, ఈ గంట వ్యవధిలో వాళ్ళ అభిప్రాయం వైవిధ్యంగా ఉంటుంది. అందుకే అడిగిన పాటలు అడగకుండా కొత్తవి అడగమని చెప్పింది.
1: మీరు
0: ఎప్పుడన్నా మెయింటైన్ చేస్తారా ఇట్లా? మీరు ఎప్పుడన్నా మెయింటైన్ చేస్తారా ఈ డైరీ? వెరీ గుడ్, ఇలా చెప్పంగానే అలా చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం.
1: చెప్పే వాళ్ళు ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటా సార్ ఎప్పుడైనా.
0: చాలా మంచిది. ఎందుకంటే
1: నా పద్ధతి అది, ఎందుకంటే ఇష్టపడాలి, కష్టపడాలి, సంతోషపడాలి.
0: మామూలుగా
1: చెప్పిన మాటను ఆచరించడమే మన ధర్మం సార్.
0: 100కు ప్రాధాన్యం ఉంది.
1: సెంచరీ,
0: శతాయుష్మాన్ భవ, శత దినోత్సవం ఉంటాం కదా. మేము ఎందుకు అడుగుతామంటే ఎప్పుడో ఒకసారి అడుగుతాం. ఈ రోజు ఎన్నోసారి ఫోన్ చేయడం అంటే 100 సార్లు అన్నాం అనుకోండి, మీకు ఒక వీరతాడేస్తాం ఆ రోజు. నూరు సార్లు ఫోన్ చేశారు మా మిట్స్ కమ్యూనిటీ రేడియో, కానీ మేము సంతోషపడతాం. ఇవన్నీ ఉజ్జాయింపుగా కాదు, ఇప్పుడు మనకు లెజెండరీస్ ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్ని పాటలు పాడాడు అని అంటే ఆయన గ్రంథస్థం చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన ఎన్ని పాటలు పాడాడో చెప్పగలిగాడు. మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఉందండి.
1: అంతేలే సార్, చెప్పిన మాట వింటే ధన్యులం అవుతాం.
0: అది మనం నేర్చుకోవాలి, ప్రతిదీ గ్రంథస్థం
1: చేయాలి, వినడం మంచిది సార్.
0: అందుకే ఒక మాట కంటే ఒక రాత మేలన్నారు.
1: రెండు మాటల కంటే గీతం ఏంటి అన్నట్టు కరెక్ట్ మీరు చెప్పేది కూడా అలాగే చేద్దాం సార్. మీరు చెప్పినట్టుగానే ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తా. ఎట్లా అంటే సార్, వేదం నాదం మోక్షం అని మీలో ఉన్నాయి, మీరు చెప్పే మాటలు మాకు ఎంతో ఆదర్శం అయ్యాయి, ప్రతిరోజు వింటూ ఉంటే ఎంతో ఆనందం అవుతుంది సార్.
0: ఏం ట్యూన్ చేస్తారండి వేదం నాదం అనే దానికి?
1: అదే సార్, ఈరోజు మీరు చెప్పిన దాని గురించి నాకు ఐడియా వచ్చింది సార్.
0: ఇప్పటికప్పుడు వచ్చింది, ముందే కట్టుకొని ట్యూన్.
1: అదే సార్, ఇప్పుడు మీరు చెప్పేదాంట్లో నాకు మూమెంట్ వచ్చింది అనమాట. అంటే ఒక జ్ఞానమంతులు చెప్పారంటే అది జ్ఞానం ఎప్పుడు సార్. సరైన జ్ఞానమంతులు సరైన మాట చెప్పినప్పుడు మనిషికి రైతు కొట్టినట్టు ఉంటుంది సార్.
0: అవునండి.
1: అదే సార్, ఖైదీ నుంచి ఆ పాట వినిపించింది సార్.
0: ఆ పాట అదే అడుగుతారు అనుకున్నా నేను.
1: సార్ గారు అందుకొరకే సార్, కర్నూలు డాక్టర్లు, హైదరాబాద్ లో ఆక్టర్లు, మన రేడియోలో మన సార్ గారు ఎంపటి నాడి గుర్తుపడతారు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్
1: సార్. మీకు ఆ దేవుడు అటువంటి వరాన్ని ఇచ్చాడు, మాకు కూడా మీరు రావడం చాలా సంతోషకరం సార్. పాటలు అవసరం లేదు కానీ మీ మాటలే నాకు ముఖ్యం, ఎందుకంటే మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాను నేను. విద్యాబుద్ధులు అంటే ఒక గురువు నుంచి మనం తీసుకుంటేనే సార్ అది పనికొచ్చేది.
0: ఎవరు
1: తక్కువ మాట్లాడారు గారు, వారికి ధన్యవాదాలు.
0: ఎవరు అనంత జ్ఞానులు కాదండి, ప్రతి ఒక్కరు ఎవరో ఒక నేర్చుకునేది ఉంటుంది. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ ఓషన్ అంటారు. మనం నాలెడ్జ్ అనేది నేర్చుకున్నామని ఎవరు అనుకోకూడదు, విరవీయకూడదు. మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకునేది ఉంటుంది కాబట్టి
1: విరవీయకుండా మనిషిలో కళ ఉంటుంది సార్.
0: అది అందుకే అండి. సరే,
1: ఓకే సార్,
0: మీరు అడిగినట్టు వేదం నాదం ఆ పాట వినిపిస్తున్నాను, విందాం.
1: మంచిది సార్, మీకు ధన్యవాదాలు సార్.
0: నమస్తే.

సమయం 6 గంటలు కావస్తుంది. ఇంతటితో ఇలాంటి హలో మిట్స్ వేదిక ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మా మిట్స్ కమ్యూనిటీ రేడియోను ఇలాగే ఆదరిస్తూ కమ్యూనిటీ రేడియో కార్యక్రమాలు వింటూ ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు, శుక్రవారం వరకు 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారమయ్యే హలో మిట్స్ వేదికలో, అలాగే ప్రతి శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారమయ్యే వేదిక ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో కూడా శ్రోతలు అసంఖ్యాకంగా పాల్గొని మా కార్యక్రమాలను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటుంది మచ్చన్ నరసింహాచార్య. తిరిగి రేపు సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ వేదిక ప్రత్యక్ష

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTEAకి అనుబంధంగా ఇన్నాళ్లు స్వయం పాలిత అటానమస్ స్థితిలో ఉన్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ MITS ఇప్పుడు మరొక విశిష్టత సాధించింది. మిట్స్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మిట్స్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లె ప్రాంతానికే కాదు, ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఉంటే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. వినండి, వింటూనే ఉండండి MITS రేడియో 90.8. నమస్తే.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: కమ్యూనిటీ రేడియో మన విజ్ఞాన చిరిజిల్లు, సమాజ వికాస హరివిల్లు.

0: MITS Community Radio 90.8.
1: హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజ్జి రాజేష్. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అంటే JNTU-A కి అనుబంధంగా ఇన్నాళ్ళు స్వయం పాలిత స్థితిలో ఉన్న మన మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అదేనండి మన ఎంఐటిఎస్, ఇప్పుడు మరొక విశిష్టతను సాధించింది. ఎంఐటిఎస్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మన ఎంఐటిఎస్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లి ప్రాంతానికే కాదు ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మన మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఆనందించండి మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.
2: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. శ్రోతలకు నమస్కారం. వేదభూమి కర్మభూమి అయిన భారతదేశం ప్రపంచానికి అందించిన మహోన్నత ఆధ్యాత్మిక సంపదలలో మహాభారతం ఒకటి. మానవ జీవితంలోని ధర్మాధర్మాలు, బంధాలు, బాధ్యతలు, నైతిక విలువలు, రాజనీతి, సమాజ నీతి వంటి అనేక అంశాలను ప్రతిబింబించిన విశిష్ట ఇతిహాసం మహాభారతం. తరతరాలుగా హరికథ, బుర్రకథ, జానపద కళారూపాల ద్వారా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఈ మహాకావ్యంలోని ఎన్నో కథలు అన్నమయ్య జిల్లాలో కళాకారులు ప్రజలకు చేరువ చేస్తున్న భారతం. కథలు సంప్రదాయం, దాని విశిష్టత, సామాజిక ప్రాధాన్యత, కళాకారుల అనుభవాలను పరిచయం చేసే ప్రత్యేక రేడియో డాక్యుమెంటరీ భారతం కథలు ఇప్పుడు మీకు వినిపిస్తున్నాం. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8 సమర్పిస్తున్న ఈ డాక్యుమెంటరీని ఇప్పుడు వినండి.
3: ఇప్పుడు మనతో ప్రతిరోజు భారతం కథలు వచ్చి చూసే మల్లె నాయక్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి ప్రతిస్పందనలు తెలుసుకుందాం. నమస్కారం మల్లె నాయక్ గారు.
4: నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకే జై. భారత్ మాతాకే జై.
3: మల్లె నాయక్ గారు, మీరు భారతం కథలు ప్రతిరోజు చూస్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు భారతం కథలు?
4: ఇప్పుడు 17 ఏళ్ళ నుండి వస్తాను భారతానికి. ఇక్కడ
3: మీ స్వస్థలం ఎక్కడ?
4: మా స్వస్థలం ఇక్కడ అనుకుంటా ఒకటో వాటి మదనపల్లి. మన భారతదేశము అందరూ కూడా బుర్రకథ కానీ, హరికథ కానీ, బొమ్మలాట కానీ, తోలు బొమ్మలాట కానీ, ఈ భారతం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇది జరపాల. ఇది జరిపితే దీంట్లో కొన్ని మనవలు తెలుసుకుంటారు పిల్లోళ్ళు కూడా, ఇప్పుడు పుట్టిన పిల్లోళ్ళు కూడా. ఇది చేయాలంటే హిందువులంతా కూడా ఒక తాటిపైకి రావాల. ఈ కార్యక్రమాలన్నీ జరపాలని అందరినీ కోరుకుంటాడా.
3: మలనాగ్ గారు, మరి ప్రతిరోజు చూస్తున్నారు కదా, వెంకటేష్ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతం కథల మీద చూస్తున్నంత సేపు మీకు కలిగిన స్పందన ఏమిటి?
4: 2:30కి వస్తాము, కూర్చుంటే లేచి మామ లేచేది బుద్ధి పుట్టదో. హరిదాస్ కూడా అట్లా చెప్తున్నారు కథ. అస్సలు ఒక్కోసారి ఇంటికి లేచి నిలబడతా. ఇప్పుడు కూడా నేను మాటలు చెప్తా అంటే ఇట్లా వాటి మీద ఈ భారతము, ఇంకా మనం ఎక్కడన్నా బయట

0: బాలుడు వలస పల్లె నుంచి అదే పనిగా భారతం కథలు చూస్తున్నాడంట. ఆ అబ్బాయి నుంచి అతని స్పందన తెలుసుకుందాం. అశోక్, భారతం కథలు చూస్తున్నావు కదా, భారతం కథల ద్వారా నువ్వు నేర్చుకున్న నీతి ఏమి చెప్పు.
1: సార్, నేను 2024లో ఫస్ట్ టైం భారతం చూశాను సార్. అప్పుడు బోర్గా అనిపించింది సార్. మళ్ళా 2025లో చూశాను సార్ భారతము. అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది సార్. అంటే దుర్యోధనుడు, భీముడు ఆడ గొడవ పడేది, చనిపోయేది అదంతా చూశాను సార్. అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది సార్. అంటే నిన్న మా అన్న చూసేపాటికి కొంచెం కొంచెం బుద్ధి వచ్చింది సార్. ఇంకా ఇట్లా ఉండాలా వాళ్ళు ఇది అన్నారు.
0: చూసారు కదా శ్రోతలు, 9వ తరగతి చదువుతున్నాడు, ఇంకా అబ్బాయికి 15 సంవత్సరాలు కూడా దాటలేదు. భారతం ఆ అబ్బాయి మీద ఎంత ప్రభావం చూపిందో, ఒక మనిషిగా పరిపూర్ణత సాధించాలంటే భారతం చూడాలని చెప్తున్నాడు. అది భారతం కథల్లో ఉన్న ప్రత్యేకత. ఇప్పుడు మనతో తబలిస్ట్ జ్ఞానేంద్ర రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం జ్ఞానేంద్ర రెడ్డి గారు.
2: నమస్కారం సార్.
0: జ్ఞానేంద్ర రెడ్డి గారు చెప్పండి, తబలా కళ పట్ల మీకు ఆసక్తి కలగడానికి కారణం ఎవరు, ప్రేరణ ఎవరు?
2: సార్, మా నాన్నగారు తబలిస్టు, కాబట్టి నాకు తబలా అంటే చిన్నప్పటి నుండి డాడీ నన్ను ఈ ఫీల్డ్కి దించారు.
0: మీ గురువు మీ నాన్న?
2: లేదు సార్, కృష్ణమూర్తి సార్ అని, అతని దగ్గర పనిచేస్తాను. అతని దగ్గర ఒక 5 ఏళ్ళు శిక్షణ తీసుకున్నాం ప్రైవేట్గా. మళ్ళీ తిరుపతి మ్యూజిక్ కాలేజీ అంటే డిస్కంటిన్యూ అయింది. మ్యూజిక్ కాలేజీలో 3 ఇయర్స్ కోర్స్ చేశాను.
0: భారతం కథల పట్ల ఆసక్తి కలగడానికి కారణమేమి, ఎన్నేళ్ళ నుంచి భారతం కథలకు వాయిస్తున్నారు?
2: అంటే నాకు 13-14 ఏళ్ళ నుండి స్టార్ట్ చేశాను. అంటే భారతం అంటే ఒక ప్రత్యేకమైన ఒక గౌరవం. కాకపోతే మా తండ్రి గారి ఇదేమంటే, భారత యజ్ఞానికి వాయిస్తే రూపాయి కూడా తీసుకోకుండా మీరు సేవ చేయాలి. ఎవరికన్నా కావచ్చు, ఆర్టిస్టులకు నువ్వు వాయిస్తే తీసుకోకూడదు అనేది ఒక ఇది పెట్టాడు.
0: దాదాపు 8 సంవత్సరాల నుంచి భారతం కథలకు ఒక వాద్యకారుడిగా పనిచేస్తున్నారు కదా, భారతం మీ మీద ఎటువంటి ప్రభావం చూపింది, రేపు భవిష్యత్తులో సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపుతుందని మీరు విశ్వసిస్తున్నారు?
2: సార్, భారతం అనేది ఒక యజ్ఞం సార్. అది పెద్ద రాజులు వీళ్ళందరూ చేసిన ఫలితాలే ఈరోజు మనం ఒక సాంప్రదాయంగా ఒక ఎట్లుండాలా, అన్న తమ్ముడితో ఎట్టుండాలా, భార్య భర్తతో ఎట్టుండాలా అని ఒక సంస్కారాన్ని నేర్పిస్తుంది. రాజకీయం పూర్తి భారతంలో ఉంది సార్. 5 వేదాలు కాబట్టి వీటిలలో ఉండే అన్నీ చదివినా నీకు భారతంలో ఉండే సారాంశం ఏ దాంట్లో దొరుకుతుంది, ఇది నా అభిప్రాయం.
0: విన్నారు కదా శ్రోతలు, భారత ప్రత్యేకత ఏమంటే మనిషి ప్రస్తుత జీవన విధానంలో నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు జ్ఞానేంద్ర రెడ్డి గారు. మరి ఉచితంగా భారతం కథలకు వాద్యకారుడిగా పనిచేయమని చెప్పిన వాళ్ళ నాన్నకు కానీ, ఉచితంగా వాయిస్తున్నటువంటి మన జ్ఞానేంద్ర రెడ్డి కానీ, మనం మిట్స్ డిమ్ టీవీ తరఫున, మిట్స్ కమ్యూనిటీ తరఫున అనేక ధన్యవాదాలు తెలుపుకున్నాను జ్ఞానేంద్ర రెడ్డి గారు. మా మిట్స్ కమ్యూనిటీ రేడియో శ్రోతలకు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక సందేశం ఇవ్వండి.
2: అంటే సార్, మన కళ అనేది ఫస్ట్, ఆ కళని కాపాడుకోవాలి. ఒకవేళ ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఏ రంగం వాళ్ళైనా, రాజకీయ నాయకులు కావచ్చు, అంటే కళను కాపాడాలనేది. ఎందుకంటే ఒక దీంట్లో ఒక ప్రశాంతత అనేది దగ్గరగా దొరుకుతుంది. మెడిటేషన్ చేయాలన్నా లేదు ఏది చేసుకోవాలన్నా కళాకారుడికి కొంచెం దగ్గరగా ఉంటారు. కళ అనేది బిడ్డను, పాములను, ఆవుల్ని అన్నిటినీ కూడా లాలింపగలి కెపాసిటీ దీనికి ఉందనేది నేను మీ వాళ్ళకి చెప్తున్నాను. దీన్ని గౌరవించి కొంచెం ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది అని.
0: శ్రోతలు విన్నారు కదా, ప్రత్యేకంగా యువతీ యువకులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, శిశురు వేత్తి పసురు వేత్తి వేత్తిగా అన్న రసప్పని అనేది జ్ఞానేంద్ర రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కళ పట్ల ఆసక్తులై మీ జీవన విధానాన్ని, జీవన శైలిని మార్చుకొని ఒక వ్యక్తిగా పరిపూర్ణత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు మనతో హార్మోనిస్ట్ హనుమంత గారు. నమస్కారం హనుమంత గారు.
3: నమస్తే సార్.
0: హనుమంత గారు, భారతం కథలకు హార్మోన్ వాయించేటప్పుడు మీకు కలిగిన ఒక మంచి అనుభూతి మా శ్రోతలతో పంచుకోండి.
3: కళ అంటే మాకు చాలా మక్కువ.
0: ప్రత్యేకించి భారతం కథలకు హార్మోన్ సహకారం అందించినప్పుడు మీరు హరికథా కళాకారులకు కానీ, హరికథా కళాకారులకు కానీ ఎటువంటి సహకారం అందిస్తారు? భారతం కథలకు హార్మోన్ సహకారం అందించినందుకు మీకు కలిగిన అనుభూతి ఏమిటో ఒక్కసారి తెలియజేయండి.
3: మహాభారతము అంటే 18 రోజులు కాబట్టి

0: మంచి మంచి విషయాలు మనము తెలుసుకోవచ్చు. మనం వాయించగలిగే దానికి కూడా మనకు ఎంతో ప్రాక్టీస్ అవుతుంది. ఈ మహాభారతానికి హరికథకు వాయించేది చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాము. మంచి మంచి రాగాలు తెలుసుకోవచ్చు కాబట్టి మనకు జనాలు కూడా స్పందన బాగుంటుంది కాబట్టి మేము ఎంతో అభిమానంగా పెద్దగా మాకు ఇది అదృష్టంగా భావిస్తున్నాం సార్.
1: ఇప్పుడు మనతో జ్యోష్ణ భాగవతారిణి గారు ఉన్నారు. జ్యోష్ణ భాగవతారిణి గురించి ఇంకా మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం జ్యోష్ణ భాగవతారిణి గారు.
2: సార్ నమస్తే సార్.
1: జ్యోష్ణ భాగవతారిణి గారు, ఈరోజు మనం ప్రత్యేకంగా మా శ్రోతలు కనిపించేది భారతం కథల గురించి. భారతం కథల్లో ఎన్నేళ్ల నుంచి మీరు భారతం కథలు చెప్తున్నారు? ప్రత్యేకంగా మీరు చెప్పే కథలు ఏ విధంగా ఉంటాయి ఒక్కసారి మా శ్రోతలకు క్లుప్తంగా తెలియజేయండి.
2: సార్, మహాభారతం కథలు అన్ని అంటే వింటే భారతమే వినాలి, తింటే గారెలు తినాలన్నారు. ఏ కథ చెప్పినా జనరంజకంగా చాలా బాగుంటుంది. ఈ చిత్తూరు జిల్లాలో మహాభారతాలు వీరికి ఎక్కువగా చెప్పిస్తారు. దీనివల్ల కళలకు ఆదరణ బాగుంది, జనాలలో ఆదరణ కూడా చాలా బాగుంది. ఎక్కువగా దాదాపు సంవత్సరంలో ఒక 10 లోపల 9, 8, 10 భారతాలు ఇలా చెబుతూ ఉంటాము. బాగుంది, ఇబ్బంది చాలా బాగుంది.
1: ఇన్ని సంవత్సరాలుగా భారతం కథలు చెప్తున్నారు కదా, భారతం కథలు చెప్పే సమయంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా గుర్తుంటే మా శ్రోతలతో ఒక్కసారి పంచుకోండి. ఎందుకంటే యువత మీద ప్రభావం చూపాలంటే మీలాంటి భాగవతులు చెప్తే అది యువత మీద ప్రభావం చూపుతుంది, యువత కూడా భారతం కథల మీద ఆసక్తి పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తు తెచ్చుకోండి, ఏదైనా మీరు ఇన్నేళ్ల నుంచి ఖచ్చితంగా ఒక మంచి మధురమైన జ్ఞాపకం ఉంటుంది, ఆ జ్ఞాపకం మా శ్రోతలతో పంచుకోండి.
2: 20 ఏళ్ళుగా నేను మహాభారతాలు చెబుతున్నాను. మధురమైన జ్ఞాపకాలు అంటూ అంటే ప్రతి భారతంలోనూ అందరూ పెద్దవాళ్ళే వస్తున్నారు నాకు తెలిసి, మాక్సిమం 50 ఏళ్ళు పై వాళ్ళే. చిన్నవాళ్ళు యువత రావటం లేదు. వాళ్ళు వచ్చి వింటే ఈ సాంప్రదాయాలు కళలు పురాణాలు ఇవి తెలుసుకునేటటువంటి అవకాశం వాళ్ళకి ఉంటుంది. వీళ్ళు రాకపోవడం వల్ల మాకు చాలా కొరుకుంది. కాబట్టి యువత అందరూ వచ్చి వింటే ఇంకా మాకు చాలా మాకు మంచి ప్రోత్సాహంగా ఉంటుంది. తర్వాత తరాలకు కూడా వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు అవుతారు. అయితే భారతాలలో మాకు చాలా ఆదరణ ఉంది. చాలా పెద్దవాళ్ళందరూ మా బిడ్డలాగా ఉంటున్నామమ్మా, చాలా మినీ లాంటి బిడ్డ మాకు లేదని ఎంతో మంది చెప్పడంతో మాకు సంతోషంగా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది, ఇలా సాగుతూ ఉంటుంది.
1: భారతం కథలు చెప్తున్నందుకు మీ మనసు కలిగే తృప్తి కానీ, మీరు ఈ జీవన విధానంలో ఆనందం కానీ అది సంతృప్తిగా గడుపుతున్నారా, ఆ విషయం మాకు తెలియదు.
2: సార్, ఎవరికైనా వృత్తి ఉంటుంది. మా వృత్తి ఏమంటే భగవంతుని కొలవడమే మాకు వృత్తి. ఇది మేము భావించేటటువంటి గొప్ప అదృష్టం. ఎప్పుడు మేము ఏ పని చేసినా భగవంతుడి నామము కీర్తన వివరించేటటువంటి ఆ వివరణ అంతా భగవంతుడి గురించే ఉంటుంది. కాబట్టి ఈ వృత్తులు కొనసాగడం మేము చేసుకున్నటువంటి విశేషమైనటువంటి అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి ఈ కళ మీద కొనసాగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము.
1: విన్నారు కదా శ్రోతలు, మనకు ఆ కథలోనే ఉంది హరికథ. హరి అంటే విష్ణువు. హరికథ కళాకారిణిగా జ్యోష్ణ భాగవతుని గారు భావితరాలకు ఇంకా మంచి భారతం కథలు కానీ భాగవత కథలు కానీ రామాయణ కథలు కానీ వినిపించి భవిష్యత్తులో మన సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించడంలో ఆమె కూడా తన బాధ్యత తీసుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి విషయాలు తెలియజేందుకు మిట్స్ డిమ్ టీవీ యూనిట్స్ తరఫున, మిట్స్ కమ్యూనిటీ తరఫున మీకు ధన్యవాదాలు జ్యోష్ణ భాగవతారిణి గారు. ఈరోజు మదనపల్లెలో కొరముట్ల వెంకటేశ్వరరావు గారిని భారతం కథలు ఫేమస్. ఇక్కడ ఆ భారతం కథలు నేపథ్యం ఏమిటి, దాని గురించిన విశేషాలు మా శ్రోతలకు తెలియజేయాలనే వెంకటేశ్వర గారిని మా శ్రోతలకు పరిచయం చేస్తున్నాము. నమస్కారం వెంకటేశ్వరరావు గారు.
3: నమస్తే అండి. నమస్తే, చాలా సంతోషము.
1: వెంకటేశ్వర గారు, ముందుగా మీ గురించి పరిచయం చేసుకోండి మా శ్రోతలకు.
3: యాక్చువల్గా నేను మదనపల్లిలో మామూలుగా చేనేత కుటుంబానికి చెందిన వాళ్ళు. మన రాబోయే తరంలో భారతదేశ హిందూ సాంప్రదాయాలు కళలు ఇవన్నీ మరుగున పడిపోయినాయి. ముందంతా కథలు వినేవాళ్ళు, బుర్రకథలు, హరికథలు, నాటకాలు ఇటువంటి ఉండేవి. అవి మరుగున పడకూడదని 2004 నుంచి ఒక పట్టుదలతో కంకణం కట్టుకొని ఈ మహాభారతాన్ని పెట్టదలుచుకున్నాము. 2004 నుంచి స్టార్ట్ చేసి నిర్విరామంగా 2026 వరకు ఈ మహాభారతం అంటే 18 పర్వాలు 18 రోజులు. దీంట్లో ద్రౌపది అమ్మవారి కళ్యాణం ఉంటుంది, తర్వాత అర్జునుడు తపసమానెక్కే కార్యక్రమం ఉంటుంది, అగ్నిగుండ ప్రవేశాలు ఉంటాయి, తర్వాత ఎంతోమంది భక్తులంతా కూడా మన నలుమూలల నుంచే కళాకారులు, కళా పోషకులు, కళామ తల్లి బుద్ధిబిడ్డలు అందరూ కూడా ఈ మహాభారతానికి ఇచ్చేసి చాలా అద్భుతంగా ఆదరిస్తున్నారు ప్రజలు. ఇటువంటి టీవీ సీరియల్స్ సినిమాలు ఉండే టైంలో కూడా ఈ మహాభారతానికి ఇన్ని వేల మంది వందల మంది వస్తున్నారంటే ఆ వచ్చే జనాభాని చూసి మేము మహాభారతాన్ని ఈ 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాం. కాబట్టి దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే రాజ్యం సుభిక్షంగా ఉండాలా, వర్షాలు బాగుపడాలా, అష్టాశ్వర్యాలు భోగభాగ్యాలతో ప్రజలందరూ తుళ్ళు తుళ్ళతోగలల్లా, వ్యాపార రీత్యా బాగుండాలా, అందులో వ్యవసాయం అంతా బాగుండాలా, రైతులకు గిట్టుబాటు ధర రావాలా అనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ మహాభారతాన్ని పెట్టదలుచుకున్నాం.
4: చాలా చక్కగా వివరించారు వెంకటేశ్వరరావు గారు. ఒక కళాకారునిగా లోక కళ్యాణం కోరారు ఫస్ట్. అన్నిటికంటే మించి మనది వ్యవసాయ ఆధారిత దేశం, రైతులు బాగుండాలని కోరారు. అందుకు మీకు మా మిట్స్ కమ్యూనిటీ రేడియో తరఫున, మా మిట్స్ డీమ్ టీవీ యూనిట్ తరఫున, మా శ్రోతల తరఫున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరి చిత్తూరు జిల్లాలో భారతం కథల నేపథ్యం గురించి ఒకసారి చెప్పండి.
3: మనకు మన చిత్తూరు జిల్లాలో తప్పితే భారతాల్లో ఇట రాయలసీమ వైపులో కదిరి దాటుకుంటే అక్కడ నాటకాలు, పద్య నాటకాలు. మా చిత్తూరు జిల్లాలో దాదాపు 200 ప్రాంతాల్లో ఈ మహాభారతాన్ని పెడతారు. ఈ మహాభారతం వల్ల ప్రజలకు బాగుంటుంది, భక్తాదులకు కూడా కనువిప్పుగా కలుగుతుంది, ముఖ్యంగా కళాకారులకు జీవనోపాధి ముఖ్యం. నా దగ్గర దాదాపు 1500 కళాకారులు ఉన్నారు. ఈ 1500 మందికి కూడా ఈ జీవనోపాధి, వాళ్ళు రాత్రిపూట నాటకాలు వేస్తారు, పొగులు పొట్ట వాళ్ళకు ఏ పని చేత కాదు. పాపం నాటకం ఉండిన రోజుల్లో వాళ్ళకు పూట జరుగుతుంది, నాటకం లేనప్పుడు కొన్ని పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే చిత్తూరు జిల్లాలో ఎక్కువ చిత్తూరు, పూతలపట్టు, తిరుపతి, అట్ట కార్బెట్ నగరము, గంగాధరి నెల్లూరు, సోమల, పీలేరు, బాకరాపేట, కలకడ, మట్లి, మదనపల్లి ఈ ప్రాంతాలు ఎక్కువ భారతాలు ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు? కళాకారులకు జీవనోపాధి కల్పిస్తుంది, ప్రజలు మన కళ్ళలో మరుగున పడుతున్నాయి. భగవద్గీత కానీ, రామాయణం కానీ, మహాభారతాలు కానీ, రాజులు చక్రవర్తులు కథలు అన్నీ కూడా మేము కొంతమంది కళాకారులు తయారు చేసి వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తూ ప్రజలకు కూడా అందుబాటులో మన సంస్కృతి, మన సాంప్రదాయాలను గురించి బాగా వివరిస్తున్నారు కళాకారులు. కొంతమంది ముందుకు వస్తున్నారు, కొంతమంది వింటున్నారు. చెడు అలవాట్లకు లోనే కాకుండా ఉండేదానికి కూడా ఈ మహాభారతంలో ఉపన్యాసం ఇస్తాము. చిన్న బిడ్డలను ఏ విధంగా గుళ్ళుకు, గోపురాలకు, పెళ్ళిళ్ళకు తీసుకుపోయి ఈ విధంగా ఆ తరానికి ముందు జరిగిపోయిన తరాన్ని గుర్తు చేస్తున్నాం. వాళ్ళు మారుతారు కాబట్టి కొంతమంది ఇప్పుడు చాలా చెడ్డ అలవాట్లకు లోనైపోయినారు. అవన్నీ కూడా చిన్న ఇప్పుడుండే రాబోయే తరము వాటికి అలవాటు కాకుండా ఈ మహాభారతాలు కథలు ఉపయోగపడతాయి.
4: చాలా సంతోషం వెంకటేశ్వరరావు గారు, ఎందుకంటే మన మరుగున పడిపోతున్న భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను భారతం కథల ద్వారా మీరు మన భారతదేశ ప్రత్యేకించి యువతకు చెప్పడం అనేది ఎంతో సంతోషించదగ్గ విషయము. మరి ఒక యజ్ఞం, ఇది భారత కథ యజ్ఞం అంటాం, ఈ యజ్ఞం నిర్వహణలో మీకు దాదాపు 2004 నుంచి చెప్తున్నాను అంటున్నారు కదా, మీకు ఏమైనా సవాళ్ళు ఎదురైనాయా, ఆ సవాళ్ళను ఎలా అధిగమించారు, ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సహకారం కావాలని మీరు కోరుకుంటున్నారు?
3: మాకు ముఖ్యంగా కళాకారులకు పెన్షన్, వాళ్ళకు ఒక ఇల్లు, తర్వాత వాళ్ళు 50 వరకు నటిస్తారు, తర్వాత ఏమీ పని చేయలేరు. కాబట్టి వాళ్ళకి ఏదైనా పథకాలు, ఏదన్నా ఇప్పుడు కొన్ని పథకాలు పెడుతున్నారు, కొంతమందికి పెన్షన్ వస్తుంది, కొంతమందికి రాదు. అటువంటప్పుడు ప్రభుత్వం తరఫున కొన్ని పథకాలు వాళ్ళకి ఏదైనా కేటాయిస్తే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఆ జీవన కొనసాగించేదానికి అవకాశం ఉంది. ఇంకా సవాళ్ళు అంటే చాలా సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. ఈ మహాభారతం 2004 నేను పెడతా ఉంటే, రే ఇప్పుడు ఎవరు చూస్తారు భారతాలు, రామాయణాలు చూసే కాలమా, ఆ కాలము మా నాన్నగారితోనే పోయింది, ఇంకెందుకు పెడతావు అన్నారు. ఎందుకో కొంతమంది పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ ఆశీర్వాదంతో, వాళ్ళ సలహాలతో భారతం పెడితే రాను రాను రాను రాను రాను రాను ఎక్కువ మంది అవుతున్నారు, కానీ తగ్గడం ఇలా. ఇప్పుడు అందరూ కూడా సంఘాలు పెట్టారు, సంఘాలు, ఆధ్యాత్మిక సంఘాలు పెట్టినారు ఈ మహాభారతంతో. ఇన్ని తర్వాత కొంతమంది గ్రూపులు గ్రూపులుగా సాయిబాబా భక్తులని, వెంకటరమణ స్వామి భక్తులని గోవిందమ్మ భక్తులని ఈ విధంగా ఈ భారతాన్ని చూసి కొంతమంది మారి మంచి మార్గంలో పయనిస్తున్నారు. కాబట్టి సవాళ్ళు అంటే కొంతమంది ఎక్కువ కూడా ఇది ఏందిలే అబ్బా ఎవరింటారు భారతం అంటే అట్లా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు సహాయం చేసి వాళ్ళు ముందుకొచ్చి కొంతమంది చెప్పిన వాళ్ళే చాలా మంచిది నాయన మనశ్శాంతి ఉంది ఈ భారతం విన్న తర్వాత మనశ్శాంతి ఉంది సక్రమైన మార్గంలో మనం పోయేదానికి ఆస్కారం ఉంది వాళ్ళ ఉపన్యాసంతోనే కదా మేము చాలామంది మారినాము మా బిడ్డలు కూడా గుళ్ళుకు గోపురాలకు తీసుకుపోతున్నాము పెళ్ళిళ్ళకి తీసుకుపోతున్నాము చాలా సంతోషంగా అట్లా సవాళ్ళు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఇంత సాయం చేసి మనకు సహకారం చేస్తున్నారు.
4: చాలా చక్కగా వివరించారు వెంకటేష్ గారు. నిజంగా చాలా సంతోషము. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని రాబోయే తరాలకు అందించడంలో మీ పాత్ర ఎంతైనా కీలకంగా ఉంది. ఈ భారతం కథలు ఇంకా తినదిన ప్రవర్ధమానమై అలాగే చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ భారతం కథలు వ్యాప్తి చెందాలని మనస్ఫూర్తిగా మా మిడ్స్ డిమ్ టీవీ యూనిట్ తరపున మిడ్స్ కమ్యూనిటీ రేడియో తరపున కోరుకుంటూ మీరు ఇంత మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
3: ధన్యవాదాలు. చాలా సంతోషం.
5: మహాభారతం కేవలం ఇతిహాసం మాత్రమే కాదు, అది మానవ జీవన విధానానికి అర్థం పెట్టే మహాగ్రంథం. ఆ గ్రంథంలోని విలువలను సందేశాలను కథల రూపంలో ప్రజలకు అందిస్తున్న ప్రతి ఒక్క కళాకారుల కృషి ప్రశంసనీయం. భారతం కథలు సాంప్రదాయం ద్వారా మన సంస్కృతి, సాహిత్యం, ఆధ్యాత్మిక వారసత్వం నేటి తరాలకు చేరువవుతుంది. ఈ కళారూపాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఇంతటితో మిడ్స్ కమ్యూనిటీ రేడియో 90.8 సమర్పించిన భారతం కథలు ప్రత్యేక రేడియో డాక్యుమెంటరీ ముగిస్తున్నాం. కార్యక్రమ రూపకల్పన, నిర్మాణం, సమర్పణలో భాగస్వామైన కళాకారులందరికీ ధన్యవాదాలు. మరో ఆసక్తికర కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. ప్రస్తుతం ప్రసారమవుతుంది మన నాయకులు మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో నుంచి. నడిచిన బాటలు, చాటే మార్గాలు, చేసిన పోరాటాలు, రాసే చరిత్రలు. శ్రోతలకు నమస్కారం, స్వాగతం మీ అభిమాన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోకు. మీరు వినబోతున్నది మన నాయకులు. మన దేశం గర్వపడే నాయకుల జీవితాలను మనమందరం తెలుసుకోవాలనే ప్రయత్నం. వారి జీవితంలో ఉన్న శ్రమ, త్యాగం, ధైర్యం, నాయకత్వం ఇవన్నీ మనకు స్ఫూర్తినిస్తాయి. ఈ కార్యక్రమం ద్వారా మీరు వినబోతున్నారు దేశానికి దిక్షు చేయన నాయకుల సంగతులు. వారి చిన్నప్పటి కలల నుంచి ప్రజల కోసం పోరాడిన కాలం దాకా ప్రతి భాగం ఒక మార్గదర్శక కథలా ఉంటుంది. మీకోసం మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో తీసుకొస్తున్న నిజమైన నాయకత్వ గాథలు. ఇప్పుడే మొదలు పెడదాం మన నాయకులు. మన నాయకుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన నాయకుల కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరయోధుడు, ఉద్యమకారుడు భగత్ సింగ్ సుఖ్దేవ్ల సహచరునిగా గుర్తింపు పొందిన రాజుగురు గురించి, తెల్లవారిని గజగల్లాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెలుసుకోబోతున్నాం. రాజుగురు మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో 1908 ఆగస్టు 24 ఖేద్ వద్ద పార్వతీదేవి హరినారాయణ రాజుగురు దంపతులకు జన్మించారు. ఖేద్ పూనా సమీపంలో భీమా నది ఒడ్డున ఉంది. రాజుగురు 6 అతని తండ్రి మరణించారు. కుటుంబ బాధ్యత అతని అన్నయ్య దినకర్ మీద పడింది. ఖేద్ వద్ద ప్రాథమిక విద్యను పూర్తి చేసి తర్వాత పూణేలోని న్యూ ఇంగ్లీష్ హైస్కూల్లో చదువుకున్నారు. రాజుగురు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడు. రాజుగురు బ్రిటిష్ పాలన నుండి భారతదేశం ఏ విధంగానైనా విముక్తి పొందాలని కోరుకున్నారు. రాజుగురు భగత్ సింగ్ సుఖ్దేవులు సహోద్యోగులయ్యారు. 1928 లాహోర్లో బ్రిటిష్ పోలీస్ అధికారి జేపీ శాండర్స్ హత్యలో పాల్గొన్నారు. సైమన్ కమిషను నిరసిస్తూ కావతి చేస్తున్న ఉద్యమకారులపై పోలీసుల చర్యకు దెబ్బతిన్న లాలా లజపతిరాయ్ 15 మరణించినందున ప్రతీకారం తీర్చుకోవడానికి వారు ఆ హత్యలో పాల్గొన్నారు. లాలా లజపతిరాయ్ మరణం పోలీసుల చర్యల వల్ల సంభవించిందనే భావన వారికి ఉంది. 3 21 ఇతర సహకుట్రదారులను 1930 ప్రత్యేకంగా నిబంధనల ప్రకారం విచారించారు. ఈ 3 అభియోగాలకు పాల్పడ్డారు. 24 ఉరి తీయడానికి సిద్ధం చేయబడిన ఆ 3 స్వాతంత్ర సమరయోధులను 1931 ఉరి తీశారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని సట్లేజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనీవాలా వద్ద దహనం చేశారు. భారతదేశంలోని పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని హుస్సేనీవాలా వద్ద నేషనల్ మెమోరియల్ ఉంది. లాహోర్ జైల్లో ఉరిశిక్షపడ్డ తర్వాత శివరాం రాజుగురు, భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్ మృతదేహాలను రహస్యంగా ఇక్కడికి తీసుకొచ్చారు. వాటిని అధికారులు ఇక్కడ అనాలోచితంగా దహనం చేశారు. ప్రతి సంవత్సరం 23 అమరుల దినోత్సవం సాహిద్ దివాస్ 3 విప్లవకారులను జ్ఞాపకం చేసుకుంటారు. స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పిస్తారు. రాజుగురు గౌరవార్థం రాజుగురు జన్మస్థలమైన ఖేద్ రాజుగురు నగర్గా పేరు మార్చబడింది. రాజుగురు నగర్ మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఖేద్ తహసీల్లోని రెవెన్యూ పట్టణం. రాజుగురు వాడ రాజుగురు జన్మించిన పూర్వీకుల ఇల్లు. 2788 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇది పూణే నాసిక్ రోడ్లోని భీమా నది ఒడ్డున ఉంది. దీన్ని శివరాం రాజుగురు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థ హుతాత్మ రాజుగురు స్మారక సమితి 2004 నుంచి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ జాతీయ జెండాను ఎగరవేసింది. షాహిద్ రాజుగురు కాలేజ్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ఫర్ ఉమెన్ ఢిల్లీలోని వసుంధరా ఎన్క్లేవ్లో ఉంది. ఇది ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఒక కళాశాల. ఇలా భగత్ సింగ్ సుఖ్దేవులతో కలిసి శివరాం రాజుగురు దేశ సేవకై మనందరి కోసం చాలా చిన్న వయసులోనే మనందరి స్వేచ్ఛా వాయువుల కోసం తన ప్రాణత్యాగం చేశాడు. మొదటి భారత స్వాతంత్ర యుద్ధానికి 10 బ్రిటిష్ దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాళ్ళ నుంచి పాలేగాళ్లు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకరు. కంపెనీ దురతనాన్ని ఎదిరించి వీరమరణం పొందాడు. 18వ శతాబ్దపు తొలి దినాలలో రాయలసీమలో పాలేగాళ్ల వ్యవస్థ ఉండేది. కడప జిల్లాలోనే 80 మంది పాలేగాళ్లు ఉండేవారు. నిజాం నవాబు రాయలసీమ ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పగించడంతో పాలేగాళ్లు బ్రిటిష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆస్తులు మాన్యాలపై కన్నేసి వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారి అధికారాలకు కోత విధిస్తూ పాలేగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భర్నాలు ఏర్పాటు చేసింది. ఉయ్యాలవాడ గ్రామం ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉంది. ఉయ్యాలవాడకు పాలేగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెద్దమల్లారెడ్డి ఉండేవాడు. నరసింహారెడ్డి తాతగారు నొస్సం జమీందారు చెంచుమల్ల జయరామరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల 10 అనాల 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన జయరామరెడ్డి నిస్సంతుగా మరణించారనే నెపంతో అతనికి ఇస్తూ వచ్చిన భరణాన్ని మరణంతో రద్దు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనుగుడి గ్రామంలో జన్మించి ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవయ్యాడని జనపద వీర గాథల వల్ల తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి జిల్లాల్లో 66 గ్రామాలకు అధిపతి. రూపనుగుడి, ఉయ్యాలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికి ఉన్నాయి. నరసింహారెడ్డి తల్లి నీలమ్మ ఉయ్యాలవాడ నగరికాపు పెద్దమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమీందారు చెంచుమల్ల జయరామరెడ్డి చిన్న కుమార్తె. నరసింహారెడ్డికి 3 భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వల్ల కొడుకు దరసుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య పేరమ్మ వల్ల ఒక కుమార్తె, మూడవ భార్య ఓబులమ్మ వల్ల 2 కుమారులు జన్మించారు. 1846 జూన్ నెలలో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుని కోయలకుంట్ల ఖజానాకు పంపగా అక్కడి తహసీల్దార్ ఆ వ్యక్తిని తిట్టి నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. నరసింహారెడ్డి తాతయ్య జయరామరెడ్డి కాలంలోనే అనగా 1800 ఆంగ్లేయులు నొస్సం సంస్థానాన్ని లోబర్చుకుని ఈ రాజవంశానికి నెలకు 11 రూపాయల భరణం ఏర్పాటు చేశారు. 1845 ఈ భరణం నరసింహారెడ్డికి చెల్లించడం జరిగింది. ఆ సంవత్సరం నరసింహారెడ్డి తనకు రావాల్సిన భరణం కొరకై కోయలకుంట్ల తహసీల్దార్కు తన భటుల్ని పంపాడు. ఆ తహసీల్దార్ అది ఇవ్వకుండా నరసింహారెడ్డిపై దుర్భాషలాడాడు. ఆ భటుడు ఉయ్యాలవాడకు పోయి జరిగిన విషయం చెప్పాడు. అది విన్న నరసింహారెడ్డి అటువంటి అవమానం భరించడం కంటే చావే మేలని తలచాడు. అదే భటుతో నేనే వస్తానని తహసీల్దార్కు కబురు పంపాడు. మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడిదారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, ఔకు జమీందారులు, హైదరాబాద్కు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపా ఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరిన వారు ఉన్నారు. 1846 జూలై 10వ తేదీన నరసింహారెడ్డి 500 మంది బోయ సైన్యాన్ని తీసుకుని పట్టపగులు కోయట్లుకుంట పట్టణంపై దండెత్తాడు. తహసీల్దార్ని పట్టి తలను నరికి ధనాగారంలో ఉన్న బోదెలవాడు హరిసింగ్ను చంపి దాన్ని దోచుకుని కచ్చేరి అంతటిని దగ్ధం చేసి తహసీల్దార్ శిరస్సును, హరిసింగ్ శిరస్సును తెచ్చి నొస్సం దగ్గరున్న నయనాలప్పకొండలో గల ఒక శివాలయం గుహలో దచ్చాడు. కడపలో ఉన్న కలెక్టర్కు, పోలీస్ సూపరింటెంట్కు ఈ హత్యా విషయం తెలిసి అన్వేషణ ప్రారంభించారు. వారు నరసింహారెడ్డిని ప్రశ్నించగా నరసింహారెడ్డి తనకేమీ తెలియదని తెలపగా నంద్యాల నారాయణరాజును, వారి బంధువు నంద్యాల వెంకటరమణరాజును బంధించి కారాగారంలో ఉంచారు. అపరాధ పరిశోధకులు తర్వాత శివాలయంలో ఉన్న శిరస్సులు కనుగొన్నారు. నరసింహారెడ్డి గారి అనుచరులు గోసాయి వెంకన్న, వడ్డే ఓబన్న అను వారిని బంధించి నిజానిజాలను తేల్చారు. బ్రిటిష్ ప్రభుత్వం నరసింహారెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. నరసింహారెడ్డిని పట్టి ఇచ్చిన వారికి 1000 రూపాయల బహుమానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత నరసింహారెడ్డి వేల కొలది సైన్యాలను సమకూర్చుకుని గిద్దుల దగ్గర వాట్సన్తో ఘోర యుద్ధం చేశాడు. సైన్యాన్నంతటిని నరసిపోయిన నరసింహారెడ్డి నల్లమల్లకొండలోనికి తప్పించుకుని పారిపోయాడు. ఆంగ్లేయులు అతన్ని కనిపెట్టడానికి ప్రయత్నాలు చేశారు, కానీ ఫలించలేదు. ఆ తర్వాత జూలై 23వ తేదీన మరలా కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దుల వద్ద విడిచేసి ఉండగా అర్ధరాత్రి నరసింహారెడ్డి తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిష్ సైన్యాన్ని పారద్రోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదు చేయించి ప్రభుత్వం వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు నరసింహారెడ్డి. 1446 అక్టోబర్ 6 నల్లమల్ల కొండలోని పేరుసోముల వద్ద గల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రెన్ సైన్యంతో ముట్టడించాలనుకున్నాడు. నరసింహారెడ్డి వద్ద ఒక వంట మనిషి ఉండేది. బ్రిటిష్ వారు ఆమెకు లంచమిచ్చి నరసింహారెడ్డిని పట్టుకోమన్నారు. ఆ వంట మనిషి నరసింహారెడ్డికి విపరీతంగా సారాయి పట్టించి అతని తుపాకీలో నీళ్లు పోసి ఉంచిందట. ఆ సమయంలో నరసింహారెడ్డిని బంధించి కోయలకుండ్లకు తెచ్చారు. నరసింహారెడ్డితో పాటు 901 కేసు పెట్టారు. వీరిలో 412 నేరం రుజువు కాలేదు. 273 పూచికత్తుపై వదిలిపెట్టారు. 112 14-5 దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష పడింది. వారిలో అవుకురాజు తమ్ముడొకడు. కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమే కాక హత్యలకు దోపిడీలకు పాల్పడినట్లు తీర్పు చెబుతూ ఉరిశిక్ష విధించాడు. 1447 ఫిబ్రవరి 22 ఉదయం 7 జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రెన్ సమక్షంలో బహిరంగ ఉరితీసింది. బ్రిటిష్ ప్రభుత్వం విప్లవకారుల్ని భయభ్రాంతులు చేయడానికి నరసింహారెడ్డి తలను 1477 దాకా కోయలకుంట్ల కొట్టలో ఉరికైకి వేలాడదీసి ఉంచారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద జానపదులు ఎన్నో పాటలు పాడడం ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద సైరా నరసింహారెడ్డి సినిమాను మెగాస్టార్ చిరంజీవి కథానాయకునిగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా విడుదలైంది. రాజుగురు నరసింహారెడ్డిల స్వాతంత్ర పోరాట పటిమను ప్రతి భారతీయుడు ఆకలింపు చేసుకుని, ప్రతి ఒక్కరికి తెలియజేసి, ప్రతి ఒక్క భారతీయుడు కూడా దేశభక్తిని కలిగి, మన మీదికి శత్రు సైన్యాలు ఎప్పుడు దండెత్తి వచ్చినా ప్రతి భారతీయుడు ఒక సైనికుడు కావాలనే మన నాయకుల కార్యక్రమాన్ని మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో ప్రతి వారం ఇదే సమయానికి ప్రసారం చేస్తుంది. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: రైతు నేస్తం, మదనపల్లి ముచ్చట్లు, లోకల్ టాలెంట్ ఓన్లీ ఆన్ మిట్స్ మార్నింగ్ కాఫీ. ప్రతిరోజు మార్నింగ్ 7 a.m. to 9 a.m. మన మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియోలో.

సినిమా కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతివారం ఇదే సమయానికి సినిమా కబుర్లతో మీ ముందుంటున్నాం. ఈ వారం తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకుడు పిఎస్ రామకృష్ణారావు గురించి తెలుసుకుందాం. పిఎస్ రామకృష్ణారావు 1918 సంవత్సరం అక్టోబర్ 12 కర్నూలులో జన్మించారు. కర్నూలు, మదనపల్లి, బందర్లలో విద్యాభ్యాసం చేశాడు. తన చదువులను మధ్యలోనే నిలిపివేసి 1936 సంవత్సరంలో వేల్ పిక్చర్ సంస్థలో సహాయ ఎడిటర్గా సినీ రంగంలో ప్రవేశించాడు. 1939 సంవత్సరంలో హెచ్ఎం రెడ్డి సినిమా మాతృభూమికతో స్వతంత్ర ఎడిటర్గా మారాడు. ఆ తర్వాత స్టార్ పిక్చర్ సంస్థలో హెచ్ఎం రెడ్డి, హెచ్వి బాబుల వద్ద సహాయ దర్శకునిగా పనిచేశాడు. హెచ్వి బాబు దర్శకం వచ్చిన కృష్ణప్రేమ చిత్రానికి సహకార దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణకు అందులో కథానాయిక భానుమతికి పరిచయం పెరిగి అది ప్రణయంగా మారి పరిణయానికి దారితీసింది. దాంతో అప్పట్లో కృష్ణప్రేమ రామకృష్ణప్రేమగా మారిందని జోక్ చేసేవారు. 1943 సంవత్సరంలో వీరు ప్రముఖ నటి భానుమతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అందుకే ప్రసిద్ధ నటీమణి, గాయకురాలు, సంగీత దర్శకురాలైనటువంటి భానుమతి పేరును ఇప్పటికీ మనం భానుమతి రామకృష్ణగా గుర్తుపెట్టుకునే ఉంటాం. ఇక పిఎస్ రామకృష్ణారావు దర్శకునిగా గృహలక్ష్మి, వివాహ బంధం, అనుబంధాలు, ఆత్మబంధువు, బాటసారి, కన్నల్నీర్, శభాష్ రాజా, మనమగల్, దైవై, ఒరుడు కావాలి, చింతామణి, విప్రనారాయణ, చక్రపాణి, బతుకు తెరువు, కాదల్, ప్రేమ, లైలా మజ్ను, రత్తమాల సినిమాలు దర్శకునిగా ఆయన చేసిన సినిమాలు. ఇక నిర్మాతగా భరణి పిక్చర్స్ స్థాపించి గృహలక్ష్మి, వివాహబంధం, బాటసారి, వరుడు కావాలి, చింతామణి, విప్రనారాయణ, చక్రపాణి, చండీరాణి, ప్రేమ, లైలా మజ్ను, రత్మాల చిత్రాలను నిర్మించారు. రచయితగా గృహలక్ష్మి సినిమాకు పనిచేశారు. అప్పటి మద్రాసు, నేటి చెన్నైలో భరణి స్టూడియోను కూడా నిర్మించారు రామకృష్ణారావు. రామకృష్ణారావు 1986 సంవత్సరం సెప్టెంబర్ 4 అమెరికాలోని న్యూజెర్సీలో మరణించాడు. ఇవి తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు పిఎస్ రామకృష్ణారావు గురించిన వివరాలు.

0: మళ్ళీ వచ్చే వారం సినిమా కబుర్లతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. వినండి, వినిపించండి, వింటుండండి, ఆనందించండి. మిర్చి కమ్యూనిటీ రేడియో 90.8.
1: మిట్స్ 90.8 కమ్యూనిటీ రేడియో వింటూనే ఉండండి. విజ్ఞానం, వినోదం, సమాజ వికాసం కోసం.

0: హాయ్ హలో, మీరు వింటున్నారు మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం JNTEAకి అనుబంధంగా ఇన్నాళ్లు స్వయం పాలిత అటానమస్ స్థితిలో ఉన్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ MITS ఇప్పుడు మరొక విశిష్టత సాధించింది. మిట్స్ను భారత ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ UGC డీమ్ టు బి యూనివర్సిటీగా గుర్తించింది. ఇది విద్యారంగంలో మిట్స్ సాధించిన గొప్ప విజయానికి నిదర్శనం. ఇది మదనపల్లె ప్రాంతానికే కాదు, ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. విద్యా ప్రమాణాల్లో అగ్రగామిగా నిలుస్తున్న మిట్స్కు ఈ అత్యున్నత విద్యా పురస్కారం అభినందనీయం. మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ, ఇది ఉన్నత విజ్ఞాన మార్గంలో ముందడుగు. వినండి, వినిపించండి, ఉంటూనే ఉండండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.
1: ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. వినండి, వింటూనే ఉండండి MITS రేడియో 90.8. నమస్తే.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు

మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు

పల్లెలు వంట సీమలు. మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు. సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు,

పంట సీమలు. మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు. సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ హోమ్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంటసీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు లవ్ మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

రేడియో 90.8 నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు లవ్ మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఆర్టీఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఫోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ ఆర్జే రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ బోన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఆన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.

హాయ్ హలో, మీరు వింటున్నారు ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. నేను మీ అజయ్ రాజేష్. ఉదయం 6 గంటలకు శుభోదయ స్వరాలు, ఉదయం 8 గంటలకు పల్లెలు పంట సీమలు, మధ్యాహ్నం 12 గంటలకు మహిళలు మహారాణులు, సాయంత్రం 5 గంటలకు హలో మిట్స్ లైఫ్ ఓన్ ఇన్ క్యాంపస్ కబుర్లు ప్రసారం చేస్తుంది మన ఎంఐటిఎస్ కమ్యూనిటీ రేడియో 90.8. వినండి, వినిపించండి, ఆనందించండి. మిట్స్ కమ్యూనిటీ రేడియో 90.8.